ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 26వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 35 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం. శాంతిని సంకల్పించే శంఖారావం బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ మూడవ భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం వినదగు మాట వ్యాఖ్యాత

ముడి చింది జలధులై ఇల మీద చిందినేమో. మా అమ్మ నా మీద మలపు చల్లని చూపు మంచు వెన్నెలపు కిలించెనేమో. మా అంబ నోటి కమ్మని మాట తెనిలే కలశవ రాశిలో మొలిచెనేమో. మా మాత కౌగిట మరుగు నగలహాయి స్వర్గీతి ధృతి కనుప్రాసయేమో. చేరి తన మేని నెత్తురుటేరులందు నేను నిలువీతయీదని నిలవు లేదు. జనన దినమున పురిటి మంచమ్ము మీద నేను తన గుండెకాయనై నిలిచినాను అంటాడు. మాతకు శిశువుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని గూర్చి ఒక దివంగత మహాకవి జాషువా. అన్నం పరబ్రహ్మస్వరూపం, మరి ఆ అన్నాన్ని ప్రేమతో అనుపానం చేసి ముద్దులు పెడుతూ తినిపించే అమ్మ నిస్సందేహంగా పరబ్రహ్మం కంటే గొప్పది. దైవత్రయాలుగా గణింపబడే తల్లి తండ్రి గురువుల్లో అమ్మదే ఆదిమస్థానం. అక్షరాభ్యాసం అకారంతో ప్రారంభమైతే అంతకంటే ముందే ప్రతి శిశువు పలికే మొదటి మాట ఆ అమ్మ. అమ్మలోని ప్రథమాక్షరం అ, అందుకే అమ్మే మొదటి గురువు. పెక్కు భాషల్లో ఈ పదం మకారస్పర్శతో మాత, మా, మమ్మీ, మదర్, అమ్మ, అంబ, అమ్మీజాన్ అంటూ వినపడుతుంది. ఇది అమ్మ సర్వవ్యాపకత్వాన్నే కాక అమ్మ అనే పదానికి గల సార్వజనీనతను కూడా వేనోళ్లా చాటుతోంది. దెబ్బ తగిలితే అప్రయత్నంగా అమ్మా అంటాం. అలాంటి ఎన్నో సందర్భాలలో అమ్మ ఎంత ఆర్ద్రంగా అనురాగంగా మన పట్ల స్పందించుకుందో తలచుకుంటే ఆ దెబ్బ వల్ల తగిలిన బాధంతా మరుక్షణమే మటుమాయమవుతుంది. అందుకే తల్లి ప్రేమకై ఆ త్రిమూర్తులే తహపాటు చెంది అనసూయకు పిల్లలై అమ్మ అనురాగం ఒడిలో ఊయలలూగినారు. తల్లి అదెవ్వరైనా సరే తప్పక ఒక్కతే, ఆమె మంచిదే చల్లనిదే. సుధామధురసంను గుండెల్ల పిండజేసి రంజిల్లగా పంచిపెట్టునదే. చిత్రముగా తన పొట్ట చీల్చు జావిల్లిని ఎత్తి ముద్దుగొను పిచ్చిదే వెర్రిదే ఈ జగమ్ములో అంటూ ఒక వర్తమాన ప్రసిద్ధ కవి అమ్మ ప్రేమకు నిలువెత్తు అద్దం పట్టారు. అయితే అమ్మ పట్ల సంతానం చూపే ప్రేమ విషయమే ఇటీవల ప్రశ్నార్థకమైంది. ఆమె రోగగ్రస్తయ్యి మంచం పట్టినప్పుడు, వృద్ధాప్యంలో అసహాయంగా తచ్చాడుతున్నప్పుడు, కాటికి కాళ్ళు చాచిన వేళ ఎంతగానో నిరాదరణకు గురి అవుతోంది. పెళ్ళాం చెరువ కాగానే తల్లిని ఆరడి పెడుతున్నాం, అత్తలపై అభిమానం నెపముతో అమ్మను నీచంగా తిడుతున్నాం. అన్నం తినకుండా మొండికేస్తే బుజ్జగిస్తూ వెంటపడి గోరుముద్దలు తినిపించిన తల్లిని పస్తులకు గురి చేస్తున్నాం. తన అవసరాలు మానుకొని దాచుకున్న సొమ్ముతో సంతానానికి అవీవీ కొనిపెట్టిన అమ్మ యొక్క కనీస అవసరాలు కూడా చూడలేకపోతున్నాం. చిన్నప్పుడు ఎన్నో రోగాలతో మనం మూలుగుతూ ఉంటే భుజాన వేసుకుని కళ్ళిడ్చుకుంటూ వెళ్ళి వైద్యం చేయించిన తల్లి రోగాల బారిన పడితే అలక్ష్యం చేస్తున్నాం. కోపగించి తల్లి కొట్టినా తిట్టినా బుంగమూతి పెట్టి ఆమె కొంగు చాటున దాక్కున్న మనం పెద్దయ్యాక ఏమైనా అంటే ఆమెపై కారాలు మిరియాలు నూరుతున్నాం. తండ్రి కోపంతో కొడుకుపై చేయి చేసుకుంటే అడ్డుపడి సర్ది చెప్పిన తల్లిని మూతికి మీసాలు రాగానే తన్నడానికి వెనుకాడడం లేదు. తల్లినొకరు తండ్రిని ఒకరుగా పంపకాలు పెట్టుకుని ఆ ముసలి దంపతులకు ఎడబాటు కలిగిస్తున్నాం. చివరకు వృద్ధాశ్రమాలకు తరిమేస్తున్నాం. ఆమె చనిపోతే అంతిమక్రియలైనా శ్రద్ధగా నిర్వహించక అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాం. వార్షిక కర్మవేళ మాత్రం బూటకపు ప్రేమ ఉలకబోస్తూ లోకుల మెచ్చుకోలుకు సాక్ష్యంగా ఆమె నిలువెత్తు చిత్రాలు ప్రతిష్ఠిస్తున్నాం. పత్రికల్లో అశ్రునివాళి పేర ప్రకటనలిచ్చి ధనాన్ని తగిలేస్తున్నాం. బ్రతికిన్నాడేమో బండచాకిరీ చేయించుకున్నాం. తల్లి బిడ్డల్ని కనిపించటాన్ని రుణంగానో ఒక బాధ్యతనుగానో కాకుండా అనివార్య జీవిత అవసరంగా ఒక దివ్య ఫలంగా చేస్తుంది. అందులో సహస్రాంశమైన రుణం తీర్చుకోవాలి బిడ్డలు. ఏ ఆదర్శాలు తల్లిలో ఉండేవో గుర్తించి వాటిని ఆచరణలో నిలపటం ద్వారా అమ్మపై మనకు గల భక్తిని ప్రకటించుకోవచ్చు. కన్ను తెరువని పసిగుడ్డు దశ నుండి ప్రియుని లేదా ప్రియురాలి కవిగిలిలో కరిగిపోయేదాకానేగాక ఆ కూతురు కొడుకు ఒక తల్లిగానో తండ్రిగానో వాత్సల్యాన్ని పంచేదాకా కంటి రెప్పలా మమతానురా

0: అలా కుప్పలా నిలుస్తోంది తల్లి. ఒక్క అడుగు జీవలోకంలో, మరో అడుగు నరకలోకంలో పెట్టి మృత్యువాకిట ముఖం వంచి మనకు జన్మనిచ్చింది తల్లి. దేవునకు ప్రత్యామ్నాయమైన ఆ కన్నతల్లిని కష్టపెట్టకుండా ఉండలేమా? అమ్మ ఆత్మీయ స్పర్శలోని కమ్మదనాన్ని పునః ప్రతిష్ఠించలేమా?
1: తల్లి పట్ల మన బాధ్యత గురించి డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావు గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వర్మీ కంపోస్ట్ తయారీ విధానం గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించే వివరాలు విందాం.
2: ఇటీవల కాలంలో రైతులు అధిక దిగుబడులు సాధించడానికి ఈ రసాయన ఎరువు మందులు వాడుతున్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు ఈ పండించిన పంటల ఉత్పత్తుల్లోకి ఈ రసాయన అవశేషాలు చేరుతున్నాయి. ఇది ఆరోగ్యం మీద కూడా దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా రైతులు ఈ సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రైతుకు ఆర్థికంగా వెసులుబాటు కలగడమే కాకుండా విషరహిత ఆహార పదార్థాల ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఈ క్రమంలో మనం వర్మీ కంపోస్ట్ గురించి తెలుసుకుందాం. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించి తయారు చేయబడే కంపోస్ట్ ఎరువుని మనం సాధారణంగా వర్మీ కంపోస్ట్ అంటాం. మామూలుగా తయారు చేసే కంపోస్ట్ కన్నా వర్మీ కంపోస్ట్లో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా ఈ వర్మీ కంపోస్ట్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వర్మీ కంపోస్టులో సాధారణ ఎరువు కంటే సూక్ష్మ పోషకాలు దాదాపు 50% అధికంగా ఉంటాయి. వీటికి తోడు వర్మీ కంపోస్టులో పైరు పెరుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రియ మూలకాలున్నాయి. వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి అవసరమైన పదార్థాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వర్మీ కంపోస్ట్ తయారీలో కీలక పాత్ర ఈ వానపాములది. ఈ వానపాముల్లో బొరియలు చేయని వానపాముల రకాలు సేంద్రియ వ్యర్థ పదార్థాల నుంచి కంపోస్ట్ చేయడానికి పనికి వస్తాయి. ఇవి యూడ్రిలస్ యుగినే, ఐసినియా ఫోటిడా, పెరియానిక్స్ ఎక్స్కవేటస్, లూమ్బ్రికస్ రూబెల్లస్ రకాలివి. ఇక వ్యర్థ పదార్థాల గురించి, అంటే ఈ సేంద్రియ ఎరువు తయారు చేయడానికి కావలసిన వ్యర్థ పదార్థాల గురించి తెలుసుకుందాం. వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు ఈ వర్మీ కంపోస్ట్ తయారీకి ఉపయోగపడతాయి. ఇక ఈ వర్మీ కంపోస్ట్ బెడ్లను తయారు చేయడం గురించి తెలుసుకుందాం. ఈ బెడ్లను నీడనిచ్చే పందిరి వేసి వేసుకోవాల్సి ఉంటుంది. వానపాములు ఎండను తట్టుకోలేవు, కాబట్టి వాటి రక్షణ కొరకు నీడను కల్పించాలి. ఇందుకోసం పందిరి వేయడానికి వరిగడ్డి, తాటి ఆకులు, అలాగే పాత గోనె సంచులు, పాలిథిన్ సంచులు నీడ కోసం ఉపయోగించవచ్చు. పందిరి వేయటం వల్ల వానపాములకు నీడనివ్వటమే కాక ఎరువు నుంచి తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. వర్షం పడినప్పుడు తిన్నగా ఎరువు మీద పడకుండా ఈ పందిరి నివారిస్తుంది. అందువల్ల ఈ కంపోస్టులో పోషకాలు నష్టపోకుండా ఉంటాయి. పాత గోనె సంచులను నీటిలో తడిపి వర్మీ కంపోస్ట్ బెడ్లపై కప్పడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇక ఈ వర్మీ కంపోస్ట్ బెడ్లను తయారు చేయడం గురించి తెలుసుకుందాం. భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు వీలైనంత పొడవున వర్మీ కంపోస్ట్ బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే వాటిని సిమెంటుతో గట్టిగా చేయవచ్చు, లేదా పేడను ఉపయోగించి గట్టిపరచవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై సుమారు 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వర్మీ కంపోస్ట్ చేయాలనుకుంటున్న కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలు, అంటే సాధారణంగా పంట పండిన తర్వాత వచ్చే చెత్త, ఆకులు, వీటిని పేడ వీటితో కలిపి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యర్థ పదార్థాలపైన 5 నుంచి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడను వేయాలి. వ్యర్థ పదార్థాలు పేడను వేసేటప్పుడు బెడ్పై నీరు చల్లాల్సి ఉంటుంది. ఇలా ఒక వారం వరకు నీరు అప్పుడప్పుడు

0: చల్లుతూ ఉండాలి. వారం తరువాత మనం అనుకున్న ఈ వానపాముల రకాలు ఏదో ఒకటి వదలాల్సి ఉంటుంది. వానపాములు వదిలేటప్పుడు బెడ్ను కదిలించి వదిలితే మంచిది. ఈ వానపాములు ఆహారాన్ని తేమను వెదుక్కుంటూ లోపలికి వెళ్తాయి. ఇవి ప్రతిరోజు తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రతి చదరపు మీటర్కు 1000 వరకు వానపాములను వదలాల్సి ఉంటుంది. ఈ బెడ్లపై పాత గోను సంచులు కానీ వరిగడ్డి కానీ పరచాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల తేమను కాపాడటమే కాక వానపాములకు కప్పలు, పక్షులు, చీమల నుంచి రక్షణ కల్పించవచ్చు. ఈ బెడ్లకు పందిరి నీడ కల్పించాల్సి ఉంటుంది. వానపాములను వదిలిన బెడ్లపై ప్రతిరోజు పలుచుగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వల్ల వ్యర్థ పదార్థాలను 2 నుంచి 3 నెలల్లో వర్మీ కంపోస్ట్గా తయారు చేసే వీలుంటుంది. ఇలా తయారైన బెడ్ నుండి వర్మీ కంపోస్ట్ను తీయటానికి 4 నుంచి 5 రోజుల ముందు నీరు చల్లటం ఆపివేయాలి. ఇలా చేయటం వల్ల వానపాములు తేమను వెదుగుతూ లోపలికి వెళ్ళి అడుగు భాగానికి చేరుతాయి. బెడ్పై కప్పిన గోనె సంచులను లేదా వరిగడ్డిని తీసివేయాలి. తరువాత ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2 నుంచి 3 మిల్లీమీటర్ జల్లెడతో చల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. ఎరువును తొలగించిన బెడ్లపై వ్యర్థ పదార్థాలను తిరిగి 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు పరిచి మొదట మనం చేసుకున్న విధంగానే తిరిగి కంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్లు వరకు వర్మీ కంపోస్ట్ను తయారు చేసే వీలుంటుంది. వ్యర్థ పదార్థాలను వానపాములు తిన్న తర్వాత మంచి ఎరువు తయారవుతుంది. ఎరువు తయారైన తర్వాత అందులో వానపాములు ఉండవు. అవి పైకి వచ్చి గోను సంచులు కత్తుక్కొని ఉంటాయి. వర్మీ కంపోస్ట్ తయారైందో లేదో తెలుసుకోవడానికి ఇవి గుర్తుగా భావించవచ్చు. ఈ దశలో నీరు చల్లటం ఆపివేస్తే వానపాములు తేమను వెతుక్కుంటూ అడుగు భాగంలో ఉన్న బెడ్డింగ్ పొరకు చేరుతాయి. ఈ వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాల వరకు వివిధ పంటలకు వాడవచ్చు. పండ్ల తోటలు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రతి చెట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయటం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. వర్మీ కంపోస్టును సంవత్సరానికి 1 లేదా 2 సార్లు వాడవచ్చు. ఇప్పటికే వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్న రైతుల నుంచి వానపాముల్ని మీరు సేకరించవచ్చు. మొదట 10,000 వానపాములను తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇవి పెరుగుతూనే ఉంటాయి. వర్మీ కంపోస్ట్ను రైతులు కొనడం కంటే సొంతంగా తయారు చేసుకుంటే రైతుకు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. ఈ వర్మీ కంపోస్ట్ వాడటం వల్ల అధిక దిగుబడులతో పాటు పంట నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ విధంగా రైతాంగం ఈ రసాయన ఎరువు మందులు వాడటం కంటే సేంద్రియ ఆధారిత ఎరువులు వాడటం వల్ల పంట దిగుబడి పెరగటమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం అరికట్టవచ్చు.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వర్మీ కంపోస్ట్ తయారీ విధానం గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ నిబంధనలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ సవరించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై స్థలాలను కేటాయిస్తామని ఆయన అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్బులు, గోదాముల నిర్మాణం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 8,000 మహిళా సంఘాల భవనాలకు ఆయన నిన్న హైదరాబాద్లో సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఇకపై రైస్ మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టబోమని, మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల భవనాల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాలను మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల నుంచి దశల వారీగా భవనాలను జీఏడీకి అప్పగిస్తామని చెబుతూ,
1: ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క టవర్ టవర్స్ ఉన్నాయి, విజిట్ చేశాను, ఆల్మోస్ట్ వర్క్ అయిపో వచ్చింది. ఎమ్మెల్యేలది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. జడ్జెస్ బంగ్లాలు కావచ్చు, మినిస్టర్ బంగ్లాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతూ ఉన్నాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ల్యాండ్ ఇచ్చింది 30,760 మంది రైతులు, 35,059 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. ఎన్ని ఎకరాలు చేసాం? 34,535 ఎకరాలు, అంటే 98.6% ప్లాట్లు అలాట్ చేశాం.
0: విజయేశ్వరం నుంచి సిద్ధాంతం మధ్య ఉన్న వశిష్ట రైట్ బ్లడ్ బ్యాంక్ కెనాల్ మీదుగా ఏటిగట్టు నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను కోరారు. రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న నిడదవోలు నియోజకవర్గంలోని విజయేశ్వరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ జలవనరుల శాఖకు సంబంధించిన ఏటిగట్టు ప్రతిపాదనను పవన్ కళ్యాణ్కు వివరించారు. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి గోదావరి బండ్ తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న 3 డిస్కంల సీఎండీలు, ట్రాన్స్కో ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా మార్చే దిశగా పలు కీలక ఆదేశాలిచ్చారు. విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాల సమయంలో వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 3 డిస్కంల పరిధిలోని 1912 కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింతగా సేవలందించాలని అధికారులు

0: కొన్ని వర్షం అనుకోని విభరతమైన గాలులు రావటం వల్ల అక్కడక్కడ సిస్టమ్ దెబ్బతిని కొద్దిగా పవర్ కట్ వస్తుంది, లైన్స్ అన్ని దిగిపోవటం అట్లాంటి దాని వల్ల ఆ దెబ్బలు పవర్ కట్స్ ఎక్కలేదు. విపరీతమైన హీట్ ఉంది, విపరీతమైన డిమాండ్ ఉంది, డిమాండ్ దగ్గర సప్లై అయితే ఉంది. అక్కడక్కడ చెదురుమల్ల గాలుల వల్ల ప్రాబ్లం వస్తుంది. అగ్ని కూడా ఇప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నాం, కాల్ సెంటర్లు పెడుతున్నాం. కాల్ సెంటర్లు పెట్టి ఎక్కడైనా అర్జెంట్ ఉన్న ప్లేస్ ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ రెక్టిఫై చేస్తాం. ప్రజలు కూడా కొద్దిగా ఓర్పు ఉండాలి, ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్ గా మా దృష్టి తీసుకొచ్చి ఇమీడియట్ గా సాల్వ్ చేస్తాం.
1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చీపుళ్లపాడులో 12.22 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
2: 24 మాసాల్లో ఒక ప్రభుత్వం మీద నమ్మకంతో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాను. కార్యరూపం గాలిస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ పరిశ్రమలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి మొత్తం ఆన్లైన్ లో పెడతాం. ఈ జిల్లా బాగుపడాలంటే, మన జిల్లా నుంచి వలసలు విరికొత్తాలంటే మీరు ఒక పరిశ్రమకు భూములు ఇస్తే పరిశ్రమ వస్తుంది, తద్వారా మీరు బాగుపడినట్టు చేస్తాం.
1: పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి నుంచి పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారిలో యూజీసీ మాజీ చైర్మన్, జాతీయ నూతన విద్యా విధానం 2020 రివ్యూ కమిటీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, అన్నమాచార్య సంకీర్తనల ద్వారా పేరు పొందిన గాయకులు స్వర్గీయ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరపున ఆయన కుమారుడు అనిల్ కుమార్, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ గూడూరు వెంకట్రావు, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి దీపికారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, ప్రఖ్యాత సంస్కృత పండితులు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ధి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానం, దాని అమలు తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లైసెన్స్ రుసుముల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, పారదర్శకత పెంపు వంటి అంశాలపై అధికారులు వివరించారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించే చర్యలపై అధికారులు వివరణ ఇచ్చారు. వాతావరణం. ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 గంటలకు జాతీయ వార్త.

తలు 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె ఆరోగ్యంపై మధుమేహ ప్రభావం గురించి డాక్టర్ సి మధు గారు అందించే వివరాలు వింటారు. ఆ తరువాత రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎన్ జగదీష్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 9:00 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి గారి గురించి తెలియచేస్తున్న వివరాలు వింటారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:00. అనంతరం లలిత గీతాలు. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 10:00 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఇందులో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:45 వాణిజ్య ప్రకటనలు వింటారు అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి. ఆ తరువాత వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 నుండి సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:05 జాతీయ వార్తలు వింటారు. ఇక రాత్రి 7:15 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలో కనకాంబరం సాగు మార్కెటింగ్లో అనుభవాలు గురించి అనంతపురం రూరల్ మండలం చియ్యేడు అభ్యుదయ రైతు శ్రీ బి పరమేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తర్వాత భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:15 భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ప్రసారమవుతుంది విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:30 జాతీయ వార్తలు. 8:45 శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 హరికథ ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం

శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్, సిహెచ్ కుసుమకుమారి గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

0: చదువుతున్నది దుర్గా ఉషారమణి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సూ మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో క్వాడ్ కూటమిలో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపైన ఈ మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. దీంతోపాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఆందోళన కలిగించే ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు నిన్న ఢిల్లీ చేరుకోగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 23వ తేదీన భారతదేశానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సమావేశానికి వేదికగా నిలిచింది. ప్రపంచ సంక్షేమం కోసం ఒక శక్తిగా పనిచేయాలనే బద్ధతతో సుసంపన్నమైన, అందరినీ కలుపుకుని పోయే బహిరంగ స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్ర పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇచ్చేందుకు క్వాడ్ దేశాలు చేతులు కలిపాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: Between India and Japan, of course, we have a special strategic and global partnership, and that signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues, particularly in this current situation, and West Asia is important.
0: విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటిస్తున్న ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపి పరస్పర సంబంధాలను సమీక్షించారు. ఆరోగ్య భద్రత, వాతావరణంలో మార్పులు, కీలకమైన ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాలు, దేశాల సముద్ర పరిధిపై అవగాహన బలోపేతం చేయడం వంటి అనేక సమకాలీన అంశాలు, సవాళ్లపైన దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటన జరుపుతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు సిక్కిం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టోక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. మొదటి రోజున ఆమె ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టోక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథులా పాస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. అదే రోజున ఆమె గ్యాంగ్టోక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలను ప్రదానం చేస్తారు. పర్యటన చివరి రోజైన ఎల్లుండి గ్యాంగ్టోక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాక బహుకరిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే 2 రోజుల పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రతకు సంబంధించి కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. నిన్న రాత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్కు చేరుకున్నారు. ఈ ఉదయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు చెందిన సాంచు సరిహద్దు అవుట్పోస్ట్ని సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రతా దళాల సిబ్బందితో ముచ్చటించడంతో పాటు వారి కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బికనేర్లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ

0: జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కొత్త నిబంధనలను మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలతో విమాన సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. ఇబోలా ముప్పు దృష్ట్యా జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలున్న ఎవరైనా వెంటనే విమాన సిబ్బందికి తెలియజేయాలని, అలాగే విమానాశ్రయానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ లేదా వైద్య విభాగాలకు సమాచారం అందించాలని, విమానంలోనే అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు తెలియజేయాలని డీజీసీఏ ఆదేశించింది. అంతేకాకుండా దేశానికి చేరుకున్న 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రయాణికులు నిర్దేశిత ఆసుపత్రుల నుంచి వైద్య సహాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ స్పష్టం చేసింది. విమానంలో ఎవరికైనా ఇబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే సదరు ప్రయాణికుడిని విమానం వెనుక భాగానికి మార్చాలని, వీలైతే ఆ ప్రయాణికుడు ముందున్న 3 వరుసల సీట్లు, పక్క సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా ఈ కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఆదేశించారు. విమానయాన సంస్థలు తమ వద్ద తగిన మొత్తంలో ట్రిపుల్ లేయర్ మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజ్లు, పీపీఈ కిట్లు మొదలైనవి ఉంచుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లు అందించాలని కూడా ఆదేశించారు. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర నిర్వహిస్తారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభానికి సూచికగా యాత్రికులు నిన్ననే మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన చేసిన తర్వాత వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి బయలుదేరుతారు. దేవుడి క్షమాపణ వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారు రోజంతా అక్కడే గడుపుతారు. యాత్రికులు నిమ్రా మసీదులో హజ్ ప్రసంగం హుద్బాయ్ హజ్ వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్న ప్రార్థనలు కలిపి చేస్తారు. ఆ తర్వాత జంతుబలి, సైతాన్కు ప్రతీకాత్మకంగా రాళ్లు రువే ఆచారం కోసం కూడా యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పగటిపూట ఈరోజు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో పెద్ద సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గొండల రోపే కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో క్యాబిన్లలో చిక్కుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా రక్షించారు. కేబుల్ కార్లోని 65 క్యాబిన్లలో 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని, కొందరు భూమికి దాదాపు 500 అడుగుల ఎత్తులో వేలాడుతుండటంతో మహిళలు, పిల్లలతో సహా పర్యాటకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో కితన్సార్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ క్వాలిఫైర్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు 2వ క్వాలిఫైర్ రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. విశేషాలు మరొకసారి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు నుండి ఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దులు పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 22వ శ్లోకం.

ఋతు అనగా సాత్విక రాజస జ్ఞానాల కంటే భిన్నంగా, యత్ ఏ జ్ఞాన సాధనం ఏకస్మిన్ ఒకానొక కార్యే శరీరంలో గాని విగ్రహంలో గాని కృత్స్నవత్ అదే సర్వస్వము అన్నట్లుగా, సక్తం ఆసక్తి కలిగి ఉన్నదియు, అహైతుకం హేతుబద్ధత లేనిదియు, అతత్వార్థవత్ అనగా యథార్థమైన దానిని పట్టుకోనిది అయినటువంటి, అల్పం అల్ప విషయాలను అల్ప ఫలితాలను అందించేదియు అవుతోందో, తత్ అటువంటి జ్ఞాన సాధనం తామసం తమోగుణజన్యమని ఉదాహృతం చెప్పబడినది.

అర్జున, మరో రకమైన జ్ఞాన సాధన ఉంది. అది గలవాడు ఒక పని పట్టుకుంటే వెనక ముందు చూసుకోడు. ఇదే సర్వస్వం అంటాడు. తన శరీరాన్ని చూసుకుంటే ఇది నేనే, దీన్ని మించి వేరే జీవుడు లేడు అంటాడు. ఒక విగ్రహం పట్టుకుంటే దేవుడంటే ఈయనే, ఇంతకు మించి వేరే దేవుడే లేడు అంటాడు. హేతుబద్ధత గురించి పట్టించుకోడు, యథార్థతత్వాన్ని అందుకోడు. అల్పమైన విషయాల కోసం, అల్పమైన ఫలితాల కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఇలాంటి పనులు చేయించే జ్ఞాన సాధనం తమోగుణజన్యం. అది కనుక నీకు ఉంటే దాన్ని తొలగించుకో. లోకంలో కార్యదీక్ష అనే పేరుతో కొందరు మంకుపట్టు పనులు చేస్తూ ఉంటారు. కొందరికి వ్యాపారమే ప్రాణం, కొందరికి విజ్ఞానశాస్త్రమే ప్రాణం, కొందరికి ఇల్లే ప్రాణం. ఇలాంటి పనులు చేసేవారంతా విద్యా విహీనులు కారు. వాళ్ళందరికీ జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానంలో తమోగుణం తీవ్రంగా ఉండడం వల్ల వారికి జీవితాన్ని సమగ్రంగా దర్శించే నేర్పు ఉండదు. ఇలాంటి ప్రవృత్తులన్నీ కలిపి భగవానుడు ఈ శ్లోకంలో ఏకస్మిన్ కార్యే అంటే ఒకే ఒక పనిలో అనే పదబంధంలో ఇమిడిచ్చాడు. ఇటువంటి ప్రవృత్తి తమోగుణమయమైన జ్ఞానానికి ఫలితం అన్నాడు.

నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి మాధవి. ఈ ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె ఆరోగ్యంపై మధుమేహ ప్రభావం గురించి డాక్టర్ సి మధు గారు అందించే వివరాలు. ఆ తర్వాత రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ డాక్టర్ జగల్లపూడి శ్యామసుందర శాస్త్రి. ఈ కార్యక్రమాలు విందాం. కార్యక్రమంలో ముందుగా విందాం పాట.

లీలా పాడిన భక్తిగీతం విన్నారు. ఇప్పుడు వినండి సమాచార వేదిక. ఈ నెల 30తో తొలి దశ ఇళ్ల గణన పూర్తి కానుంది. ఈలోపు ప్రతి ఇంటి యజమాని నిర్దేశిత వివరాలను ఎన్యూమరేటర్తో నమోదు చేయించుకోకపోతే చర్య తప్పదని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నిన్న కలెక్టరేట్లో జేసీ విష్ణుచరణ్తో కలిసి సమీక్షించారు. జనగణన 2027లో భాగంగా ఈ నెల 1 నుంచి ఇళ్ల గణన మొదలైందని కలెక్టర్ తెలియచేశారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యులకు వేగంగా రుణం మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగా ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకు పలు కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా యూనిట్లు స్థాపించి వేగంగా ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో సంఘాలకు ఎంత రుణం ఇవ్వాలి, సభ్యుల ఆసక్తి, వారి వివరాలను సర్వే చేసి ఆన్లైన్లో క్రోడీకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని మహిళా సభ్యులతో సమావేశాలు నిర్వహించి సమగ్ర సర్వే చేస్తున్నారు. 2వ దశ అక్షరాంధ్ర కార్యక్రమం ఈ నెల 26 నుంచి, అంటే ఈరోజు నుంచి మొదలు కానుంది. జిల్లాలో నిరక్షరాస్యులుగా ఉన్న 1,34,671 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జేసీ విష్ణుచరణ్ తెలియచేశారు. నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న మొదలై జూన్ 18వ తేదీ దాకా లర్నర్లు, బోధకులకు అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఎంపీడీఓ స్వర్ణ గ్రామ వార్డు సిబ్బంది అక్షరాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని ఆయన తెలియచేశారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక ఆధారిత ఆవిష్కరణలు, గ్రామీణ యువతకు ఉపాధి, స్టార్టప్ల ప్రోత్సాహమే లక్ష్యంగా ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ కేంద్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు జేఎన్టీయు ఉపకులపతి ఆచార్య సుదర్శన్రావు తెలిపారు. జేఎన్టీయు, ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం మధ్య నిన్న అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం సహకారంతో వ్యవసాయ రంగంలో స్టార్టప్లు, రైతుల సామర్థ్యాభివృద్ధి, వ్యవసాయ రంగంలో వ్యాపార నమూనాల రూపకల్పన, మార్కెట్ అనుసంధానాలపై మార్గదర్శకాలు ఇవ్వడం, ఇందుకు సాంకేతిక సలహాలు, మెంటరింగ్ ఇవ్వడం ఒప్పందంలోని ముఖ్య అంశాలని ఆయన తెలియచేశారు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిన్న ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. తొలి రోజు తెలుగు భాషా సబ్జెక్టు పరీక్ష జరిగింది. పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండల పరిధిలోని కనుంపల్లి గ్రామ పొలం 44వ జాతీయ రహదారి ప్రక్కనే సుమారు 140 ఎకరాల్లో నిర్మించబోయే ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసి ఆధ్వర్యంలో నిన్న ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, కలెక్టర్ ఆనంద్, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ తదితరులు కలిసి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాలుష్య నివారణతో పాటు ఇంధన పొదుపు, ఈ సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేర్కొన్నారు. నిన్న అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు ఈ సైకిళ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం మహిళలతో కలిసి ఈ సైకిళ్లను ఆయన నడిపారు.

0: కల్లూరు సుబ్బారావు త్యాగనిరతి స్ఫూర్తిదాయకమని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అరసం రాష్ట్ర అధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి తెలిపారు. నగరంలోని లలిత కళా పరిషత్లో నిన్న రాత్రి కల్లూరు సుబ్బారావు జయంతి ఘనంగా జరిగింది. పరిషత్ కార్యదర్శి పద్మజ, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గురుప్రసాద్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంటే ఊరుకోబోమని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తెలియచేశారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద నిన్న సిపిఐ, ఏఐటియుసి, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ మహిళా సమాఖ్య, చేతి వృత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో నిన్న ధర్నా నిర్వహించారు. నారాయణస్వామి మాట్లాడుతూ, విద్యుత్ బస్సుల వినియోగాన్ని స్వాగతిస్తున్నామని, వాటి నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. దీనివల్ల ఉచిత ప్రయాణాలు, ఇతరత్ర సౌకర్యాలు రద్దయ్యే ప్రమాదం ఉందని తెలియజేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆర్టీసీని పరిరక్షించేలా ఉండాలే తప్ప ప్రైవేటు వ్యక్తులకు మేలు చేకూరేలా ఉండకూడదని ఆయన తెలియజేశారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బబల
3: సై బాల్,
2: నడుగుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె ఆరోగ్యంపై మధుమేహ ప్రభావం గురించి డాక్టర్ సి మధు గారు అందించే వివరాలు విందాం.
5: డయాబెటీస్ రోగుల్లో గుండెపోటు అనేది చాలా ఎక్కువ వస్తుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎందుకు మనం దీని గురించి జాగ్రత్త పడాలంటే, గుండెపోటు, గుండె నొప్పి డయాబెటీస్ రోగుల్లో 3-4 రెట్లు ఎక్కువగా వస్తుంది. టైప్2 డయాబెటీస్లో సాధారణంగా గుండెపోటే మరణానికి ముఖ్య కారణం అవుతుంది. మామూలు గుండెపోటు ఆడవాళ్ళలో ఎక్కువ రాదు, కానీ డయాబెటీస్ ఉన్న స్త్రీలలో ఇది చాలా ఎక్కువ. మామూలు స్త్రీలకి బహిష్టులు ఆగినాకనే ఇది ఎక్కువగా వస్తుంది, కానీ డయాబెటీస్ ఉన్న స్త్రీలకి ముందు కూడా వస్తుంది. ఇదే కాకుండా డయాబెటీస్ రోగులకి గుండెపోటు చిన్న వయసులోనే త్వరగా వస్తుంది. ఆటోనమిక్ నెర్వస్ సిస్టమ్ అంటే స్వయం పాలిత నరాల వ్యవస్థ, గుండెకు పోయే నరాలు డయాబెటీస్లో దెబ్బతింటం వల్ల వీళ్ళకి నొప్పులు లేకుండా గుండెపోటు రావచ్చు, గుండె నొప్పి ఉన్నా తెలియకపోవచ్చు. 30% మందికి నిశ్శబ్దంగా గుండెపోటు వస్తుంది. ఇదే కాకుండా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత డయాబెటీస్ రోగుల్లో మరణించే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. యాంజియోప్లాస్టీ అనే ఆపరేషన్ చేసినా కూడా వీళ్ళకి మళ్ళీ రక్తనాళాలు త్వరగా మూసుకుపోతాయి. తెలియకుండా హఠాన్ మరణం, ఇది గుండెపోటు నిశ్శబ్దంగా రావడం వల్ల చాలా ఎక్కువ. ఇవి డయాబెటీస్లోని గుండెపోటు యొక్క ప్రత్యేకతలు. ఇది వినటానికి చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా వాస్తవం. ఇది ఎందుకు త్వరగా వస్తుందో, డయాబెటీస్ రోగులలో ఈ హార్ట్ అటాక్, ఎథెరోస్క్లెరోసిస్ ఎందుకు ఎక్కువ ఉందో కారణాలు పూర్తిగా ఇంకా తెలియవు. కానీ మామూలు హార్ట్ అటాక్ రిస్క్ మామూలు రోగుల్లో కంటే 2-3 రెట్లు ఎక్కువ అని గుర్తుంచుకోవాలి. దీన్ని నివారించడానికి మనం ఏం చేయాలంటే, డయాబెటీస్ రోగుల్లో గుండె జబ్బుకి ఎంత రిస్క్ ఎంత ఉందో చూసుకోవాలి. కుటుంబంలో ఇప్పటికే హార్ట్ అటాక్ వచ్చినట్లయితే అది ముఖ్యమైన రిస్క్. వయసు పెరిగిన కొద్దీ రిస్క్ ఎక్కువ. పొగ తాగటం, అధిక రక్తపోటు అంటే 140/90 కంటే ఎక్కువ ఉండటం, లిపిడ్స్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండటం అంటే ఎల్డిఎల్ ఎక్కువ, హెచ్డిఎల్ తక్కువ ఉండటం, ట్రైగ్లిసరైడ్స్ 190 mg కంటే ఎక్కువ, కొలెస్ట్రాల్ 200 mg కంటే ఎక్కువ ఉంటే, స్థూలకాయం బిఎంఐ 30 కంటే ఎక్కువ, నాభి దగ్గర కొలత 100 cm కంటే ఎక్కువ, లేక నాభి కొలతని పిరుదుల దగ్గర కొలతతో

0: భాగిస్తే 89 కంటే ఎక్కువ ఉండటం, అదుపులో లేని డయాబెటీస్, ఇవన్నీ కూడా డయాబెటీస్ రోగుల్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ మధ్య కనిపెట్టిన కొత్త రిస్కులు ఏంటంటే అధికంగా లైపోప్రోటీన్స్ రక్తంలో ఉండటం, ఫైబ్రినోజన్ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇలాంటివి ఎక్కువ ఉండటం, మైక్రో ఆల్బ్యూమిన్ యూరియా అంటే యూరియన్లో ఆల్బ్యూమిన్ ఎక్కువ పోవటం, హోమోసిస్టిన్ ప్రమాణాలు రక్తంలో ఎక్కువగా ఉండటం, మానసిక ఒత్తిడి, పరిశ్రమ చేయకుండా కూర్చుని ఉండే జీవిత విధానం, ఇవి కూడా డయాబెటీస్ పేషెంట్స్లో గుండెపోటు రావడానికి ముఖ్య కారణాలు. ఈ రిస్కులన్నీ ఉన్నాయేమో ప్రతి డయాబెటీస్ రోగి చూసుకోవాలి. సో వీటికి డాక్టర్ వీటి గురించి రోగికి పరీక్షలు చేయించాలి. ఈసీజీలో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఉంటే ట్రెడ్మిల్ టెస్ట్లో ఎస్టీటీ చేంజెస్ ఉన్నాయా, ఇది ఉంటే ఎక్సర్సైజ్ ఈసీజీ అంటే టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్ ఈసీజీ చేయాలి. అది చేయలేని వాళ్ళకి థాలియం సిటీ స్కాన్ చేయవచ్చు. 2D ఎకోకార్డియోగ్రామ్లో గుండె పరిస్థితి, సంకోచ వ్యాకోచాలు ఎలా ఉన్నాయి, కార్డియోమయోపతి ఉందా, ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. ఇదే కాకుండా అటానమిక్ కార్డియో ఫంక్షన్ అంటే విశ్రాంతిగా ఉన్నప్పుడు గుండె వేగం 100కి మించి ఉంటే అది అటానమిక్ నరాల వ్యాధిని సూచిస్తుంది. సో కొరోనరీ యాంజియోగ్రఫీ ఎప్పుడు చేస్తారు, ఈసీజీ టీఎంటీలో మార్పులుండి ఏ రకమైన గుండెని పోస్తున్నా డయాబెటీస్ రోగికి మాత్రం ఈ పరీక్ష చేయించడం మంచిది. దీనివల్ల రక్తనాళాలు బ్లాక్స్ ఎంత శాతం ఉన్నాయో తెలుస్తుంది. మిగిలిన కొరోనరీ ఆర్టరీ జబ్బులు ఉన్న రోగుల వల్లనే డయాబెటీస్ రోగులకు కూడా చికిత్స, మందులు, యాంజియోప్లాస్టీ, స్టెంటు, ఆ తర్వాత బైపాస్ ఆపరేషన్ అవసరం బట్టి చేయించుకోవచ్చు. డయాబెటీస్ రోగులకు కూడా నైట్రేట్స్, కాల్షియం బ్లాకర్స్, ఆస్పిరిన్ మొదలైన గుండె నొప్పి తగ్గించే మందులు ఇస్తారు. అయితే డయాబెటీస్ రోగులకి యాంజియోప్లాస్టీ కంటే బైపాస్ ఆపరేషన్ ఎక్కువగా అవసరం అవుతుంది. గుండె జబ్బు నివారణకి డయాబెటీస్ రోగులు జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. ఎక్కువ పీచు ఉన్న పదార్థాలు తినటం, సాచ్యురేటెడ్ కొవ్వు పదార్థాలు తగ్గించడం చేయాలి. వివిధ రకాల కాయగూరలు, పళ్ళు తినటం ఎక్కువ చేయాలి. స్థూలకాయం వాళ్ళు కనీసం 10% బరువు తగ్గేందుకు ప్రయత్నం చేయాలి. రోజు కనీసం 40 నిమిషాలు నడక కానీ ఇతర వ్యాయామం కానీ చేయాలి. పొగ తాగటం మానేయాలి. మద్యపానం కూడా మానేయాలి. తక్కువ మోతాదులో తీసుకోవచ్చని విదేశీయులు చెప్తున్నా మన రోగుల చేత మద్యం పూర్తిగా మానిపించడం మేలు. లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ మందులు వాడకంతో తగ్గించాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 కంటే తగ్గించాలి. ట్రైగ్లిసరైడ్స్ 180 కంటే తగ్గాలి. ఎటారోస్టాటిన్, సిమెవాస్టాటిన్, అవసరమైతే ఫెన్ఫైబ్రేట్, నికోటినిక్ యాసిడ్ లాంటి మందులు వాడవలసి ఉంటుంది. ఆస్పిరిన్ టాబ్లెట్స్ వాడితే మంచిది. ఇది గుండెలో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టకుండా కాపాడుతుంది. రామిప్రిల్ లాంటి మందులు అంటే రక్తపోటుకి హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా వాడితే మంచిది. తీరా హార్ట్ అటాక్ వచ్చినాక డయాబెటీస్ రోగులకు కూడా మిగిలిన వాళ్ళ దగ్గర చికిత్స చేయించాలి. షుగర్ లెవెల్ని ఇన్సులిన్తో తగ్గించి చికిత్స చేయాలి. హార్ట్ అటాక్ తర్వాత బీటా బ్లాకర్స్ లాంటి మందులు, మెటోప్రోలాల్ లాంటి మందులు, యాంజియోప్లాస్టీ, స్టెంటు, కొరోనరీ బైపాస్ వ్యాధి తీవ్రత బట్టి అవసరమవుతాయి. ఇది ప్రస్తుతం మన నగరాల్లో, చాలా నగరాల్లో కార్డియక్ సెంటర్స్లో చేస్తున్నారు.
1: శ్రోతలు, ఇంతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె ఆరోగ్యంపై మధుమేహ ప్రభావం గురించి డాక్టర్ సి మధు గారు అందించిన వివరాలు విన్నారు.
2: జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం. సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. వినండి

0: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం. సమర్పణ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి.
1: వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ. రచన శ్రీ ఏసి పుల్లారెడ్డి.
0: వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

నటి గాయనీమణి నిర్మాత పి శాంతకుమారి గారి గురించిన విశేషాలను తెలుసుకుంటున్నాం. శ్రీమతి శాంతకుమారి, పి పుల్లయ్య మరియు భీమవరపు నరసింహారావు గార్లు సంయుక్తంగా 1947లో రాగిణి సంస్థను ప్రారంభించి మొదటి ప్రయత్నంగా భక్తజన తమిళ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. పద్మశ్రీ పిక్చర్స్ రాగిణి పిక్చర్స్ పేరుతో సొంతంగా వారు 20కి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్గా ప్రధాన పాత్రలో నటించిన సినిమాలనే మళ్లీ తీసినప్పుడు తల్లి పాత్రలో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారి గారి సొంతం. వారు నిర్మించిన చిత్రాలు ధర్మపత్ని, తిరుగుబాటు, ధర్మదేవత, అర్ధాంగి, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం, సిరి సంపదలు, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు, అల్లుడే మేనల్లుడు, కొడుకు కోడలు మొదలైనవి.

ధర్మదేవత సినిమాకు కేవీ రెడ్డి గారు స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. ఆయన బయట సినిమాలకు ఎప్పుడూ స్క్రీన్ ప్లే రాయలేదు, తాను దర్శకుడైతే తప్ప. శ్రీమతి శాంతకుమారి గారు తన సినిమా జీవితం మొదట్లో అన్ని పురా

ప్రాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు. ఆమె మాయాలోకం చిత్రం తర్వాత వాహిని సంస్థ నుంచి వచ్చిన గుణసుందరి కథ, విజయ సంస్థ నుండి వచ్చిన షావుకారు, తమ సంస్థ నుండి వచ్చిన అర్ధాంగి చిత్రాల్లో నటించారు. శాంతకుమారి గారికి 1955లో వచ్చిన అర్ధాంగి సినిమా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో నటించిన సావిత్రి గారికి రాగిణి సంస్థతో మంచి అనుబంధము ఏర్పడింది. అర్ధాంగి సినిమాలో సావిత్రి ఊహించని రీతిలో తారాపథానికి ఎదిగింది. సావిత్రికి వెంటనే మిస్సమ్మలో హీరోయిన్ వేషం రావడం, విపరీతమైన పేరు రావడం, ఒకదాని తర్వాత ఒకటి చకచకా జరిగిపోయాయి. 1959లో పి పుల్లయ్య గారు దర్శకత్వం వహించిన జయభేరి చిత్రంలో చేసిన వదిన పాత్రకు ఉత్తమ సహాయనటిగా శాంతకుమారి గారికి పేరు తీసుకువచ్చింది.

1960 పి పుల్లయ్య గారు తమ పద్మశ్రీ సంస్థ నుండి శ్రీ వెంకటేశ్వర మహాత్యంను మళ్లీ నిర్మించారు. అందులో శ్రీనివాసుడిగా ఎన్టీ రామారావు, పద్మావతిగా సావిత్రి, లక్ష్మీదేవిగా ఎస్ వరలక్ష్మి గారు నటించగా శాంతకుమారి గారు వకుళమాతగా నటించారు. ఈ రెండో వెంకటేశ్వర మహాత్మ్యంలో ఘంటసాల గారు నటిస్తూ శేషశైలావాస అనే పాట పాడారు. అలా ఆ మహాగాయకుడు నటించిన ఏకైక చిత్రం మా పద్మశ్రీది కావడం నాకు చాలా ఆనందం కలిగించే అంశమన్నారు ఆమె. దాన్నే హిందీలో భగవాన్ బాలాజీ పేరుతో డబ్ చేశారు.

తరువాత శ్రీమతి శాంతకుమారి గారు సిరి సంపదలు, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు, బంగారు పిచ్చుక, అక్కా చెల్లెలు, అల్లుడే మేనల్లుడు, ప్రేమ్నగర్, కొడుకు కోడలు, సోగ్గాడు మొదలగు చిత్రాల్లో నటించారు. శ్రీమతి శాంతకుమారి గారు చెప్పిన మధురమైన జ్ఞాపకాలు. నా దురదృష్టమేమిటంటే మేము తీసిన సినిమాలలో నాకు పాటలు ఎక్కువగా లేకపోవడం. మా బ్యానర్ కింద సినిమాలు తీయబోయే ముందు నా భర్త కథల గురించి ఆలోచించినప్పుడు, పాత్రలు రూపొందించినప్పుడు ఆయన ఏనాడు నా ఇంట్లో ఒక నటి ఉంది, ఆమె బాగా పాడగలదు అని ఆలోచించలేదు. ఎవరెవరినో దృష్టిలో ఉంచుకుని స్క్రిప్టులు రాసుకుని అందులో ఒక తల్లి వేషం ఉంటే నాకివ్వడమే వారి అలవాటు. ఇక నేను వాటిని వేయడానికి కారణం అవి మా సొంత చిత్రాలు కనుక. 1970లో అల్లుడే మేనల్లుడు చిత్రంలో చిన్న కోడలు సావిత్రి చనిపోతే ఆమె బిడ్డ ఏడుస్తూ ఉంటే పెద్ద కోడలు అయిన నేను చందమామను చూపిస్తూ అన్నం పెడతాను పాపకు. అక్కడ పాట ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. మా ఆయన ససేమి

రా ఒప్పుకోలేదు. చిత్రం విడుదలైన తర్వాత ఆ దృశ్యంలో అక్కడ నా పాట ఉంటే బాగుండేదని చూసిన ప్రేక్షకులు అనుకున్నారట. ఏం చెయ్యను, నా భర్త తీసే మా చిత్రాలలో నాకేమాత్రం స్వతంత్రం ఉండేది కాదు. శ్రీ వెంకటేశ్వర మాహాత్మ్యం 1960లో వకుళ పాత్రకు 2 పాటలు ఉన్నాయి. నేను పాడగలననే విషయం గుర్తుకురాక నాకు ప్లేబ్యాక్కు మరో సింగర్ను బుక్ చేశారు మావారు. ఇదంతా తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. ఇవన్నీ శాంతకుమారి గారు తెలియజేశారు. శ్రీమతి శాంతకుమారి గారు ఎన్నో మధురమైన పాటలు పాడారు. కెవి రెడ్డి గారి గుణసుందరి కథ సినిమాలో కె మాలతీతో కలిసి పాటలు పాడారు. అలాగే విజయవాణి షౌకారులో శ్రీమతి రావు బాల సరస్వతీదేవి గారితో కలిసి పాటలు పాడారు.

ఆమె చెప్పిన తీయటి జ్ఞాపకం. తల్లా పెళ్ళామా చిత్రంలో నేను పాడిన మమతలెరిగిన కన్నయ్య అనే పాటను ఎన్టీ రామారావు ఎంతో ఇష్టపడేవారు. ఈ చిత్రం షూటింగ్ చివరి రోజున నేను కారెక్కుతూ ఉంటే అక్కయ్య గారు ఒక్క నిమిషమని దగ్గరకు వచ్చి, మీరు ఈ పాటను 100 పాళ్ళు బాగా పాడుతారనుకున్నాను, కానీ 150 పాళ్ళు బాగా పాడారు అంటూ నమస్కరించారు. ఆయన వినయానికి నమ్రతకు అప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అబ్బో, ఆ రోజులు ఆ చిత్రాలు గుర్తూ వస్తుంటే మళ్లీ ఒకసారి కాలచక్రం వెనక్కి తిరిగి ఆ కాలం నాటి శాంతగా మారిపోవాలనిపిస్తోంది. డబ్బు సంపాదించాలనే ఆశ మాలో ఏ కోశానా ఉండేది కాదు. నటన కోసం పోటీ పడేవాళ్లం. నేను 30 చిత్రాల్లో నాయికగా నటించాను అన్నారు ఆమె. శ్రీమతి శాంతకుమారి గారికి, శ్రీ పి పుల్లయ్య గారికి కళాసాగర్ సంస్థ వారు షష్టిపూర్తి మహోత్సవం జరిపారు. 2000 సంవత్సరంలో శ్రీమతి శాంతకుమారి గారు రఘుపతి వెంకయ్య అవార్డును రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్నారు. ఆమె నటించిన చివరి చిత్రం మా ఇంటి దేవత. తెలుగు చిత్ర పరిశ్రమ ఆప్యాయంగా అమ్మ అని పిలుచుకునే నటి గాయని శ్రీమతి శాంతకుమారి గారు. ఆమె 2006 జనవరి 17వ తేదీన చెన్నైలో మరణించారు.

0: వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, రచన శ్రీ ఏసీ పుల్లారెడ్డి,
1: సమర్పణ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి పాట.

0: విన్న పాట అర్థాంగి చిత్రం కోసం ఘంటసాల్ గారు పాడిన పాట విన్నారు. గీత రచన ఆత్రేయ, సంగీతం బి నరసింహారావు.
1: అనంతపురం జిల్లా ఎస్పీ వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలి. ప్రాణాలు కాపాడే హెల్మెట్ను నిర్లక్ష్యం చేయవద్దు. ద్విచక్ర వాహనంపై ఒకరు లేదా గరిష్టంగా ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. మైనర్లకు ద్విచక్ర వాహనాలు నడపడానికి ఇవ్వరాదు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి రోడ్డు భద్రతా నియమాలను అమలు చేస్తున్న పోలీసు వారికి సహకరించవలసినదిగా తెలియజేస్తున్నారు.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: In IPL playoff cricket, defending champions Royal Challengers Bengaluru will take on Gujarat Titans in qualifier 1 in Dharamshala today. The match is scheduled to begin at 7:30 p.m. The winner of the match will advance directly to the IPL 2026 final, while the losing side will get another opportunity in qualifier 2. India's top shuttlers Lakshya Sen and PV Sindhu will spearhead the country's challenge at the Singapore Open Super 750 tournament, kicking off today. Other Indian players including Ayush Shetty, Kidambi Srikant and HS Pranoy are also set to feature in the tournament. In women's singles, PV Sindhu will begin her campaign against Indonesia's Putri Kusuma Vardhani, while Unnati Huda will face Japanese shuttler Tomoka Miyazaki, and Malvika Bansol will be up against Chinese Taipei's Lin Xiang Ti. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Anuja. Hindustan Times and all the dailies have covered the Quad ministers' meet in the national capital amid trade and energy concerns, aiming to keep the Indo-Pacific free, open and secure. The price rise of fuel again grabs the headlines in all the dailies today. Oil shock, petrol crosses 102 rupee is a top front page headline in the Pioneer. Defending the Prime Minister's austerity push, Finance Minister is quoted by the Statesman saying, Indian economy is resilient, but West Asia crisis exerting pressure on Forex. The Hindu writes about a two-judge bench issuing notice to the Union Ministry of Education, NTA and others on pleas to replace on or fundamentally restructure the exam body and make it answerable to Parliament. The editorial in the Tribune talks about renewable energy generation growing up by leaps and bounds and accounting for about a quarter of electricity production. Under the headline, Time to Stop Slipping on Oil, the paper says how renewable energy can make India resilient to oil price shocks. The Indian Express states, live-in rules, polygamy ban as Assam introduces uniform civil code bill. With Trump administration's new policy, 7 lakh green card seekers left U.S. in state of anxiety, writes Economic Times. City swelters, warmest May night in 14 years, says the Times of India. And finally, the Tribune cites Chhattisgarh government turns former Naxal hit areas into tourist hubs, with tribal culture helping the communities develop a sense of ownership while generating income. And with that, it's back to you, Anuja.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Quad foreign ministers meeting to be held in New Delhi today. President Draupadi Murmu to embark on a three-day visit to Sikkim beginning today. More than 300 tourists stranded in Gulmarg gondola in Jammu and Kashmir rescued after technical snag halted its operations. DGCA issues directives for airlines after Ebola outbreak declared health emergency by WHO. CNG price hiked by 2 rupees per kg in Delhi. India thrashed Maldives 11-0 in their opening Group B match of SAF Women's Football Championship. And in IPL cricket, defending champions Royal Challengers Bengaluru to take on Gujarat Titans this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్.
3: హబ్గా మారుస్తున్నామని పేర్కొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి వంగలపూడి అనిత, మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏపీని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామన్నారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1,000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అమెరికాకు చెందిన క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ సంస్థ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 3,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గృహేతర అవసరాలకు అనువైన ఆధునిక ఏసీ ఉత్పత్తుల తయారీ జరుగుతుందని తెలిపారు.

0: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూటౌన్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాదులు ప్రారంభించారు. 2,75,00,000 రూపాయలతో పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఏపీలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అగ్నిమాపక శాఖకు 270 కోట్లు కేటాయించి అధునాతన ఫైర్ ఇంజిన్లు, సామగ్రిని కొనుగోలు చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మత్స్యకారులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ఒక్క తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేసినట్లు, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటక స్వర్గధామంగా మారుస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి వచ్చే నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు టీటీడీ చైర్మన్. న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల రూపాయలతో పెట్ సిటీ స్కాన్, 5 కోట్లతో గామా కెమెరా, 29 కోట్ల రూపాయలతో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అడ్వాన్స్ లీనియర్ యాక్సిలేటర్, ఇలా అత్యాధునిక పరికరాలను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. నూతన అత్యాధునిక వైద్య పరికరాలతో నిరుపేదలకు ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి అనుకున్న సమయంలోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, భూ సమస్యలు, రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్ మ్యూటేషన్, పట్టాదారు పాసపుస్తకాల పంపిణీ, సెన్సెస్ తదితర అంశాలపైన సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు ఆలస్యమవుతున్నాయని, వాటిని వేగవంతం చేయడంతో పాటు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పట్టాదారు పాసపుస్తకాలను అర్హులకు వెంటనే అందజేయాలన్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి మురారి చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ పాడిన పాట. సాహిత్యం సుద్దల అశోక్ తేజ, సంగీతం మణిశర్మ.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ప్రేమ ఖైదీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. వేటూరి సాహిత్యానికి సంగీతం రాజన్ నాగేంద్ర,

మీరు విన్న ఆ పాట కలసి ఉంటే కలదు సుఖము చిత్రం కోసం సుశీలమ్మ పాడిన పాట విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. కృష్ణబాబు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం కోటి.

చాలా సుకుమారినంట.

మాయాబజార్ చిత్రం కోసం సుశీలమ్మ ఘంటసాల గారు పాడిన పాట విన్నారు. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి గారి గురించి తెలియచేస్తున్న వివరాలు విందాం.
1: అనంతపురం జిల్లాలోని కుగ్రామం ఇల్లూరు నుండి రాష్ట్రపతి నిలయం వరకు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సాగించిన ఆంధ్రుల అభిమాన నాయకులు నీలం సంజీవరెడ్డి. విశాలాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన 1956 నవంబర్ 1 పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రాయలసీమ రాజకీయాలలో ఆయన తిరుగులేని నాయకుడు, ఆంధ్ర రాజకీయాలలో ఆరితేరిన ఘనుడు, జాతీయ స్థాయి నాయకులలో అగ్రగణ్యుడు, ప్రకాశం పంతులు శిష్యుడిగా ఆయనకు పేరు. రాష్ట్రపతి నిలయంలో ఆయన తనదైన ప్రత్యేక శైలిలో వ్యవహరించారు. గెలుపు ఓటములు ఆయన జీవితంలో నాణ్యానికి 2 వైపులు. అవిభక్త మద్రాసు రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడై 1949 కుమారస్వామి రాజా మంత్రివర్గంలో ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 1952 రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1953 అక్టోబర్లో కర్నూలు రాజధానిగా తొలి

భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకాశం మంత్రివర్గంలో ఆయన మంత్రి. 1955లో బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలోనూ పనిచేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. 1959-1962 మధ్యకాలంలో కాంగ్రెస్ అధ్యక్షులు. రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి నాయకత్వం ఆయన వహించారు. 1962-1964 మధ్యకాలంలో రెండవసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 1964-1967 మధ్యకాలంలో శాస్త్రి ఇందిరిల మంత్రివర్గంలో ఉక్కు గనుల శాఖ మంత్రి. విశాఖపట్నం ఉక్కు కర్మాగార నిర్మాణానికి ఆయన పథక రచన చేశారు. 1967 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన లోక్సభ సభాపతిగా ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్య సంప్రదాయాల పరిరక్షణకై పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1969లో వివి గిరితో రాష్ట్రపతి ఎన్నికలలో నిలబడి అపజయం పొందారు. దాదాపు 8 ఏళ్లు రాజకీయ సన్యాసం. 1977లో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నిక అయ్యారు. ఏకగ్రీవంగా జనతా ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతిగా 5 ఏళ్లు దిగ్విజయంగా పనిచేశారు. 1982 వరకు రాష్ట్రపతిగా పనిచేసి పదవీ విరమణానంతరం స్వస్థలమైన అనంతపురంలో గడుపుతూ 1996 జూన్ 1 ఆయన కన్నుమూశారు. దేశ రాజకీయ భవితవ్యాన్ని తీర్చిదిద్దే వ్యక్తులలో ఒకడై అన్ని ప్రధాన పదవులను అధిష్ఠించి స్వపక్షాన్ని విపక్షాలను మెప్పించిన రాజకీయ దురంధరుడాయన. ఆడంబరాలకు దూరంగా ఉంటూ రాజకీయ చతురతతో ఎదుటివారి ఆట కట్టించగల సమర్థులుగా పేరు తెచ్చుకున్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 5 ఏళ్లు రాష్ట్రపతిగా ప్రజల ప్రశంసలకు పాత్రుడయ్యారు. నీలం రాజశేఖర రెడ్డి వీరి సోదరులు. భారతీయ కమ్యూనిస్టు పార్టీలో ఆయన అగ్రగణ్యులు. స్పీకర్ పదవిని నిష్పక్షపాతంగా నిర్వహించి ఉభయపక్షాల ప్రశంసలు అందుకున్నారు సంజీవరెడ్డి. ప్రతిష్టాత్మకంగా లోకసభ సమావేశాలను నిర్వహించారు. నైతిక విలువల విషయంలో ఆయన ఉన్నత ప్రమాణాలను పాటించారు. 1913 మే 13 ఇల్లూరు గ్రామంలో జాతీయ భావాలు గల చిన్నపరెడ్డి కుమారుడుగా సంజీవరెడ్డి జన్మించారు. ఇంట్లో రాజకీయ వాతావరణం పుష్కలంగా ఉండేది. వెనుకబడిన రాయలసీమ సమస్యల పట్ల ఆయనకు క్షుణ్ణమైన అవగాహన. 1933లోనే యువజనోద్యమ సంధానకర్తగా జాతీయ భావాలను ప్రచారం చేశారు. 1937లో రాజకీయ రంగ ప్రవేశం చేసి భోగరాజు పట్టాభి సీతారామయ్యతో కలిసి పనిచేశారు. 1938లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి అయ్యారు. జాతీయోద్యమంలో, స్వాతంత్రోద్యమంలో నిర్విరామంగా కృషి చేశారు. పట్టాభి ప్రకాశం నాయకత్వాలు ఆయనకు పెట్టని కోట. 1946లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సంజీవరెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యదర్శిగా నియమించబడ్డారు. రాజ్యాంగ రచనా మండలిలో తన వంతు పాత్ర పోషించారు. ఆంధ్రకేసరి అడుగుజాడల్లో నడిచి 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పాటుపడ్డారు. కిసాన్ మజ్దూర్ పార్టీలో ఉన్న ప్రకాశం కాంగ్రెస్ పార్టీలో చేరటం, ముఖ్యమంత్రి కావటం వెనుక సంజీవరెడ్డి రాజకీయ పాత్ర ఉంది. ఆయన ప్రకాశం మంత్రివర్గంలో ఉన్నారు. మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు వివిధ పార్టీలను సమైక్యపరిచి కాంగ్రెస్ విజయానికి కృషి చేశారు. ప్రకాశం మంత్రివర్గం వీగిపోయినప్పుడు గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మంత్రివర్గంలో తిరిగి సంజీవరెడ్డి మంత్రి. ఆంధ్ర హైదరాబాద్ రాష్ట్రాలు ఒకటై విశాలాంధ్ర ఏర్పడినప్పుడు సంజీవరెడ్డి తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రి అయి హైదరాబాద్ నగరం నుండి పాలన సాగించారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర సర్వతాముఖ అభివృద్ధికి కృషి చేశారు. రాష్ట్ర రాజకీయాలలో పట్టు సాధించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు పునాదులు వేశారు. జాతీయ స్థాయిలో ఎదురులేని నాయకులుగా ప్రధాని నెహ్రూ వ్యవహరిస్తున్న రోజుల్లో 1959లో సంజీవరెడ్డి జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించారు. నెహ్రూ విశ్వాసాన్ని పరిపూర్ణంగా చొరగొన్నారు. 1962లో చైనా యుద్ధం సంభవించినప్పుడు జాతీయ రక్షణ నిధికి విరాళాలు పోగు చేసి ఆయన ఎంతో సహకరించారు. 1964లో రెండవసారి ముఖ్యమంత్రి పదవి ఆయనను వరించింది. విద్యుచ్ఛక్తి రంగంలో ఆంధ్ర రాష్ట్రం ముందంజ వేయటానికి సంజీవరెడ్డి దోహదపడ్డారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రాల ద్వారా రైతు సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. శ్రీశైలం, పోచంపాడు వంశధార ప్రాజెక్టుల నిర్మాణానికి నెహ్రూజీ సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేశారు. భారత శైవ పుణ్యక్షేత్రాలలో ప్రధానమైన శ్రీశైలానికి రోడ్డు వేయించిన ఘనత ఆయనది.
బస్సు రూట్ల జాతీయీకరణం చేసే నిర్ణయం తీసుకున్నప్పుడు

0: 64 ఫిబ్రవరిలో కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావటంతో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకై పదవీత్యాగం చేశారు. నెహ్రూ మరణానంతరం 64 మే తరువాత లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సంజీవరెడ్డి ఉక్కు గనుల శాఖామాత్యులు. ఇందిర నాయకత్వంలోనూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. పదరువులు తనను వరించిరాగా పట్టుదలకు మారుపేరుగా ఆయన నిలిచారు. జనతా పార్టీ ఆవిర్భవించినప్పుడు 1977లో జనతా పార్టీలో చేరి నంద్యాల నియోజకవర్గ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి జనతా పార్టీ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన ఏకైక అభ్యర్థి ఆయన. ఎన్నికల అనంతరం ఏర్పడ్డ రాజకీయ సమీకరణంలో సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొరార్జీ ప్రధాని అయ్యారు. అదృష్ట జాతకులను చెరపలేరు అనే నిర్వచనానికి ఆయన సాక్ష్యం. రాజకీయ హేమాహేమీలను తన చతురతతో తన వైపుకు తిప్పుకోవటంలోనూ, ఢీకుంటే వెనుదిరుగని స్వభావంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఏ గ్రామం నుండి తాను జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారో ఆ మహావృక్షం వేళ్లను మరువనట్లు తిరిగి తన స్వస్థలానికి చేరుకుని రాజకీయ విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడిపిన రాజకీయ దురంధరుడు నీలం సంజీవరెడ్డి. మణులలో నీలం, రాజకీయాలలో ఈ నీలం తమ ప్రకాశాన్ని ఎన్నడూ కోల్పోలేదు. అదుగో సంజీవరెడ్డి వాణి.
1: ఈ జీవితాలుకాలో ట్రైన్స్ అన్నిటికన్నా ముఖ్యం. ఇక్కడ ట్రైనింగ్ కూడా ఉందిగా, అది కూడా ఉంది. డబ్బులకి కూర్చొని కాదు, క్రియేటివ్ అంతా చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. అంతేగాని చేస్తారు తప్పకుండా. డ్రైనేజ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డెల్టా ఏరియాలో, ముఖ్యంగా జీవితాలుకా లాంటి ఏరియాస్ లో. ఇళ్ళు ఏమో అన్ని కట్టారు, చాలా కాలనీస్ కట్టినట్టున్నారు, బాగా కట్టారు. 16,000 ఇళ్ళు ఏం కొంచెం అలా చూసినారంటే కట్టుకున్నారంట. అట్లా అవును, ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? మన రావు గారు ఇన్ఛార్జ్ పెట్టారు ఇక్కడ. సంథింగ్ సంథింగ్ లేదా మన మీటింగ్ లో కూడా రెడ్ క్రాస్ మీటింగ్ లో ఢిల్లీలో చెప్పిన, వేస్ట్ చేద్దండి అవతల వాళ్ళని అడిగి స్టేట్ గవర్నమెంట్ ను ఇక్కడ అవసరం ఉందో అక్కడ చేయండి అని. బికాస్ అదర్వైజ్ ఎవరు బిడి జంప్స్ ఇన్. ఇప్పుడు ఏం తీసుకున్నారు రెడ్ క్రాస్ వాళ్ళు? వెరీ గుడ్, వెరీ గుడ్. 6,000 చేస్తున్నారు, వెరీ గుడ్. గొంతురు ముందుగా వచ్చాడు, ఇద్దరు అవసరం లేదనిపించింది నాకు. చెన్నారెడ్డి గారు నేను సిమ్లాలో ఉంటే చెప్పారు ఈ రకంగా అయిపోయింది ప్రమాదం అని. కాబట్టి ఆయన ఇక్కడనే కూర్చొని పనిచేస్తున్నారు ఆ ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో. అందుకోసం ఒక నెల ఆలస్యం చేశాను. హైదరాబాద్లోనే ఉన్నా సలహాలు అయింది ఉండబట్టి. అప్పుడు అట్లా కాదు, అమెరికా నుంచి వస్తూనే ఇంకా జబ్బుగా ఉండగానే ఇక్కడ ఈ ప్రమాదం చూస్తూనే తోచలే నాకు. అక్కడ వచ్చింది మంచిదైంది. అప్పుడు అశవాలు అవి అవి చూస్తే హారిబుల్ సైట్. ఆ నాలంటే బర్ణాలో వచ్చాడు అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన చూచాడు ఇలాంటి దృశ్యం ఎప్పుడు చూడలేదన్నాడు. మనుషులకు మనుషులు, పశువులు పశువులు, కాలువల్లో వాగుల్లో రోడ్లలో ఉన్నాయి కొన్ని చోట్ల. కాబట్టి అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. పంట నష్టం మాత్రం ఒంగోలు ప్రకాశం జిల్లాలో కొంచెం ఎక్కువ కనపడుతుంది. తోటలు ఇలాంటివి ఏముంది చెప్పు. కష్టంలో మనం ఉండకపోతే ఊరినోరు కలిసి కష్టంలో కూడా పంచుకోవాలి. దానికి వచ్చిన సంతోషం మళ్ళీ ఇద్దరు ఊరికే వచ్చిన చూసుకోవడం ఎట్లున్నారో అని అక్కడనే తిరిగా నిన్న మొన్న చూపించారు నాకు. నెల్లూరు జిల్లాలో కొన్ని గ్రామాలు, మళ్ళీ నిన్న ఒంగోలులో ఉన్నాం. రాత్రి ఒంగోలులో పడుకొని ఆ గ్రామాలు కొన్ని చూసి పెద్ద కాలనీ సేవ కట్టిస్తున్నాడు. ఇక్కడ అక్కడ నాన్ ఫీల్ ఏజెన్సీస్ ఎవరు లేరు ఇక్కడ మాదిరి. అక్కడ సొంతం ప్రభుత్వమే కడుతుంది కాలనీస్. వాటి కూడా పునాదిరా వేయమన్నారు, వేశాను. జరుగుతుంది పనేమో. అక్కడ ఉద్యోగస్తులు కూడా బాగా చేస్తున్నారు. అందరికి చెడ్డ పేరు రాకుండా ఉండేట్టుగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
2: శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి గారి గురించిన వివరాలు తెలియజేశారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతాలు.

శ్రోతలు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9:30. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా అనంతపురం సిండికేట్ నగర్ నుంచి వ్రాస్తున్నారు పూజారి ధనుంజయ, సంజీవులు అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత సాయి. వీరంతా కోరుతున్న పాట దొంగరాముడు చిత్రం కోసం ఘంటసాల గారు జిక్కి పాడిన పాట. గీత రచన సముద్రాల సీనియర్, సంగీతం పెండ్యాల. విందామా?

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: అభిలాష కార్యక్రమం తర్వాతి ఉత్తరం. అనంతపురం సింగనమల నుంచి వ్రాస్తున్నారు ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట నర్తనశాల చిత్రం కోసం సుశీలమ్మ పాడిన ఈ పాట విందామా?

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత అనంతపురం ఆకాశవాణి వారికి నమస్కారం అంటూ ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నారు అనంతపురం రాణీనగర్ గుత్తి రోడ్ నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సురిదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, మూరిణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, మరుట్ల కరుణాకర్, చంద్రిక. వీరంతా కోరుతున్న పాట వాల్తేర్ వీరయ్య చిత్రం కోసం. మైకా సింగ్, గీతా మాధురి, వేల్ మురుగన్ పాడిన పాట. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
5: సైబాల్,
4: నడుగులో తామరా
5: సైబాల్,
4: బురద పుల్లా
5: సైబాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: అభిలాష కార్యక్రమంలో తరువాత తెలంగాణ వనపర్తి నుంచి వ్రాస్తున్నారు ఎం రామయ్య, శ్రీధర్, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, చైత్రికాశ్రీ, సుధారామయ్య. వీరంతా కోరుతున్న పాట విచిత్ర కుటుంబం చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన ఈ పాట విందామా?

అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నాగారం నుండి వ్రాస్తున్నారు. దొడ్లే దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, రాజేశ్వర్, విక్రాంత్, లోకేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, జగన్ బాబు, దుర్గారావు వీరంతా కోరుతున్న పాట గాలిమేడలు చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీలమ్మ పాడిన ఈ పాట విందామా?

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం బుక్రాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా దండువారిపల్లి నుంచి వ్రాస్తున్నారు పూజారి రామకృష్ణ. పూజారి రామకృష్ణ, పోలేరయ్య, ధనుంజయ, శివగాని సుధాకర్, బొజ్జప్పగారి రాజశేఖర్, ఎరిస్వామిరెడ్డి, మధుసూదన్ రెడ్డి మరి వారి మిత్రులందరి కోరికపైన ఈ చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. నిప్పులాంటి మనిషి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు, సంగీతం సత్యం.

శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

0: ఏకభారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువసంఘంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలోని భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను పరస్పరం పరిచయం చేస్తూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ స్ఫూర్తిని చెప్పే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఒక రాష్ట ప్రజలు మరో రాష్ట సంస్కృతిని తెలుసుకోవడం ద్వారా దేశభక్తి, పరస్పర గౌరవం, ఐక్యతా భావాలు మరింత బలపడుతున్నాయి. ముఖ్యంగా యువతలో భారత వైవిధ్యంపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తోంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం దేశ ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్న గొప్ప కార్యక్రమమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశ వైవిధ్యమే దేశ బలమని, భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరినీ ఒకే భావంతో కలిపే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని అన్నారు. యువత పరస్పరం ఒకరినొకరు తెలుసుకోవడం ద్వారా జాతీయ సమైక్యత మరింత బలపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్దిలో యువత కీలక శక్తి అని పేర్కొంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా భారత వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రజల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఈ కార్యక్రమం విశేష పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: ఆనే వాలే దినో మే భారత్ సర్కార్ కి తరఫ్ సే రాజ్యోం కే సాత్ ఔర్ సహయోగ్ కే సాత్ హమ్ ఏక్ యోజనా బనానే లే కే లియే సోచ్ రహే హై. మైనే ఏక్ ఛోటీ కమిటీ బనాయీ హై, వో కమిటీ ఉస్కా ప్రారూప్ తయార్ కర్ రహీ హై ఔర్ ఉస్ యోజనా కా నామ్ హై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కల్పనా యే హై, హర్ వర్ష్ అప్నే రాజ్య కో కిసీ ఏక్ రాజ్య కే సాత్ హర్ రాజ్య జోడే. మాన్ లీజియే హర్యానా తయ కరే కే భై 2016 హమ్ తమిళనాడు సే జుడేంగే. तो 2016 में हरियाणा में स्कूलों में बच्चों को कम से कम 100 वाक्य

0: तमिल भाषा के सिखाए जाए, हर बच्चे को तमिल का एक गीत सिखाया जाए, तमिल फिल्म फेस्टिवल हो, तमिल नाट्य प्रयोग हो, तमिल खाने का कार्यक्रम हो और हरियाणा के लोग यात्रा करने के लिए तमिल जाए, तमिलनाडु के लोग हरियाणा आए, एक साल भर हरियाणा में तमिलनाडु चलता रहे और तमिलनाडु में हरियाणा चलता रहे, देश की एकता को जोड़ने का, देश के अन्य राज्यों को पहचानने का, अन्य भाषाओं को जानने का एक सहज उपक्रम बनेगा। 2017 में हरियाणा कोई और राज्य ले, 2018 में हरियाणा कोई और राज्य ले, आने वाले दिनों में प्रति वर्ष एक भारत श्रेष्ठ भारत, एक राज्य दूसरे राज्य से, तब जाकर के हम हमारे भारत की विविधता को पहचान पाएंगे, भारत की शक्ति को पहचान पाएंगे।
1: ఈ కార్యక్రమంలో భాగంగానే యువ సంఘం ప్రారంభించబడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతను ఒక వేదికపైకి తీసుకొచ్చి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, అభివృద్ది, సాంకేతిక పురోగతి గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమంగా యువ సంఘం నిలుస్తోంది. యువత ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లి అక్కడి జీవన విధానం, ఆచారాలు, చారిత్రక ప్రదేశాలు, విద్యా సంస్థలు, స్థానిక కళలను తెలుసుకుంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను మరింత బలపరుస్తున్నారు. దేశ సమగ్రతకు యువతే బలమనే సందేశాన్ని యువ సంఘం విజయవంతంగా ముందుకు తీసుకువెళుతోంది. దేశ యువతలో జాతీయ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, పరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యాశాఖ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 5 దశల్లో విజయవంతంగా జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈబీఎస్బీ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ యువ మార్పిడి యాత్రకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోంది. 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని ఈసారి 1.26 లక్షలకు పైగా యువత నమోదు చేసుకోవడం విశేషం. యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువత ఒకరినొకరు సందర్శిస్తూ భారత వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన విద్యార్థులు, యువ నిపుణులు పాల్గొనే అవకాశం పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన యువత 5 నుంచి 10 రోజుల పాటు ఇతర రాష్ట్రాలను సందర్శించి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాష, పర్యాటక ప్రదేశాలు, సాంకేతిక అభివృద్ది, స్థానిక జీవన విధానాలను తెలుసుకుంటున్నారు. పర్యాటకం, సంప్రదాయం, ప్రగతి, సాంకేతికత, పరస్పర అనుసంధానం అనే 5 ప్రధాన అంశాలపై ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలు ఈ యువ సంఘం కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు యువతకు ఆతిథ్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలోనూ యువ సంఘం ఫేజ్ 6 కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చారిత్రక కట్టడాలు, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శిస్తూ రాష్ట్ర విశిష్టతను తెలుసుకున్నారు. విద్యార్థుల్లో మేధా సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. మహారాష్ట నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి ఐఐటికి వచ్చిన మహారాష్ట విద్యార్థులకు ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు.
2: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 మంది స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దేర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్కి తీసుకెళ్ళి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాము.
1: ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువ సంఘం కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలో మహారాష్ట్రకు చెందిన విద్యార్థులతో ఆయన లోక్భవన్ దర్బార్ హాల్లో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మహారాష్టతో శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
3: The Ek Bharat Shrestha Bharat program pairs every state and union territory with another అండ్ సీక్స్ టు నర్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హెరిటేజ్ ట్రెడిషన్స్.

0: arts and culture of different states and union territories. The pairing of Maharashtra and Andhra Pradesh for this program is profoundly meaningful. Our two states share centuries of history, a history of intellectual exchange, of the shared devotional traditions, of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
1: యువ సంఘంలో పాల్గొంటున్న మహారాష్ట్ర విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల ఆత్మీయ స్వాగతం, తెలుగు సంస్కృతి, స్థానిక ఆహార సంప్రదాయాలు తమకు కొత్త అనుభూతిని కలిగించాయని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి వంటి పర్యాటక ప్రాంతాల సందర్శన ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని అన్నారు. విద్యా సంస్థలు సాంకేతిక అభివృద్ధి, గ్రామీణ జీవన విధానం గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు. భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులంతా ఒకటేననే భావన యువ సంఘం ద్వారా మరింత బలపడిందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల యువత మధ్య స్నేహబంధాలు పెరుగుతున్నాయని, భారత వైవిధ్యాన్ని దగ్గరగా అనుభవించే అరుదైన అవకాశం లభించిందని మహారాష్ట్ర విద్యార్థులు పేర్కొన్నారు.
2: నా పేరు ఈశ్వరి, నేను ఆంధ్రాలో ఉన్నాను. మాకు ఐఐటి తిరుపతి నచ్చింది, మోరి నాకు నచ్చారు.
3: నా పేరు కావేరి, నాకు తెలుగు నచ్చింది.
1: కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా యువతలో జాతీయ భావనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని కీలకంగా భావిస్తోంది. తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రత్యక్ష అనుభవాల ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని అర్థం చేసుకునే అరుదైన అవకాశం యువ సంఘం అందిస్తోందని అధికారులు పేర్కొన్నారు. గత దశలతో పోలిస్తే ఈసారి నమోదైన భారీ స్పందన యువతలో దేశ ఐక్యతపై పెరుగుతున్న చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన యువత పరస్పరం కలుసుకోవడం ద్వారా ఏకభారత్ శ్రేష్ఠ భారత్ భావన మరింత బలపడుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. యువ సంఘం కార్యక్రమం కేవలం ఒక విద్యార్థుల పర్యటనగా కాకుండా భారతీయ ఐక్యతను బలపరిచే జాతీయ కార్యక్రమంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువత ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకుని భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను తెలుసుకోవడం ద్వారా వైవిధ్యంలో ఐక్యత అనే భారతీయ తత్వాన్ని తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం యువతలో జాతీయ సమైక్యత భావనను పెంపొందించడమే కాకుండా పరస్పర గౌరవం, సోదర భావం, సామాజిక అవగాహనలను మరింత బలోపేతం చేస్తోంది. ఒక రాష్ట్రానికి చెందిన యువత మరో రాష్ట్ర అభివృద్ధి, విద్యా వ్యవస్థ, స్థానిక కళలు, సంప్రదాయాలను తెలుసుకోవడం ద్వారా దేశ నిర్మాణంలో తమ పాత్రను మరింత విస్తృతంగా అర్థం చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రత్యేకంగా ఏకభారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యాలను యువ సంఘం విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది. యువత మధ్య ఏర్పడుతున్న స్నేహబంధాలు భవిష్యత్తులో జాతీయ ఐక్యతకు బలమైన పునాది వేస్తున్నాయి. భిన్నత్వాన్ని గౌరవిస్తూ భారతీయతను చాటి చెప్పే వేదికగా యువ సంఘం నిలుస్తోంది. దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దే దిశగా యువతలో సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం ఒక్కటే కుటుంబమనే భావనను బలపరుస్తూ ఏకభారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని నూతన తరాలకు తెలియజేస్తున్న గొప్ప కార్యక్రమంగా యువ సంఘం నిలుస్తోందని చెప్పవచ్చు. ఏకభారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హర్ ఉడాన్ సే పెహ్లే ఏక్ ఫైసలా హోతా.

బ్యూటిఫుల్ సాంగ్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనము నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో. వెల్, నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 70 నుంచి 80 లక్షల జనాభా ఉన్న భారతదేశంలో మొట్టమొదటి స్లమ్ లేని నగరంగా మారేందుకు ప్రయత్నిస్తున్న నగరం ఏది అన్నాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. వివిధ భారతి సర్వేక్షణ సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు అంటూ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. నమ్మితే ప్రాణం ఇస్తామంటారు, కానీ ప్రాణం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీవితాంతం మనతో ఆ నమ్మకంతో ప్రేమగా ఉంటే చాలు అంటూ పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మంచి మాట పంచుకున్నందుకు. వేటపాలెం రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జోరుగా హుషారుగాలో ఆధ్యాత్మిక కార్యక్రమం వేసారు.

సమస్త లోకా సుఖిన భవంతు అంటూ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. నమ్మితే ప్రాణమిస్తామంటారు, కానీ ప్రాణం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీవితాంతం మనతో ఆ నమ్మకంతో ప్రేమగా ఉంటే చాలు అంటూ పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మంచి మాట పంచుకున్నందుకు. వేటపాలెం రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, జోరుగా హుషారుగాలో ఆధ్యాత్మిక కార్యక్రమం వేసవిలో వర్షపు చినుకుల్లా, చక్కని వ్యాఖ్యానం, చాలా నచ్చిందమ్మా నాకు అంటూ పంపించారు. ప్రశ్న తెలుగులో చెప్పండి. నేను తెలుగులోనే అడిగాను సార్. అయ్యో ఆన్సర్ చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్ భాస్కర్ గారు. పెడన నుంచి సరైన సమాధానం, మీ మొదటి ప్రశ్నకి నా సమాధానం అంటూ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మనకి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దాని హిస్టరీ కూడా అందించినందుకు క్లుప్తంగా కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ అలాగే తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష రాంగ్ ఆన్సర్ అండి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముంబైలోని ధారావి చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ రాంగ్ ఆన్సర్. రేణుకా గోపరాజు కడప నుంచి సరైన సమాధానాన్ని అందించారు. తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు రాంగ్ ఆన్సర్, చండీగర్ కాదండి. సో చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, ఇంకా రామచరిత వినిపించిన మా జయస్వి మేడం కి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాభాయ్ గారు చండీగఢ్ రాంగ్ ఆన్సర్. లక్కవరం వెంకటరెడ్డి గారు అండ్ శ్యామ్ గారు కల్లూరు నుంచి. ఈశ్వరయ్య శుభోదయం తెలియచేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా శుభోదయం. రేడియో మిత్రులకి నమస్కారం అంటూ రైట్ ఆన్సర్ తో పారేపల్లి సువర్ణ లేఖ్య, అలాగే పారేపల్లి రాజ్విక వేద్విక నందిగామ నుంచి మనకి పంపించారు. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి రైట్ ఆన్సర్ పట్టేశారు. శుభోదయం జయస్వి గారు, మీ ప్రశ్నకి నా సమాధానం అంటూ రాజేష్ హిందూపూర్ నుంచి పంపించారు. అబ్సల్యూట్లీ సరైన సమాధానం. గుడ్ మార్నింగ్ జయస్వి గారు. కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానాన్ని పెట్టారు. అండ్ శుభోదయం మిత్రమా, ప్రియసకి బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ ప్రోగ్రామ్స్ ఒక రేంజ్ లో ఉంది. హనుమాన్ని ఎప్పుడు ఎవరు తలుచుకుంటే అప్పుడు వెంటనే మనకు అభయం వచ్చేస్తుంది అంటారు కదా, అంతటి ఆనందం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. ఆల్సో రైట్ ఆన్సర్ తో బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష మనకి మెసేజ్ చేశారు. సూరత్, ఎస్ సూరత్ నగరం అన్నమాట. ఒకసారి స్లమ్మే లేకుండా తయారు చేసుకోవాలి అండ్ ఆరోగ్యంగా అందరూ బాగుండాలి అనేటువంటి ఒక ధోరణితో వచ్చినటువంటి ఆలోచన సూరత్ నగరం ప్రయత్నిస్తోందన్నమాట. అండ్ అందరూ సరైన సమాధానాలు పంపించారు, శుభాకాంక్షలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈనాటి మన నవరస భరిత హరివిల్లులో 2025 సంవత్సరంలో వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ దత్తతలో భారతదేశం వీటన్నింటిలో ముందంజలో ఉన్న రాష్ట్రం ఇది. 2025 సంవత్సరానికి కాను వ్యక్తిగతంగా ఈవీ వాహనాల దత్తతలో భారతదేశంలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో బాగా ఆలోచించి మీ ఆన్సర్స్ ని నాకు అందించండి. 2025 సంవత్సరంలో వ్యక్తిగత ఈవీ వాహనాలు దత్తతలో భారతదేశం మొత్తటిలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488814 కి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ ఈజే ఎస్విటు. వెల్, మరి నేను అడిగిన ప్రశ్న, 2025 సంవత్సరంలో వ్యక్తిగత ఈవీ వాహనాలు దత్తతలో భారతదేశంలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి పాలంపల్లి నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి మనకి మెసేజ్ చేశారు. శుభోదయం మేడం, ప్రయాణం అంటే గమ్యం చేరటం ఒక్కటే కాదు, ప్రతి అడుగు ఒక ప్రయోగమై పడిపోవటము లేవటం కూడా నేర్పిస్తుంది. ఆ పాఠమే గెలుపుకి తొలి కారణమవుతుంది. నాకే ఎందుకిలా అని కాలం ప్రశ్నించినా నేనే సాధిస్తా అన్న మనసు చెప్పే మాట నిజమైన బలంగా మార్చుకుంటే అప్పుడు సహనంతో నడిచిన ఆ అడుగుకి శిఖరం దగ్గరవుతుంది. ఆలస్యమై వచ్చినా ఆ విజయానికి విలువ చాలా ఎక్కువ. కాగితపు మడతల్లో కలలకి రెక్కలు మొలుస్తాయి, చిన్ననాటి నవ్వులు గాల్లో విమానాలై ఎగురుతాయి. ఇది కూడా ఒక సంతోషమే. కళకి ప్రతిచోటా పోటీ ఉంటుంది, అహం తగ్గితేనే కళ నెగ్గుతుంది, చీకటిని చిదుముతూ కాంతి వస్తుంది. ఇది ప్రకృతి సహజం. కాని మనిషి సృష్టించిన కాంతి వెలుగు మితిమీరి చీకటిని దూరం చేస్తూ నక్షత్రాల నవ్వులు నగర దీపాల కింద నిశ్శబ్దమవుతున్నాయి అంటే నిజంగానే ఒక విషాదంలా కనిపిస్తుంది. గంధర్వ గానామృతంలో ప్రతి పాట ఒక పంచామృతమే, ప్రతి మాట మనసుకు హాయినిచ్చే ఒక సుగంధమే అంటూ మంచి మాట పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు చూద్దాం. ఈవీ వెహికల్స్ ని దత్తత తీసుకోవటంలో భారతదేశంలో ముందు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగాను. సో దేవసేన గారు తిరుపతి నుంచి, తెలియటం లే తల్లి అంటూ చక్రాల వసంత అనంతపూర్ నుంచి పంపించారు. నేను తెలియచేస్తానండి, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ మీ ప్రశ్నకి నా సమాధానం అంటూ మహారాష్ట్ర అంటూ పంపించారు. కాదు, ఇందాకటి ప్రశ్నకి సమాధానం సూరత్ అండి. అండ్ ఇప్పటి ప్రశ్నకి సమాధానం మహారాష్ట్ర అంటూ పంపిస్తున్నారు. కాదు, ఇది చాలా ఇంట్రెస్టింగ్. రీసెంట్గా పేరు కూడా మార్చుకుంది. అండ్ ఈ భాష కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి. నార్త్ ఇండియా కాదు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, ఇదే బిగ్గెస్ట్ క్లూ అన్నమాట. అండ్

0: చూద్దాం ఇంకా ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారు. మహారాష్ట్ర అంటూ కడప వినయ్ గారు పంపించారు కాదు, మల్లికార్జున్ అభినామ్ కేశవ కేశవనగర్ ధర్మవరం నుంచి పంపించారు. ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రనో రాంగ్ ఆన్సర్. రేణుకా గోపరాజు గారు కడప నుంచి సేమ్ మహారాష్ట్ర అంటూ పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. నా పేరు అదుగుల తేజోమై శేఖర్, తేజోమై సర్కార్. ఆన్సర్ ఢిల్లీ. రాంగ్ ఆన్సర్ అండి, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తున్నాను. అండ్ మహారాష్ట్ర పారేపల్లి సువర్ణలేఖ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నందిగామ నుంచి రాంగ్ ఆన్సర్. సరైన సమాధానంతో సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు పంపించారు. కుసుమ అంబటి నగర్ ఆన్సర్ ఈజ్ అంటూ ఆహా, అందరూ మహారాష్ట్రకి సిద్ధంగా అలా స్థిరపడిపోయారండి. కాదు, నాగేంద్రప్ప గారు ఉడేవు అండ్ మోకల్మూర్ తాలూక్ కర్ణాటక నుంచి పంపించారు. సో కర్ణాటక వరకు వచ్చారు, కొంచెం పక్కకు వస్తారా, అదే ఆన్సర్ అవుతుందేమో. సదరన్ స్టేట్స్ అని పెద్ద క్లూ ఇచ్చాను, చూద్దాం ఎంతమంది ఈ క్లూనైనా పట్టుకుని ఆన్సర్ చెప్తారేమో. రైట్ ఆన్సర్ చిలకరూరిపేట నుంచి హలో అర్జున్. హాయ్ అర్జున్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఉత్తరప్రదేశ్ రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం అందించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మొదటి పాటతోనే మంచి హుషారు తెప్పించారు జేస్వి గారు. అండ్ రిజిస్ట్రేషన్స్ పరంగా ఉత్తరప్రదేశ్, పర్సనల్ వాహనాల పరంగా అయితే తెలంగాణ. సో వాహనాల పరంగా మాత్రమే అడిగాను రాజేష్ హిందూపూర్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ ద క్లారిటీ అండ్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కర్ణాటక మహారాష్ట్ర రెండు కాదండి, వచ్చేయండి, ఇంకొచ్చి ముందుకు వచ్చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నా పేరు జేస్వి అండి. సునీత గారు ఒక్కరే ఉన్నారు, ఆవిడ అలానే ఉంచండి. ఉయ్యూర్ నుంచి మరి మెసేజ్ పంపించారు లతా గారు, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. అండ్ జవాబు అంటూ రైట్ ఆన్సర్ శ్యామ్ గారు కల్లూరు నుంచి. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. రేడియో మిత్రులకి శుభోదయం అంటూ రైట్ ఆన్సర్ తో కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. హలో నమస్తే జేస్వి. ఈలా సుధా గారు కొత్తగూడెం నుంచి, థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ ఎక్కడ ఉంది సుధా గారు, పంపించండి. మల్లికార్జున్ గారు, అభిరామ్ గారు, కేశవ్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ధర్మవరం అంటూ పంపించారు. మీరు పేర్లు పంపిస్తున్నారు కానీ నాకు ఆన్సర్ పెట్టట్లేదండి. సో ఆన్సర్ ఆలోచించి పెట్టండి. ఆల్రెడీ నేను ఒకసారి మీ నేమ్స్ అన్ని చదివేశాను, ఆన్సర్ పంపిస్తే ఈసారి ఆన్సర్ కూడా చదువుతాను. సో అంటల్ దెన్ కీప్ గెస్సింగ్ ది ఆన్సర్. 2025 సంవత్సరంలో వ్యక్తిగత ఈవి వాహనాలు దత్తత తీసుకోవడంలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఇది.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని నేర్పిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
4: కాదు, ముందుగా పొదుపు,
3: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
5: ఆర్బీఐ అంటోంది
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

వేయించు ఆనందిస్తున్నారు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్పీతో. మరి చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు బాస్. మరి ఇంకా చదివేసే టైం కూడా వచ్చేసింది. 2025 సంవత్సరంలో ఈవీ వాహనాలని దత్తత తీసుకోవడంలో ముందు అడుగు వేసినటువంటి రాష్ట్రం ఏంటి భారతదేశంలో? అక్కరపాక నుంచి సుధాకర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్ అమ్మా, రేణుక గోపరాజు గారు మొత్తానికి రైట్ ఆన్సర్ పంపించేశారండి. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి తమిళనాడునా కాదు, ఆ పక్కనే ఉంటుంది. అండ్ భీమేశ్వరరావు గారు పెడ నుంచి, జయస్వి గారు శుభోదయం తమిళనాడు కాదండి. అండ్ రైట్ ఆన్సర్ శ్రీ కిషోర్ పెయింటింగ్ ప్రెస్ తాడిపత్రి నుంచి. కడప వినయ్ గారు రైట్ ఆన్సర్. అండ్ మేడం అంటూ అందుకుల తేజోమయ సర్కార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఆన్సర్ పంపించారు. రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, సరైన సమాధానం క్లూ ఇచ్చానా? అండ్ నాగార్జున గారు, లక్ష్మి గారు ఫ్రమ్ వైదంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి సరైన ఆన్సర్ అందించారు. సులోచన గారు కరీంనగర్ నుంచి బెంగళూరు, ఇల్లే బెంగళూరు మాత్రం కాదు. శ్యామ్ కుమార్ గారు రామకృష్ణ బెనగిరి షోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ లతా గారు. ఈవిడెవరు అంటే మీ పేరు లతానా? నా పేరు అయితే లతా మాత్రం కాదు, నేను జేఎస్వి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. నాగేంద్రప్ప ఉడవు మోకల్మూర్ తాలూక్ కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ సార్. సాయి శిరీష గారు తెలంగాణ అంటూ పంపించారు, కాదు. కమదం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీములపా నుంచి. జయస్వి గారు కాస్త పొడవు తక్కువ.

అంటే ప్రశ్న బాగుంటుందేమో. ఆహా, సమాధానాలు ఈజీగా చెప్పేద్దామనా? కొంచెం ఉండాలి, ఆ మాత్రం ఉంటే అప్పుడే ఆనందంగా ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకోవడం. పొడుగు పొట్టి అనేది కాదు సార్, విషయం ఇంపార్టెంట్. ఇంత పొడుగున్నా ఇంతమంది ఆన్సర్స్ పెట్టారు కదా, అది హైలైట్. శుశుభోదయం మిత్రమా, జేఎస్పి ప్రియసకి, బాగున్నారా? మీ ప్రోగ్రాం చాలా బాగుంది, ఒక రేంజ్లో ఆనందాన్ని అందించింది. ఇదే ఆనందపు అభయ హస్తం ఇస్తారు కదా, అది మాత్రం నిజం అంటూ హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి, నిష్కా అండ్ హనీ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అర్జున్ గారు ఫ్రమ్ చిలకలూరుపేట నుంచి సరైన సమాధానం పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ శ్రీనివాస్, ఉమా గారు ఏటి కొప్పాక నుంచి, బ్యూటిఫుల్ ప్లేస్ అండి, థ్యాంక్ యూ, సరైన ఆన్సర్ అందించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అండ్ వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ అంటూ అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి సరైన సమాధానం. దుర్గారావు గారు, కొద్దిగా బిజీగా ఉన్నాను బాస్, అయినా పర్వాలేదండి, మీ మెసేజ్ పెట్టారు మాకు చాలా సంతోషంగా ఉంది. మహారాష్ట్ర అంటూ నరసింహారెడ్డి గారు, మాధవరం నుంచి, మీరు మహారాష్ట్ర నుంచి రారా నరసింహారెడ్డి గారు? కొంచెం మన సౌత్ ఇండియాకి రండి, ఇక్కడ గాడ్స్ ఓన్ సిటీ అంటారు మరి దీన్ని. ఇంక ఇంతకంటే నేను ఆన్సర్ చెప్పలేను, ఆల్రెడీ చెప్పేశాను. నెల్లూరు రేడియో అనౌన్సర్స్ అంటూ సుచిత, మేఘన, ప్రణవి, ఓకే రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. బందర్ నుంచి అరుణాకృష్ణ, అమ్ములు, బజ్జీ అండ్ బుజ్జి, గుడ్ మార్నింగ్ టు ఆల్, జస్ట్ ట్యూన్ టు ది రేడియో, ఓకే, గెట్ రెడీ టు ఆన్సర్ మై సెకండ్ క్వశ్చన్ అండ్ రైట్ ఆన్సర్ పంపించారండి. కేరళ, ఆన్సర్ ఇస్ కేరళ అన్నమాట. తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు, అండ్ అలాగే ఈ మధ్యే పేరు మార్చుకుంది అనగానే క్యాచ్ చేసేసాను, థ్యాంక్ యూ సో మచ్ అండి కేరళం. గుడ్ మార్నింగ్ ఆర్జే గానకోకిల గారు ఫ్రమ్ కొడుమూర్ వీరేష్ అండ్ ఊర్మిళ, థ్యాంక్ యూ సార్. కమతమ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు సరైన ఆన్సర్ పట్టేశారు, కేరళం. ఎస్, మరి కేరళ అనగానే మనకి ఆ వైబ్ గుర్తొచ్చేస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. కానీ అంతకన్నా ముందు ఇంకొక ప్రశ్న నేనైతే సంధిస్తున్నాను. సరే, చిన్న ప్రశ్న అడగండి అన్నారు కదా, 2026 సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? 2026 సంవత్సరం గణతంత్ర దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో వెల్. సో 2026 కాను గణతంత్ర దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అని అడిగాను. సో చాలా మంది మనకి రైట్ ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. హలో హలో హలో అంటే ఫోన్ ఎత్తడానికి ఇది కాలర్ కాదు కాబట్టి మెసేజెస్ లో హాయ్ హలో అని అనండి. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పెట్టారండి. అందులో కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి సరైన ఆన్సర్ అందించారు, ధన్యవాదాలు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు అండ్ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు. అలాగే వందన కార్యక్రమంలో పివి శ్రీనివాస్ గారు ఆలపించిన ఏమి రామ కథ చాలా మంచి పాట వేశారు, థ్యాంక్స్ అలాట్ సార్ గుర్తుంచుకుని మాకు మెసేజ్ చేసినందుకు. అండ్ హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. విజయవాడకి దూరంగా ఉన్నాను, బహుశా సిగ్నల్స్ రాకపోవచ్చు, బట్ వస్తే ఖచ్చితంగా నేను మెసేజ్ చేస్తాను అండ్ ఉంటానండి. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. సో వెల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మెసేజ్ మాకు పంపించినందుకు చాలా ధన్యవాదాలు. వికసిత్ భారత్ అంటూ పంపించారు హేమచంద్ర చిత్తూరు నుంచి. అక్కరపాక నుంచి రామాగారు మనకి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి సరైన సమాధానం, క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి సరైన ఆన్సర్. అండ్ బాలయ్య గారి పాట మా కోసం వినిపించారు, థ్యాంక్ యూ. అండ్ రాజేష్ గారు హిందూపూర్ ఆత్మ నిర్భర్ భారత్ అంటూ పెట్టారు, సో కాదు అంతకు ముందు పెట్టింది మీరు, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. లతా ఫ్రం వుయూర్ నుంచి సరైన సమాధానం పంపించారు. అపరంజీ గారు ఫ్రం తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ రేడియో మిత్రులకు నమస్కారం అంటూ పారేపల్లి బెనర్జీ మురళి సువర్ణలేఖ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రం నందిగామ నుంచి రైట్ ఆన్సర్. లలిత గారు మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి సరైన సమాధానం అందించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అలాగే సులోచన కరీంనగర్ నుంచి వీరిరువురు సరైన సమాధానాన్ని పంపించారు. స్వతంత్రతాక మంత్ర అంటూ కిషోర్ ప్రింటింగ్ ప్రెస్ తిరుపతి తాడిపత్రి నుంచి రైట్ ఆన్సర్ అండి, థ్యాంక్ యూ. అనంతపురం నుంచి అనురాధ గారు, అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి వీరిరువురు రైట్ ఆన్సర్స్ పెట్టారు. సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి సరైన సమాధానం. హాయ్ జయస్వి గారు అంటూ వికసిత్ భారత్ ఆర్ నయా భారత్ మొహమ్మద్ రఫీ షేక్ ఫ్రం తాడికొండ గుంటూరు డిస్టిక్ నుంచి, మీ వాయిస్ బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆన్సర్ అయితే అది కాదండి, ఐ లెట్ యు నో. కోట శ్రీమన్నారాయణమూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి సరైన సమాధానం పంపించారు. శ్వేతాలక్ష్మి నిష్కహని రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. అలాగే హాయ్ జయస్వి గారు మీరు అడిగిన ప్రశ్న, రేణుక గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు, బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ నుంచి ఇందాకటి ప్రశ్నకి కేరళం అంటూ పంపించారు ఫైనల్లీ. అండ్ రెడ్ నిషిత శ్రీలేఖ నిరంజన వీరందరూ కూడా కలిపి రైట్ ఆన్సర్స్ పంపించారు, థ్యాంక్ యూ. కడప నుంచి గుడ్ మార్నింగ్ జయస్వి గారు, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంఎస్ దుర్గారావు గారు కేరళం అంటూ పంపించారు.

ధన్యవాదాలు మీకు కూడా. సో నేను అడిగిన ప్రశ్నకి 2026 గణతంత్ర దినోత్సవం ఇతివృత్తం ఏంటి అంటే 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం అన్నమాట. 150 సంవత్సరాల వందే మాతరం దీనికి సంబంధించి సాగింది. అండ్ హాయ్ మామ్, గుడ్ మార్నింగ్, ప్రోగ్రామ్ సూపర్, రాంబాబు టైలర్స్, కమలా మానస రచన, ఉదయ్ తేజ్ ఫ్రమ్ బ్రాడీపేట్ చిత్తూర్, బైరెడ్డిపల్లి చిత్తూర్ డిస్టిక్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద మెసేజ్. అండ్ హాయ్ జయస్వి గారు, మురళి గారు మెసేజ్ చేశారు, మీకు కూడా హాయ్ అండి. పెడన జోగానందరావు కాలనీ చెప్పల రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. వల్ మా 10:53 AM అయిపోయింది. ఇంకొక ప్రశ్న అడిగి సమాధానం చదివే వ్యవధి అయితే లేదు కాబట్టి నేను కూడా మీ అందరికీ టాడా బాబే చెప్పేసే టైం వచ్చింది. కానీ అంతకన్నా ముందు మంచి పాట వినిపిస్తాను మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ కంట్రీ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆంధ్రోద్యమంలో త్యాగధనులు స్వాతంత్ర సమరయోధుడు వావిరాల గోపాలకృష్ణయ్య గారి ప్రసంగం వింటారు.
1: అమరయ్య పుట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతో 1952 అక్టోబర్ 1 నాడు ప్రారంభమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం 1956 నవంబర్ 1 విశాలాంధ్ర అయినటువంటి ఉత్సవం ఇవాళ మనం జరుపుకుంటున్నాం. చాలా సంతోషమైన విషయం. మనం ఆంధ్రులం, మన భాష తెలుగు. ఆంధ్రులు మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు. అయితే అటు తరువాత వచ్చినటువంటి వాటిలో ఆంధ్రులు ఒకసారి కాకతీయ సామ్రాజ్యంలో ఏకంగా ఉన్నారు. కానీ బ్రిటిష్ వారు రావడంతో అది ముక్కలైపోయింది. నైజాం పరిపాలనలో అటు ఇటు రావడంతో ఒకటి తెలంగాణ అయింది, ఒకటి బ్రిటిష్ ప్రాంతం అయింది. అయితే 1950లో మనం స్వతంత్రం సాధించిన రాష్ట్రం సాధించిన 1905 బెంగాల్ రాష్ట్రాన్ని కర్జను 2 ముక్కలుగా చేశాడు. భాషకు సంబంధించినటువంటి 2 ముక్కలు చేయడంతో బెంగాల్ సింహం విజృంభించింది. చివరకు బలవంతంగా ప్రజల యొక్క బలంతో వాళ్ళు రాష్ట్రం సాధించారు. అదే సమయంలో ఆంధ్రులు కూడాను తమకు కూడా భాషా ప్రయుక్తమైనటువంటి రాష్ట్రం ఉండాలి అనేటువంటి అభిప్రాయం వచ్చేసి భాషా ప్రయుక్త రాష్ట్రం కోసమని ప్రథమంగా పెద్ద ఉద్యమం నడిపిన వాళ్ళు ఆంధ్రులు. అయితే ఆ ఉద్యమంలో కొండా వెంకట పేపంతరాలు ఒక మాట చెప్పాడు. ఏమనంటే పసిపిల్లకు తల్లిపాలుకు డబ్బా పాలకు ఎంత తేడా ఉంటుందో, మాతృభాషలో పరిపాలన చదువులు జరుగుతుంటే పరభాషలో జరిగితే అంత తేడా ఉంటుంది అని చెప్పేశారు. అందులో మాతృభాష మాతృస్థాన్యం చాలా గొప్పదన్న అభిప్రాయంతో మాతృభాషలోనే ఉండాలి. అందుకు ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు. ప్రజానీకం ప్రజాస్వామ్యం కోరుతూ ఉంటే ఆ పరిపాలన కూడా తెలుగులో నడవాలి. భాషలోనే ఉన్న విజ్ఞానం ప్రవర్తిల్లాలంటే చదువులు కూడా దాంట్లోనే రావాలి. ఈ 2 సమన్వయం అయినప్పుడే ముందుకు వెళ్తుంది. అందుకు ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు. ఆంధ్ర ఉద్యమం ఆంధ్రులను చైతన్యవంతం చేసింది, భాషను ఏమైనా వృద్ధిపరిచింది. సిక్కింది వాడి ఎవరు కూడా నా భాషలో నేర్చుకోవాలనేటువంటి అభిప్రాయం వచ్చింది. ఉపన్యాసాలన్నీ కూడా తెలుగులో ఇవ్వటం వల్ల జనం ఏమైనా ఉద్యోగులు గారు అందులో తెలుగు ఏమైనా బాగా ప్రభావం అయిపోయింది. ఆ ఉద్యమం తర్వాత 1913 బాపట్లో మొట్టమొదటిగా ఆంధ్ర మహాసభ జరిగింది. నరసింహేశ్వర గారు అధ్యక్షులు, కొండా వెంకట ప్రభుత్వమైన ఆహ్వాన సంఘాధ్యక్షులు, గోలపూడి సీతారామశాస్త్రి గారు, గత మనోరక్షణ గారు వారంతా కూడా దాన్ని ఏర్పాటు చేశారు. జొన్నవిత్తుల గురునాథన్ గారు అని చెప్పేసి ఆయన చాలా

పెద్ద ప్రయత్నం చేశాడు. శనగపల్లి రామస్వామి గుర్తు అని చెప్పేసి వారేమన్నా ప్రయత్నం చేశారు. వీరంతా కూడా ఆ మొదటి నుంచి కూడా వచ్చినటువంటి వారు. అయితే కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆంధ్ర ఉద్యమం ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో ఒక మహాసభ జరపడం ఉద్దేశించింది. రాష్ట్రం కావాలని నెల్లూరులో 5వ మహాసభలో మాకు రాష్ట్రం కావాలి అని చెప్పేసి అన్నారు. ఇది 1918 సంవత్సరానికి వచ్చేటప్పటిగా యుద్ధ సమయం కూడా వచ్చింది. కనుక మాంటేకు చరంసపాడు సంస్కరణలు వచ్చే సమయంలో మన వాళ్ళంతా వెళ్ళి మాకేమైనా రాష్ట్రం ఇవ్వాల్సిందని చెప్పేసి కోరారు. కానీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏంటంటే ఆంధ్రదేశంలో చైతన్యం ఎక్కువగా వస్తున్నది, రాజకీయ చైతన్యం. కనుక ఈ చైతన్యం యొక్క ఫలితం ఏమవుతుంది? ఇది 1920 ఉద్యమం జరిగేటప్పటికలా ఒక చిన్న సంఘటన అది. నేను ఇందాక మనవి చేశాను కదా, నైజాం ప్రభుత్వం ఏరియాలో తెలంగాణ ప్రాంతం మిగిలిపోయింది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఆంధ్ర చైతన్యం వచ్చింది. అక్కడంతా భాష సాహిత్యం అవన్నీ ఉన్నాయి. వారు ఆంధ్ర సంఘం అని పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ట్రెంచ్ అని చెప్పేసి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ వచ్చేసి మీరు ఆంధ్ర అని పేరు పెట్టద్దు, తెలుగు అని పేరు పెట్టుకోమన్నాడు. ఇక్కడ జాతీయ ఉద్యమంలో పల్నాడు తాలూకా పనుల నిరాకరణ జరిగినప్పుడు అక్కడ ప్రభుత్వంలో చేతిలో నుంచి పోతున్నది రాష్ట్రం అని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రభుత్వానికి వర్ణనని కలెక్టర్ రికమెండ్ చేశాడు. ఏమనంటే మీరు వెంటనే రైల్వేకి పెడితే అక్కడే ఆంధ్రులు ఇక్కడ ఆంధ్రులు కలిస్తే ఇటు ఇంగ్లీష్ సామ్రాజ్యం అటు నైజాం ప్రభుత్వం రెండు కూలిపోతాయి అని చెప్పేసి ఏమని చెప్పాడు. అయినా కూడా ఆంధ్ర అనే శబ్దానికి రాజకీయంగా అంత ప్రాముఖ్యత ఉంది అనేది మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. భాష తెలుగు, తెలుగు అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం. అందువల్ల ఆ రోజుల్లో తెలుగు అంటే ఎంతైనా ఉత్సాహంగా పనిచేయగలిగినటువంటి మనుషులంతా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమం పొట్టి శ్రీరాములు గారు ఆఖరి దశలో రావాల్సి వచ్చింది. ఇందువల్ల ఆంధ్రలో వచ్చినటువంటి విభిన్న ఉత్సాహాల వల్ల కొన్ని వచ్చింది. తెలుగులో రావాలంటే అభివృద్ధి కావాలి, ప్రాజెక్టులు కావాలి. ప్రాజెక్టులు మనం ఏమైనా వెనకబడిపోయినా మనకు ప్రాజెక్టులు లేవు. అసలు మనకు వచ్చిందల్లా కాటన్ ధర వల్ల తయారు చేసినటువంటి కృష్ణ ప్రాజెక్టు, రెండోది ఏమైనా పెద్దదిగా ఉన్నటువంటి గోదావరి ప్రాజెక్టు, అట్లాగే కడప కర్నూలు కెనాల్ కూడా వచ్చింది. కానీ కడప కర్నూలు కెనాల్లో ఉన్నటువంటి జనం బీదమైన అయినందువల్ల అది ఏమైనా ఎక్కువ అభివృద్ధి రావడానికి వీలేకపోయింది. ఇక్కడ బాగా పంటలు అభివృద్ధి వీళ్ళేమైనా అభివృద్ధి. అందువల్ల ఈ మహాసభలు జరిగినప్పుడు ముందుగా ఏమైనా రాష్ట్రం కావాలని కోరితే శాసనసభలో తీర్మానాలు చేశారు. కానీ ఒకటి మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరినటువంటి తీర్మానం 1923 సంవత్సరంలో శాసనసభలో పాస్ అయింది. కానీ తెలుగులోనే పరిపాలన జరగాలనేటువంటి హరిశవత్వ తీర్మానం మాత్రం ఓడిపోయింది మర్చిపోవాలి. అంటే ఏంటి, అప్పటి అభిప్రాయం రాజకీయమైన రాష్ట్రమే కానీ తెలుగు పరిపాలన తెలుగు రావాల్సినటువంటి రాష్ట్రంగా ఎవరు కోరలేదు. అయినప్పటికీ మనం కోరుతున్నామని ఆ కోరిన దాంట్లో చివరికి మన ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం పోయిన తర్వాత ఆంధ్ర ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రకాశం గారి రాజ్యంలో అప్పుడు ఏం చేశారంటే తెలుగును రెండు జిల్లాల్లో పెట్టాలన్నారు. ఒక జిల్లా ఏదంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, అక్కడ ఏమైనా తెన్నేవెల్లి జిల్లాలో తెలుగు మాతృభాషలు అమలు జరపాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ దాంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రం రావడానికి కోసం ప్రయత్నం 1937 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు దానికోసం ఏం చేశారంటే శ్రీబాగులో నాగేశ్వరరావు పంతులు గారు ఇల్లైనటువంటి శ్రీబాగులో ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఏమని రాయలసీమ కొన్ని ఇవ్వాలి అని చెప్పేసి అనుకుని మళ్ళీ దాంతో ఏమైనా సమైక్యంగా ప్రారంభించారు. అయితే దీంట్లో వచ్చింది ఏంటంటే సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు మన రాష్ట్రం కోసం అని చెప్పేసి అడగటానికి సైమన్ ఏం చేశాడు, ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వాన్ని అండగా ఉన్నారో అట్లాంటి సింధుకును అట్లాంటి ఒరిస్సాకును రెండింటికి రాష్ట్రం ఇవ్వడానికి తయారైనాడు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఇవ్వడానికి తయారు కాలేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం జాతీయ ఉద్యమంలో ముందుండేసి స్వతంత్ర ఉద్యమంలో ముందుంది. మేము యువకులుగా ఉన్నప్పుడు మమ్మల్ని అడుగుతుండేవాడు ఏమని స్వరాజ్యం ఉందా స్వరాష్ట్రం ఉందా అని. మాకు స్వరాష్ట్రంలో స్వరాజ్యం కాదు, స్వరాజ్యంలో స్వరాష్ట్రం అని చెప్పేసి మేము చెప్తుండేవాడు. అందులో స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే ఎక్కువ ఉంటుంది లేకపోతే వెనక. ఆ విధంగా జరిగినట్టు నాయంత సేన్ గారి అధ్యక్షత కింద 1939 సంవత్సరంలో గుంటూరులో జరిగినటువంటి మహాసభలో ఒక తీర్మానం చేశారు. ఏమనంటే మాకు స్వతంత్రం కావాలి అని చెప్పేసి ఆ తెలుగు గారి ఒక అండతోటి ఇందాక మనం చేసినట్టుగా 1919 సంవత్సరంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ఏర్పడింది. అందువల్ల తెలుగు గారికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కోరడం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది. గాంధీ గారికి ఏమైనా మాతృభాషలో రాజ్యం నడపాలనేటువంటి అభిప్రాయం ఆయనకు పూర్తిగా ఉంది. భారతదేశానికి మొత్తానికి కూడా హిందీ కావాలనేటువంటిది కూడా ఆయనకి ఏమైనా ఉంది. అందులో ఈ రెండింటి సమన్వయంలో మనం ముందుకు పోతున్నప్పుడు రాష్ట్రం యొక్క పెద్దలంతా ఒక్కొక్కరే లెక్క వేసి పట్టాభితరం గారు కానీ ఏమన్నా లెక్క వేసి కొండాలంటే మంత్రులు గురు సామూర్తి గారు వీరంతా జాతీయ నాయకులు ఉన్నారు. వీటితో పాటుగా పానగల్ రాజా గారు మంత్రి అయినాడు, మంటు బంధు సంస్కరణలు ఇప్పుడు ప్రధానమంత్రి అయినవాడు. ఆయన గారు వచ్చిన తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రంలో కోరుతున్నటువంటి కోరిక యొక్క ప్రధానమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1924 సంవత్సరంలో బెజవాడలో ఏమైనా ఆఫీస్గా ప్రారంభమైంది. దాంతో తెలుగుతోటే జరపాలనేటువంటి అభిప్రాయం మొట్టమొదటి నుంచి కూడా వచ్చింది. అయితే అది ఆచరణకు వచ్చేటప్పటికీ అది జరగలేదు. ఎందువల్ల అంటే రాజకీయంగా రాష్ట్రం కావాలని కోరిన ఆవేశం
భాషా ప్రయుక్తంగా భాషను అభివృద్ధి చేయాలనేటువంటి దాంట్లో లేదు. ఎందుక

ఇంగ్లీషు అవతల ప్రభుత్వం అనే ఇంగ్లీష్ ప్రభుత్వం పైన ఉంది. అయితే దాని తర్వాత మళ్ళీ స్వతంత్రం కోసం అని చెప్పేసి మనం స్వతంత్ర పోరాటం సాధించాం. ఈ మధ్యలో సైమన్ కమిషన్ మంత్రివర్గం వచ్చింది. మంత్రివర్గం వచ్చినప్పుడు అప్పుడు కొంత ప్రయత్నం జరిగింది. కానీ వాళ్ళు అనేది ఏంటంటే భాషా ప్రయుక్తంగా కాదు భారతదేశాన్ని చేర్చాల్సింది, మత ప్రయుక్తంగా మేము చేరుస్తాం. కనుక హిందూ ముస్లింలు ఎవరైతే ఉన్నారో మహమ్మదీయ ఎక్కువ ఉన్నటువంటి భాగాలను ఏమైనా ప్రత్యేకంగా, హిందువులు ఉన్నటువంటి భాగాలను ప్రత్యేకంగా తీసుకురావాలని చెప్పారు. కానీ ఈ సందర్భంలో ఒకటి జరిగింది. సూర్యవర్ధిని తర్వాత సుభాష్ చంద్రబోస్ ఇద్దరు కూడా ఒక మాట అన్నారు. ఏమంటే మీరు ఏదైనా చేసుకోండి కానీ బెంగాల్లో భాష మాది, మాకు మతంలో తేడా లేదు, ఇక్కడ మతం ఉంటే మా మతంగా చూసుకుంటాం కానీ భాష మాత్రం మేము చీలిపోము, మాకు అక్కర్లేదన్నారు. స్వరాజ్యం చెప్పడానికి ముందు ఒక ప్రయత్నం జరిగింది. ఏంటంటే ధార్ కమిటీ అని చెప్పేసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నిర్ణయం చేయాల్సి వచ్చేది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం చేద్దామని చెప్పేసి అన్నప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పేసి మనం అనుకోలేదు. అట్లాగే నెహ్రూ కమిటీలో ఏమైనా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒప్పుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అతని కమిటీ వేస్తే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కానీ చేస్తే దేశం చీలిపోతుంది, ఇంకా అక్కర్లేదన్నాడు. దాంతో ఆంధ్రులే కాకుండా మహారాష్ట్రులు, కర్ణాటకలు వీళ్ళ ముగ్గురు కూడా ఏమైనా భాషా రాష్ట్రంలో మొట్టమొదట ఉన్నటువంటి పెద్దలు ఈ ఉద్యమాలు బాగా ఉన్నాయి, మీరు మళ్ళీ ఏమైనా ఎదురు తిరిగి మాట్లాడేప్పుడు అప్పుడు జేవీపీ రిపోర్ట్ అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభిత్రామ గారితో కమిటీ వేశారు. వారు ఏమన్నారంటే మద్రాసును మీరు ఏమైనా వదులుకున్నట్టయితే రాష్ట్రం ఏర్పరుస్తామన్నారు. ఆ సందర్భంలో అభిప్రాయ భేదాలు కొందరికి వచ్చేసి రాష్ట్రం అసలు వస్తుందా రాదా అనేటువంటి అనుమానం కూడా వచ్చింది. బరహంపురం అంతా మన చేతిలో ఉంది, ఒరిస్సాలో పోయింది బరహంపురం కూడా. ఈ విధంగా జరుగుతున్నటువంటి వాటికి ఏం చేయటం అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఒక రాయబారం ఏమైనా ఢిల్లీ వెళ్ళటం జరిగింది, జవహర్లాల్ నెహ్రూ వెళ్ళడం జరిగింది. అయితే మేము రాష్ట్రం మేము ఒప్పుకున్నాం కనుక మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చేయండి, మాకేమైనా ఆంధ్ర రాష్ట్రం మీరు అడిగిన ప్రకారంగా ముందు ఇవ్వండి. లెనిన్ ఒక మాట చెప్పాడు ఏమనంటే, నాకు చారుడు భూమి కనుక మీరు ఇచ్చేట్లయితే అక్కడ సోషలిజం ప్రారంభిస్తే ఆ సోషలిజం ప్రపంచవ్యాప్తంగా చేయగలను అని చెప్పేసి ఏమైనా ఒక మాట చెప్పింది మా అందరికి కూడా ఉంది. అదే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడితే ఆంధ్ర రాష్ట్రం విస్తరణ మనం చూసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు, వ్యక్తిత్వం వస్తుంది అని చెప్పేసి ఏమైనా కోరటం జరిగింది. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే అప్పుడు పెద్ద నాయకుల్లో తేడాలు చేసి అది ఏమైనా విఫలమైపోయింది, రాజ్యాంగ పరిషత్ ఏమైనా రాలేదు. మద్రాసు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఇక ఏమి చేయటం అని చెప్పేసి వచ్చినప్పుడు అప్పుడు పొట్టి శ్రీనివాస గారు ఆత్మార్పణం చేస్తే తప్పితే అప్పుడు అన్నాడు, ప్రజాస్వామికం కింది వాడికి కూడా కావాలంటున్నాం, వాడు కూడా పరిపాలన జరగాలంటే ఇది కావాలి, కనుక రాష్ట్రం కావాలని అన్నారు. దానికి ఏమైనా ఆయన ఏమైనా 56 రోజులు ఉపవాసం చేశారు, చనిపోయినారు. జనం అంత అప్పుడు జనం అంతా అంతా కూడా ఒక్కసారి ఉరుగుతులుగా ఉత్తుంగ తరంగాలుగా లేచి రాష్ట్రం అనేచారు. అది మద్రాసులో మొట్టమొదట ఉండటమా సర్వభాగం, లేకపోతే విడిగా ఉండటమా అనే దాంట్లో వివాదంలో చివరికి మనం కర్నూలుకి వచ్చాం. 1952 సంవత్సరం 1వ తారీఖున మనం మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రం ప్రారంభించాం. ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రారంభించిన తర్వాత అవతల తెలంగాణలో మహత్తరమైన ఉద్యమాలు జరిగిన రాజకీయ ఉద్యమాలు, వాటిలో కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ సంఘాలు, ఆంధ్ర మహాసభ, కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసేసి అక్కడ నైజానికి వ్యతిరేకమైనటువంటి పోరాటం చేయడంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చీలిపోవటం అవసరమైనటువంటి అభిప్రాయం మనకు భాషా సన్నిహితత్వం వచ్చింది. కర్ణాటకులకు, మహారాష్ట్రులకు, తెలుగు వాళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడు కలుద్దామని చెప్పేసి ఉండటంలో ఒక విశాలాంధ్ర కోసం అని చెప్పేసి ప్రయత్నం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ చివరకు నాగార్జున సార్ తీసుకొచ్చి నాగార్జున సార్ ప్రారంభించిన రోజున విశాలాంధ్ర నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాడు. ఆ విశాలాంధ్ర ఒప్పుకున్న దాని యొక్క ఫలితంగా అంటే 55 డిసెంబర్లో 8వ తారీఖు అనుకుంటాను నాగార్జున సార్కి ఏమైనా పునాది వేశారు. 1956 సంవత్సరం నవంబర్ 1వ తారీఖు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడాను భాషా ప్రయుక్తంగా ఏర్పడ్డాయి. అందువల్ల మనం ఏమైనా నాగార్జున సార్ కట్టుకోగలిగాం, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కట్టుకోగలిగాం, అట్లాగే అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కూడా చేసుకోగలిగాం, ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం, పరిశ్రమలు నిర్మించుకుంటాం. ఇవి అంతకుముందు మనకు లేవు. ఇక మన అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు ఏమిటి? పంచవర్ష ప్రణాళికలు, ఆంధ్రదేశంలో నీళ్ల వనరులు చాలా ఉన్నాయి, ఖనిజ వనరులు చాలా ఉంది, జనం చాలా ఉన్నారు, చైతన్యవంతమైన జనం ఉంది, దేశభక్తి కలిగినటువంటి జనం ఉంది, వీళ్ళందరినీ ఉపయోగపరుచుకొని ముందుకు పోవాలనే ప్రయత్నం చేశాం. అయితే దీనికి ఏమిటంటే అనేక విశ్వవిద్యాలయాలు ఇవాళ వచ్చినాయి, కానీ మొట్టమొదటిది మర్చిపోతున్నాం. ఇందువల్ల ఇవాళ చాలామందికి ఏమంటారంటే భాషా ప్రయుక్తం వల్లనే ఇంత దేశం పాడైపోయిందని కాదు. ఒక తండ్రి కొడుకు పుట్టడం వల్ల నష్టమా? కాదు, తండ్రికి కొడుకు కావాలి, కానీ కొడుకు చేసినటువంటి ప్రయోజకత్వం అప్రయోజకత్వం వల్ల ఉంటుందే కానీ తండ్రి కొడుకు పుట్టడం తప్పు మాత్రం కాదు. అట్లాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం మాత్రం తప్పు కాదు. అందరూ ఇప్పుడు ఏమైనా భాషా ప్రయుక్తం కావాలని కోరారు, ఆంధ్ర రాష్ట్రంలో శాసనం చేశారు, తెలుగు భాషను అమలు జరపండి అని చెప్పేసి 1965 సంవత్సరంలో చేశారు. అయితే తెలుగు ఒక్కటే సరిపోతుందనే సమస్య చాలా మందికి వస్తుంది. మాతృభాషలో నేర్చకపోతే అతనికి తెలియదు. కనుక మాతృభాషతో పాటు అవసరమైతే మనకు భాషా ప్రయుక్తంగా వచ్చినప్పటికీ భారతదేశానికి హిందీ కావాలంటున్నాం కదా, దాన్ని కావాలంటే లింక్ లాంగ్వేజ్గా ఉపయోగపరచుకోవాలని ప్రయత్నించవచ్చు. ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ ఎల్లకాలం

0: కనుక మన దగ్గర ఉండేటైతే లాభం లేదు. అందులో ఇంగ్లీష్ ఎప్పుడైతే ఉంటుందో దాని స్థానంలో తెలుగు కనుక వచ్చేటైతే, మాతృభాషలు వచ్చేటైతే మాతృభాష పుష్టికరం అవుతుంది. భారతదేశానికి హిందీ ఏదో ఒకటి ఉండాలనే కోరిక వస్తుంది. దాంతో పాటుగా పరదేశాలకు ఇతర దేశాలకు విజ్ఞానంలో ఉపయోగపడేటువంటి ఇంగ్లీషు వస్తుంది. తెలుగు భాషను అమలు జరపాలి. పైగా ఎప్పుడైతే తెలుగు భాషను అమలు జరపడానికి మీరు ప్రయత్నిస్తారో, విజ్ఞానవంతులు కూడా వాళ్ళ పుస్తకాలన్నీ కూడా తెలుగు రాయటం మొదలు పెడితే ఒకసారి సమస్య వచ్చింది. ఇప్పుడు పాఠశాలలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయా రావడానికి ఏమి చెప్పేసి లేవు. లేకపోయినప్పటికీ రాగలిగింది అంటే ఇంగ్లీష్లో పాఠం చెప్తున్నవాడు తెలుగులోనే చెప్తున్నాడు. అందులో తెలుగులో చెప్పినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్టును తెలుగులో చెప్పేసి ఆ నోట్స్ కనుక పుస్తకంగా తయారు చేసి అవే కనుక ఇవ్వడం మొదలుపెట్టేటితే రెండో వరుసలోకి వచ్చేటప్పుడు కావాల్సిన పుస్తకాలు వస్తాయి. కనుక కృషిలో లోపం కానీ భాషలో లోపం కాదు. దానికోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాటిలో మనం ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి మహానుభావులు అనేక మంది దీనికి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా పొట్టి శ్రీరామ్ గారిని మర్చిపోయాం. స్వామి సీతారామన 15 రోజులు ఉపవాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గ్రామ సీమల్లో ఉన్నది. కనుక గ్రామ సీమల్లో నుంచి జనమంతా కూడా బస్తీలకు వెళ్తుంటే గ్రామాలంతా ఎందుకు కొనగాకుండా పోతున్నాయి? కనుక గ్రామాలను నిలవంచాలంటే మనది వ్యవసాయ దేశం. వ్యవసాయంలో అభివృద్ధి కావాలి. వ్యవసాయానికి అనుబంధమైనటువంటి పరిశ్రమలను పెంచేసి అవసరమైనటువంటి వాటిని తీసుకుని ముందుకు పోవాల్సినటువంటి అవసరం. ఇవాళ ఏమైనా సమైక్యంగా చేరినటువంటి విశాలాంధ్ర ఉత్సవం మనం జరుపుకుంటున్నాం. విశాలాంధ్ర ఉత్సవానికి కావాల్సినటువంటి మనం పూర్తి కార్యక్రమానికి ముందుకు వెళ్లాలంటే మనం కింది నుంచి పై వరకు కూడా పరిపాలనంతా కూడా తెలుగులో జరిగేట్టు చూడాలి. ఆఫీసుల నుంచి వచ్చే కాగితాలన్నీ కూడా తెలుగులో వచ్చేట్టు చూడాలి. ఎందుకంటే సామాన్యుడికి అర్థం కావాలన్నట్టయితే నీ పరిపాలన ఎవరి కోసం వస్తున్నదో వారికి కావాలి. ఇవాళతో ఒకటి ఉంది. ఎప్పుడైతే డెమోక్రసీ వచ్చిందో, పంచాయతీరాజ్ వచ్చిందో, సామాన్యుడు కూడా ఏమైనా ఇవాళ ప్రెసిడెంట్ కాగలుగుతున్నాడు, మెంబర్ కాగలుగుతున్నాడు, అవసరమైతే రాష్ట్రపతి కూడా కాగలిగినట్టు.
1: మీరింతవరకు ఆంధ్రోద్యమంలో త్యాగధనులు స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయం వింటారు.
2: నమస్కారం తాతయ్య గారు.
3: చెప్పమ్మా.
2: తాతయ్య గారు మీరు చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నారండి?
3: మేము సత్యనపల్లి చదువుకున్నాం. నేను పుట్టిన సత్యనపల్లి. సత్యనపల్లి ఉన్నప్పుడు పాఠశాలలో ఎవరో టీచర్ గారు ఉండేటట్టు ఆయన 10 మంది పిల్లల్ని పూజ చేసి పాఠాలు చెప్తుండేవారు. దాంట్లో ఏమైనా అక్షరాలు రాసుకోవాలంటే అక్షరాలకు మా మాదిరి ఇప్పుడు మీకు పలకలు నోటు పుస్తకాలు ఇవన్నీ వచ్చిన బలపాలు పెన్సిల్ కానీ మాకు అప్పుడు ఏమైనా పలపాలు పెన్సిల్ నేల మీద ఏమైనా రాస్తే అక్షరాలు దిద్దుకునేవాడు. ఆ దిద్దుకున్న తర్వాత కొన్నాళ్ళకు వచ్చేటప్పుడు పలకలు వచ్చినాయి, బలపాలు వచ్చినాయి, తర్వాత పెన్సిల్ వచ్చినాయి, పుస్తకాలు వచ్చినాయి. అవన్నీ కూడా అవి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినాయి అన్నమాట. మొట్టమొదట మాకు టీచర్ గారు ఏమైనా కూర్చోబెట్టి పాఠాలు నేర్పేవాడు, పద్యాలు చదివించేవాడు, నిలవబెట్టేవాడు, నడిపించేవాడు. కోపం వస్తేనా మళ్ళీ ఏమైనా ఇంకో మాట చదివమనేవాడు, తప్పు చేస్తేనా గుంజలు తీసేవాడు కింద నుంచి పైకి అని చెప్పేసి ఆ విధంగా ఏమైనా మాకు చదువు చెప్పడంలో టీచర్లు చాలా ఆప్యాయత. ఒకవేళ మేము భోజనం చేయకపోతే వాళ్ళింటినే భోజనం పెట్టేవాడు. ఒకవేళ మేము ఏమైనా జబ్బుగా ఉంటేనేమో వాళ్ళే మందిచ్చేవాడు. మేము చదువుకోకపోతే అప్పుడు పాఠం చెప్పి సాయంత్రం కూడా ఇంటికి రమ్మనేవాడు. ఆ విధంగా తల్లిదండ్రుల కన్నా ప్రేమగా ఏమైనా చూసేవాళ్ళు టీచర్స్. ఆ తర్వాత జీతాలు అంటారా, జీతాలు ఉండేవి కదా, వీళ్ళకి నామకాయ జీతం ఉంటే ఉంది. దసరా పండుగ నాకు పాటలు పాడుకుంటూ వెళ్తే ఆ రోజున మా తల్లిదండ్రులు టీచర్లకు ఏదైనా గింజలు కానీ లేకపోతే రూపాయలు కానీ ఏదైనా ఇస్తే అప్పుడు పిల్లలు చెబుతుంటారు. పిల్లలకు చాలు పప్పు బలాలు, తర్వాత ఉపాధ్యాయులకు చాలు వరహాలు అని చెప్పేసి పాటలు పాడితే దసరా పండుగ నాడు అందరం కలిసేసి జెండాలు పెట్టుకుని ఊరూరా తిరిగి ప్రతి ఇంటికి పోయి బళ్ళు పిల్లలు ఎవరున్నారు వాళ్ళ నాయనతోటి వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు ఏమైనా ఇచ్చేవాళ్ళు. అది వాళ్ళకి ఇచ్చే జీతాలు, అంతకన్నా జీతాలు లేవు. మాకు డ్రెస్ అప్పుడు మొట్టమొదటి పిల్లలు ఏమైనా గోచులతోటి పోయేవాళ్ళు. ఆ గోచులు రోజులు అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయ్యేటప్పుడే గోచులు పోయేది. పిల్లలు కాస్త లాగు పెట్టుకునేవాడు. ఆ లాగు అయిన తర్వాత 4వ తరగతికి వచ్చేటప్పుడు టోపీలు పెట్టుకునేవాడు. ఆ టోపీలు చిన్న టోపీలు ఉండేవి. లాగులో కిల్లు జారిపోతుంటాయి, పైకి లాక్కుంటుండేవాడు. పాఠం చెబుతుండేవాడు. నిలవబోయే అంటే నిలబెట్టడం, కూర్చుంటే కూర్చోటం, జారిపోతూ ఉండేది వరుస. ఈరోజు పక్క వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ వైపు చూస్తే కోపడేవాడు. మేము పక్క వాళ్ళు రాగానే వాళ్ళతో ఆడుకుంటానికి ప్రయత్నించేవాడు. బడి మధ్యలో వెళ్ళాం అయితే ఉంటుంది. బడి మధ్యలో అప్పుడప్పుడు కాసేపు ఆటలు, కాసేపు పాటలు, సుమస్ శతకం, నీతి శతకాలు, దాసరి శతకం, ఇట్లాంటి నీతి విరమణ శతకం, ఇవన్నీ కూడా పాఠాలు చెప్పి చదివించి బాగా కంఠోపాఠం చేసేవాడు. మాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ పద్యాలన్నీ కూడా మేము కంఠోపాఠం పెడితే మా జీవితాంతం వరకు ఆ పాఠాలు జ్ఞాపకం ఉండేది. అంతేకాకుండా ఏ పద్యం అయినా సరే బాగా జ్ఞాపకం వచ్చేది. లెక్కలకు వచ్చేటప్పుడు కూడా చాలా కష్టం అయ్యేది. ఆ లెక్కలు కూడా ఒక్కొక్కటే స్థాయిలో చేతలు, తీసివేతలు, భాగారాలు, కూడికలు ఇవేమైనా చెప్పడం తోటి మొట్టమొదటి ప్రారంభించేవాడు. మా ఊళ్ళో ఏమైనా బస్సు వచ్చింది, ఆ బస్సు వచ్చేటప్పుడు మా వాళ్ళంతా కూడా బలం పిల్లవాళ్ళంతా కూడా పరిగెత్తి ఏదో దయ్యం వచ్చిందండి, మెదపడుతుంది, పరిగెత్తండి పరిగెత్తని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి కాగా చేసుకున్నాం. ఏమిటంటే అదేదో దయ్యం మమ్మల్ని మింగుతుంది, ఇప్పుడు మీరంతా ఏమైనా బస్సు వస్తే అటు పోవాలి పోవాలి అంటున్నారు, మా ఎంత తేడా ఉండండి. అందులో అప్పటికి మాకున్న పరిజ్ఞానానికన్నా మీకు సామాన్య పరిజ్ఞానం చాలా ఎక్కువైంది. ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి అయింది, అదంతా కూడా మీకు ఉపయోగపడుతుంది.

బస్సులు లేవు మాకు అప్పుడు. బస్సులు ఎక్కడున్నాయి, కార్లు ఎక్కడున్నాయి? నేను ఒక ఊళ్ళో చదవటానికి వెళ్తే పొద్దున్నే నాన్న సజ్జనందిని ఆ రుమయ్యలో నడిచి వెళ్ళి ఆ ఊళ్ళో చదువుకొని మళ్ళీ సాయంత్రానికి నేను ఇంటికి వచ్చేవాళ్ళం. అందులో ఇప్పుడు మాకేమైంది దేశ, మేము ఎంత దూరం నడిచినా బాధ లేదు. మీరెంతైనా అప్పుడప్పుడు బస్సు ఎక్కుతారు, అప్పుడు దిగుతుంటారు, నడిచేది లేదు. నాలుగు వేలు పోయేటప్పుడు అయ్యో నీరసంగా ఉంది అని చెప్పేసి ఉంటారు. మొన్న డాక్టర్ కూడా అన్నాడు, ఏమిటండి మీకేమైనా 86 సంవత్సరాలు అయితే ఇంత గట్టిగా ఉన్నారు, ఏంటి కారణం అంటే మా చిన్నతనంలో బస్సులు లేవండి, అందులో మేము నడిచామండి అని చెప్పాము. అందులో నడక వల్ల వచ్చినటువంటిది బళ్ళల్లోనే ఎంత కష్టం. తాలూకాలో మొత్తంగా ఒక్కటే హై స్కూల్ ఉండేది. చదువుకున్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ తప్పితే లేదు. ఆ ఎలిమెంటరీ

0: సార్ ఏంటి కారణం అంటే మా చిన్నతనంలో బస్సులు లేవండి అందులో మేము నడిచామండి అని చెప్పాము సార్. అందులో నడక వల్ల వచ్చినటువంటిది బళ్ళలోనే ఉన్నాయి. ఎంత కష్టం తాలూకాలో మొత్తంగా ఒక్కటే హై స్కూల్ ఉండేది. ఇది చదువుకున్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ తప్పితే లేదు. ఆ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతుండగా మాకేమైనా మహాత్మా గాంధీ గారి బోధలు కానీ వచ్చి మాకు అద్దంకి ఎక్కినారని చెప్పేసి ఒక టీచర్ ఉండేవాడు. ఆయన గాంధీ దేవుడు ఇట్లాంటి పెద్దవాళ్ళ చరిత్రలు అని చెప్పేవాడు. పట్టాభిరామయ్యారు అని చెప్పేసి ఆయన ఉపనామాలన్నీ చెప్పేవాడు. నేల మీద రాసి వేసి నానవాళ్ళు చెప్పేవాడు. అందులో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసింది. మీరు కూడాను మీ టీచర్ నాన్న గౌరవించాలా, వాళ్ళు చెప్పే పాఠం వినాలా, పద్యాలు చదవటం ఒకటి కంఠస్థం చేయించడం మాత్రం ఇవాళ కంఠస్థం చేయించడం లేదు. ఏదో పాఠం చేస్తాం కంఠస్థం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎన్ని పద్యాలైనా సరే పైగా ఇంకోటి ఉంది. మాకు పద్యం అందుకుంటే ఆ పద్యం ఆఖరి మాట ఏదిందో అక్కడి నుంచి పద్యం ఇంకోటి అందుకోవాలి, ఆ పద్యం నుంచి ఇంకోటి అందుకోవాలి, ఇంకోటి అందుకోవాలి, ఇంకోటి అందుకో అటుగా పోటీలు పడేసేవాన పాఠాలు పద్యాలు చదువుకున్నాం. అంటే అంతేమన్నమాట ఎన్ని పద్యాలు జ్ఞాపకం ఉంటే ఆ మరి చేయగలరు అప్పుడు అది చేసేవాడు. అందులో జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటానే కారణం ఆ రోజు ఇవాళ వచ్చినటువంటి కంప్యూటర్స్ ఉన్నాయో వీటికి మించినటువంటి జ్ఞాపక శక్తి ఏమైనా ఆ రోజు పెద్దవాళ్ళు ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి యువకుల్లో వచ్చిందంటే శ్రద్ధ లేకుండా ఎక్కడెక్కడ పారేస్తున్నారు. అది వస్తువు మీద శ్రద్ధ, పుస్తకం మీద శ్రద్ధ, పాఠం మీద శ్రద్ధ, టీచర్ మీద గౌరవం. అప్పటికి ఎప్పుడు తేడా ఏంటంటే మాకన్నా ఇప్పటి వాళ్ళకి ఏమైనా ప్రపంచం జ్ఞానం కామన్ సెన్స్ అంటారే చాలా గొప్పది అనమాట. ఎందుకంటే ఆ రోజు మోటార్ ఎరగం, ఇప్పుడు మోటార్ ఎరుగురు. ఆ రోజు విమానం చూడలేదు మీరు చూశారు. ఇవాళ రైలు వచ్చినాయి రైలు చూస్తున్నారు. బాబాయ్ పక్కన పోవాలంటున్నారు మీరంతా కూడా. ఇందువల్ల జ్ఞానంలో వచ్చినటువంటి పరిణామం ఏంటంటే కామన్ నాలెడ్జ్ పెరిగింది కానీ నాలెడ్జ్ మాత్రం తగ్గిపోయింది. ఎందుకంటే సమగ్రమైనటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నాడు అనుకోండి, బాయ్ అంటే ఇంపోజిషన్ కాదు, బీఓఈ కాదు, అసలు బీబీబీబి ఓఓ రాస్తే అక్షరాలు ఎట్లా వస్తాయి, అందులో అక్షరాలు రాకుండా పోతుంది. అందువల్ల ఆ రోజు ఉన్నటువంటి విద్యా విధానాలు పేసైనా అంటే చాలా స్టాండర్డ్ తక్కువ. మాకు సైన్స్ లేదు అప్పటికి. ఇప్పుడు వచ్చిన సైన్స్ అంతా టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం అంతా పేసైంది. విమానం మీద పోతుంటే విమానం ఎట్టా ఉందో చెప్పగలరు. అప్పుడు విమానం అంటే ఎట్టా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళలో శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. గురువు మీద గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రోజు గురువు మీద గౌరవం ఉంది. మమ్మల్ని గుంజలు తీసేవాళ్ళు, చెవి పట్టుకొని కింది కూర్చో పైన కూర్చో పైన కూర్చోనేవాళ్ళు. అదే శిక్ష మాకు. కానీ ఆ గుంజలు తర్వాత గోడ కూర్చో వేసి పైగా ఇంకోటి ఉంది. ఇప్పుడు తల్లి మీద గౌరవం లేదు. ప్రతివాడు అమ్మ అనడే మమ్మీ మమ్మీ అంటాడు. ఈ మమ్మీ అంటే మా అమ్మను గుర్తు పంపించుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ మోస మీద తోటి ఇంగ్లీష్ వద్దని చెప్పాం. ఇంగ్లీష్ చదువుకోవాలి కానీ తల్లి భాష తెలియకుండా ఇంగ్లీష్ భాష తెలియకుండా అది ఇది రెండు రాకుండా పోతుంది. ఆ రోజు మొట్టమొదటి మనం మాతృభాషలో చెప్పేవాళ్ళు. మాతృభాష క్షుణ్ణంగా వచ్చిన తర్వాత ఇంగ్లీష్ చదివేవాళ్ళు. మాకు మీరు ఆశ్చర్యపోతారు, నాలుగో తరగతిలో మాకు డంకన్ జాగ్రఫీ పెట్టారు, ఇంగ్లీష్ డంకన్ జాగ్రఫీ పెట్టారు. ఆశ్చర్యపోతారు. ఇప్పుడు డంకన్ జాగ్రఫీ అంటే చాలా కష్టం ఉందండి, వేపు వస్తాను అనుకుంటుంది. కానీ ఎందుకు ఆ రోజు సబ్జెక్ట్స్ బాగానే ఉన్నాయి కానీ వాళ్ళు చాలా తేలిక చేస్తున్నట్టు అనుకుంటున్నాము. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే కంప్యూటర్ వాటికి కావాల్సినప్పుడు చాలా సిలబస్ పెడుతున్నారు. ఆ సిలబస్ పెట్టడానికి టీచర్కి ఏమైనా తెలియట్లేదు, స్టూడెంట్స్ కానీ ఓపిక లేదు. కానీ నెత్తినేస్తున్నారు నెత్తినేస్తున్నారు జరుగుతుంది. మా రోజులు కొన్ని ఈ రోజుకు చాలా అంటే మీరు అదృష్టం ఉంటుంది మర్చిపోదు. మేము బానిసలుగా పుట్టాము, మీరు ఏమైనా స్వతంత్రులుగా పుట్టారు మర్చిపోదు. ఆ బానిసత్వం నుంచి మేము స్వతంత్రం సంపాదించాం. కానీ ఈ స్వతంత్రం నిలుపుకుంటారా లేదా అని సంగతి చదువు చదువు బాగా చదువుకోవాలి, ప్రజ్ఞ కలగాలి, నలుగురితోటి కలగాలి, మానవ హృదయం కలగాలి, ఎదుటి వాడిని చూసి ఈర్ష లేకుండా ఉండాలి. తన దగ్గర ఉన్నటువంటి బలపం రెండో వాడికి కావాలంటే ఇచ్చేటువంటి కానీ వాడి బలపం కలిసేట్టు మాత్రం ఉండకూడదు. వాడి పుస్తకం కాదు దొంగతనం చేసి ఏడవరా అని చెప్పేసి చెప్పదు. పరీక్షల సమయం వచ్చేప్పుడు వాడి నోటు పుస్తకం ఎత్తుకుపోయేసి వాడిని ఏడవమంటాం, అది పద్ధతి కాదు. అందువల్ల నీ పుస్తకం కావాలంటే వాడికి ఇచ్చి వాడి దగ్గర ఉన్నది తీసుకుని చిన్నతనంలో కలిసి పెద్దతనం వచ్చినప్పుడు వాడి జ్ఞానం ఎంత ఉందో నువ్వు కూడా నేర్చుకోవాల్సినట్టు. ఆ విధంగా వాడికి చేస్తే పిల్లలు చూసుకోవాలి, తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. తల్లిదండ్రులకి ఏమైనా వెళ్తా పిల్లలు పరీక్ష లెక్క కానీ వాళ్ళకి పాస్ అయినాడో లెక్క కానీ చదువుకున్నాడో లేదని కాదు, తల్లిదండ్రులు కూడా చదువు చెప్పాల్సినటువంటి. అందువల్ల ఆ రోజుకి ఉన్నటువంటి తేడా ఏంటంటే జ్ఞాపక శక్తి కోసం ప్రయత్నించింది ఆ రోజు ఎక్కువ, ఈ రోజు జ్ఞాపక శక్తి లేదు. అందువల్ల నేను మనం చేస్తానంటే ఎంతైతే మీరు జ్ఞాపకంగా ఉంటారో, ఎన్ని పద్యాలు చదువుతారు, ఎన్ని పాటలు జ్ఞాపకం ఉంచుకుంటారో, ఎన్ని లెక్కలు జ్ఞాపకం ఉంచుకుంటారో, ఎన్ని ఎక్కాలు జ్ఞాపకం ఉంచుకుంటారో, అది మీ జీవితానికి ఉపయోగపడుతుంది. ఆ రోజు ఏమైనా ఎక్కాలు దుంపదించాడు చెప్పేసేవాడు. చరిత్ర మహానుభావుల చరిత్రలు రాకపోతే మీరు ఎవరు పనికిరారు. మాకు క్లాసు రాగానే కథలన్నీ చెప్పేవాడు, పెద్ద పెద్ద నాయకుల యొక్క కథలన్నీ చెప్పేవాడు.
1: మీరు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు కదా, మరి గాంధీ తాత నెహ్రూ తాతను చూసారా?
0: చూశాను చూశాను. ఆయనతో మాట్లాడాం, ఆయనతో తిరిగాం, నెహ్రూ గారితో అనేక సందర్భాల్లో తిరిగాం. మహాత్మా గాంధీ గారిని ఆశ్రమంలో కలిసినప్పుడు ఆయన రఘుపతి రాఘవరాజు పాటలు పాడించినప్పుడు కానీ, లేకపోతే నడిచిపోయినప్పుడు కానీ, లేకపోతే అందరితో మాట్లాడుతూ కానీ, పసిపిల్లల మీద నా చేతులు వేసి నడిచినప్పుడు కానీ, పసిపిల్లలతో ఎగచాట్లాడి ఆశ్రాదినప్పుడు కానీ, నవ్వుతూ మాట్లాడినప్పుడు కానీ, ఇవన్నీ కూడా మేము చూసి ఆ బోసి నవ్వుతో మేము కూడా కాసేపు నవ్వుకోవడం కూడా జరిగింది. బాగా జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చేటప్పటికీ ఆయన రాజకీయాలు చాలా పెద్దవాడు. అందువల్ల ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనాయో ఎలక్షన్స్ లో అప్పుడు కలిసాం, తర్వాత పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతున్నప్పుడు చూసాం, తర్వాత గుంటూరు హైదరాబాద్ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయనతో కలిసాం. ఆయనతో ఎన్నో మాట్లాడినా కూడా ఆయన చాలా ఉత్సాహపడు. ఆయన ఎంత ఉత్సాహపోయి అంటే ఆవేశపోయి అంటే ఆయన ఒకసారి వాళ్ళ పిల్లలందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి ఇంకిలాబ్ జిందాబాద్ అని క్యాక్ చేశారు. క్యాక్ చేస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టారు. వెంటనే జవహర్లాల్ బయలుదేరేసి మా కురవాణ జైలు

0: పెడతారని వచ్చాడు అక్కడికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఇంకా జిందాబాద్ అని పెద్దగారు అని నిలబెట్టాడు. పోలీసు వాళ్ళు వచ్చి బాబుజీ ఇదేంటండి మీరు వచ్చారన్నారు. నన్ను కూడా జైల్లో పెట్టాను, నిన్ను జైల్లో పెట్టాం, వాళ్ళ ఎందుకు పెట్టావు, అందరూ వాళ్ళని విడుదలన్నా చేయాలి, అందరినీ జైల్లో పెట్టాను. అంత ఉద్రేకంగా ఉత్సాహంగా నన్ను కుర్రవాళ్ళంతా ఏమైనా ఉత్సాహంగా తర్వాత పసిపిల్లలు ఆయన పిల్లలందరినీ కూడా మనవాళ్ళు మనవాళ్ళు వీపులు పెట్టుకొని ఊరవుతుండేవాడు, ఎక్కించుకొని గుర్రం మాదిరి నడుస్తూ ఉండేవాడు. ఆ విధంగా పిల్లలతో ఉంటాం చాచాకాన అంత సంతోషం. రాజకీయాల్లో ఒకటి ప్రపంచంలో అగ్రస్థానంలో అడిగిన విధానంలో ప్రపంచానికన్నా ఉన్నతమైనటువంటి మాట్లాడాడు. అంటే ఉన్నతమైనటువంటి ప్రపంచంలో మాట్లాడాడు, చిన్నపిల్లల దగ్గర మాట్లాడాడు. ఆయన గొప్పలో ఉన్నది అంటే ఉచ్చస్థితి ఆశిస్థితి అనేది ఆయనకు సామాన్య పిల్లలంటే అతి సంతోషం. మీరందరూ కూడా పిల్లలు నిజంగా ఆ రోజు ఉన్నట్టయితే మీరు ఆయన మీద వీపీకి తిరిగే వాళ్ళే మా బోస్ ఎగురుతూను.
1: తాతగారు మీరు ఎంత దాకా చదువుకున్నారు?
0: నేను 3వ తరగతి 4వ తరగతి అంటే అప్పుడు రోజుల్లో 4వ అంటే ఇప్పుడు 5వ తరగతి అంతటితోటి నేను బడి విడిపెట్టేశాను. అంటే 1920 సంవత్సరంలో తిలక్ గారు చచ్చిపోయిన రోజున గాంధీ గారు రాజకీయ ఉద్యమం వచ్చిన రోజు రాజరికాన్ని రాజ్యం చేరి అంతే బడి.
1: తాతగారు మన ప్రభుత్వం వారు మీకు ఏం బిరుదులు ఇచ్చారు?
0: నాకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది, ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేటు కళాపరిపూర్ణ ఇచ్చారు.
1: అప్పుడు మీకు ఎలా అనిపించింది?
0: సరదాగా ఉంది, అంతకన్నా ఏంటంటే పెద్ద ఆవేశం కాలేదు, పెద్ద ఆనందం కాలేదు, నిరుత్సాహం కాలేదు. సరే బాగానే ఉంది, వాళ్ళు కూడా ఇచ్చారు కనుక సంతోషాన్ని.
1: చాలా విషయాలు చెప్పారు.
2: మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పరదేశీ చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సుజాత పాడిన పాట వింటారు, వేటూరి సాహిత్యం.

ఇంతవరకు తెలుగు చిత్రగీతం విన్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు NCERT వారు సమర్పిస్తున్న ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: Dear friends, you have just heard the sounds of different animals in this song. Now, listen to the sounds again.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
2: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

TFM 101.3. మ్యూజిక్ విషయానికి వస్తే మణి శర్మ మ్యూజిక్ అంతా కూడా ఐసింగ్ ఆన్ కేక్ లా సీన్ ఇంపాక్ట్ పెంచడానికి ఒక యాడ్ ఆన్ లాగా యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట. అండ్ సాంగ్స్ పరంగా కానీ బీజిఎం పరంగా కానీ సౌండ్ ట్రాక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ దిస్ ఇరా. డిఫరెంట్ ఎమోషన్స్ కలెక్షన్స్ మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాజర్ గారి డెత్ సీన్ ఉంటుంది, మిక్చర్ ఆఫ్ బోత్ సారో అండ్ యాంగర్ ఆఫ్ పండు చూస్తాం అనమాట ఇక్కడ. ఇలా డ్యూయల్ ఎమోషన్స్ చాలానే ఉంటాయి ఈ సినిమాలో. అండ్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, ప్రపోజ్ చేసే టైం ఒకటి ఉంటుంది, అంటే ఫైరింగ్ స్టార్ట్ అవ్వడం అప్పుడు, అండ్ ఫైట్ ఎండ్ అయ్యే లోపు పండు చెప్తాడనమాట నేను పోకిరి కాదు క్రిమినల్ అని చెప్పడం. అండ్ సాలిడ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. అండ్ అందరూ ఫేవరెట్గా అనుకునే సీన్, అంటే మర్చిపోలేని సీన్ ఇంకొకటి ఉంది, అదే ఉప్మా సీన్ అనమాట. సినిమా మీద పూరి గారికి ఉన్న ప్యాషన్ అంతా కూడా పోకిరిలోని ప్రతి ఫ్రేమ్లో క్లియర్గా కనిపిస్తుంది మనకి. సినిమాలు వస్తూ ఉంటాయి కానీ కొన్ని సినిమాలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయి అనమాట. అలాంటి అరుదైన మాస్టర్ పీస్ పోకిరి సినిమా అని ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చెప్పొచ్చు.

సో లిజనర్స్ అందరూ కూడా చక్కగా గెస్ చేసి పోకిరి సినిమా అని చెప్పి, అండ్ 45 degrees ఎండ వేడిని సైతం ఈ పాటలతో కూల్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ మెసేజ్ పంపిస్తున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి పడని చోగానంద్ర కాలనీ అప్పలరాజు గారు. అదే విషయం అండ్ పోకిరి సినిమా కబుర్లు మనం మాట్లాడుకున్నాం కదా, ఇది ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్. అయితే ఇప్పుడు మీకోసం పోకిరి చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. కార్తీక్ మహాలక్ష్మి పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇది మణిశర్మ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమతో చిత్రం నుంచి శ్రీకుమార్ చిత్ర పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యం

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి, స్వరాల విరిబోణి.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు రాజశ్రీ గీతానికి, ప్రేమ పావురాలు చిత్రం నుంచి.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ.
3: లాహిరి లాహిరిలో కార్యక్రమం విన్నారు. 12:30 కాస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారం గురించి క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలనా తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈరోజు జరిగిన సమావేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలన్నీ సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పుని ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
5: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges, as we intend to do.
4: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్ సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోనూ, పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోనూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ 4 దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
6: On the areas of cooperation, and it's also interesting that on the areas that we are working together on have become even more relevant and more important because of recent events around the world. And so today I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that it is a gathering of 4 strategic allies in which we come together to sort of compare notes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which we begin to take action.
4: జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి, పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ క్వాడ్ దేశాలు ఈరోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో

పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈ రోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంని కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథులా కనుమను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులో ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహుకరిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2014లో ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారని, ఆనాటి నుంచి గత 12 ఏళ్లలో దేశం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చాటుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈవేళతో 12 ఏళ్లు పూర్తయ్యాయని బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ అన్నారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే నైతిక విలువలతో కూడిన ఈ 12 ఏళ్ల ప్రయాణం 2047 వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పానికి బలమైన పునాదిగా మారిందని నవీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఉగ్రవాదంపై దాడులు, సాయుధ దళాల పెరుగుతున్న శౌర్య పరక్రమాలు అండతూ భారత్ ఈరోజు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సురక్షితంగా, సమర్థవంతంగా, పూర్తి సన్నద్ధతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే సర్వోన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు సాధనాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. వికాస్ భీ విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ వారు రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతుబలి సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్ గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లు రువ్వుతారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్ర దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ రూల్స్ 2026 నిబంధనలను నోటిఫై చేసింది. 2026 నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నియమావళి ప్రకారం బోర్డు నిర్మాణం, చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం, జీతభత్యాలు, ఇతర సేవా నిబంధనలతో పాటు బోర్డు అధికారాలు, విధులను నిర్వచించారు. దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో తాము ఆత్మరక్షణ దాడులుగా సైనిక చర్య చేపట్టవలసి వచ్చిందని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరం ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తుందని అమెరికాలో సెంట్రల్ కమాండ్ అధికారులు తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా సంయమనం పాటిస్తూనే తమ సిబ్బందిని రక్షించుకోవడానికి అమెరికా బలగాలి చర్యలు తీసుకున్నాయని అమెరికా ప్రతినిధి చెప్పారు. 2026 ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ముగిసింది. అర్హత సాధించిన 4 జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈ రోజు జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 కి మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఈవెల్టీ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్

0: ఫైనల్కు అర్హత సాధిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి వింటారు. ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణితో నా 90 వసంతాలు. ఆకాశవాణి సినీ సంగీత నిర్వాహకులు శ్రీ జక్కుల ప్రేమ్జీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. వినండి 90 వసంతాల ఆకాశవాణితో నా 90 వసంతాలు, జక్కుల ప్రేమ్జీ గారితో పరిచయం.
2: ఆకాశవాణితో నాటి అనుభవాలు. ఆకాశవాణి మ్యూజిక్ కంపోజర్గా, వృత్తిపరంగా ఒక ఉపాధ్యాయునిగా సుమారు 93 ఏళ్ల వయసున్న ఆకాశవాణి అభిమాని, శ్రోత, ఇంకా ఆకాశవాణితో పరోక్షంగా ఎన్నో అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకోవడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు ఆకాశవాణి మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్జీ జక్కుల. నమస్కారం సార్.
3: నమస్కారం.
2: ప్రేమ్జీ గారు, ఆకాశవాణి అంటే మనకి 1936లో ఆకాశవాణి ప్రారంభించినప్పుడు మీకు సుమారుగా 2-3 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ రోజుల్లో ఆకాశవాణి ఏ విధంగా ఉండేదో ఒకసారి మా శ్రోతలకు తెలియజేస్తారా?
3: మొట్టమొదటిగా మనకి రేడియో స్టేషన్ మద్రాసులో స్టార్ట్ అయిందంటే, తర్వాత ఇక్కడికి వచ్చింది మనకి. ఈ స్టేషను చాలా కళకళలాడుతూ మంచి మంచి కళా ప్రపూర్ణులు, తెలుగు కవులు, గాయకులు ఇక్కడ పాడుతూ ఉండేవాళ్ళు. నేను కూడా సంగీతాభిమానిని, సంగీతంతో నాకు అప్పుడే పరిచయం ఏర్పడతా ఉంది. మరి ఓలేటి గారు లాంటి వాళ్ళు ఇక్కడ గాయకులు, ఆయన పాడుతుంటే బడే గులాం అలీ ఖాన్ గుర్తొచ్చేటటువంటి సంఘటనలు ఉన్నాయి. పైగా ఆయన బడే గులాం అలీ ఖాన్కి ఈయన అభిమాని కూడా. మరి దేవులపల్లి జాషువా లాంటి కవులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా నాకు మిగిలిన వాళ్ళు గుర్తులేదు నాకు. బాలాంతవు రజనీకాంతరావు గారు, ఆయన కూడా మంచి లిరిక్ మీద మంచి పట్టున్నట్టు వ్యక్తి ఆయన. మరి మేమందరూ స్టేషన్కి వస్తే ఒక రైల్వే స్టేషన్లో ఎంత కిచకిచలాడుతూ ఉంటారు జనం. నిత్య కళ్యాణం పచ్చతారణంగా ఏ రూమ్ చూసినా ఆగడం, మమ్మల్ని ఆపేవాళ్ళు. నేను శ్రోతగా వచ్చేవాడిని అప్పుడు. ఆ పాత బిల్డింగ్లో పెద్ద చెట్టు ఒకటి ఉండేది, ఆ చెట్టు దగ్గర మీకు తెలియకపోవచ్చు, ఆ చెట్టు మీద కూర్చుని ఈ పెద్దవాళ్ళంతా ముచ్చట్లాడుకునేవాళ్ళు. నేను ఎంజాయ్ చేసేవాడిని సార్. ప్రజా జీవనంలోకి, ప్రజానాడిలోకి ప్రవేశించడానికి ఆకాశవాణి మనకు తోడ్పడింది.
2: ప్రేమ్జీ గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతూ ప్రముఖ కవులు, కళా ప్రపూణులు అన్నారు, వాళ్లతో మీకు సాంగత్యం కలవటానికి లేదంటే వాళ్లతో మీకు మాట్లాడటానికి అవకాశం ఆకాశవాణి ద్వారా మీకు ఎలా కలిగింది?
3: నేను శ్రోతని, అభిమానిని. మరి అంచేత నేను చూసేటటువంటి అదృష్టం, వాళ్ళతో కొద్దిగా మాట్లాడడానికి అదృష్టం ఒక స్నేహితుల ద్వారా కలిగిందండి. అంత మటుకు నేను చెప్పగలుగుతాను.
2: ప్రేమ్జీ గారు, మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుండేవారు?
3: ఉపాధ్యాయుడి అండి, బిఏ బిఈడి.
2: ఏ సబ్జెక్టులో మీరు ఉపాధ్యాయులు?
3: సోషల్ స్టడీస్, ఇంగ్లీషు.
2: అయితే వృత్తిరీత్యా మీరు సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్లో ఉపాధ్యాయులుగా ఉండి ఆకాశవాణితో మీకు ఈ అనుబంధం ఎలా ఏర్పడింది?
3: ప్రతి ఇంట్లో ఆకాశవాణి ఉండేదండి ఆ రోజుల్లో. నాకు ఒక రేడియో ఉండేది. వార్తలు వినడం, సాహిత్య కార్యక్రమాలు వినడం, సంగీత కార్యక్రమాలు వినడం. మరి బాలమురళి గారు లాంటి పెద్ద వ్యక్తి కూడా అప్పుడు ఆ రోజుల్లో ఉన్నారు. మరి అన్నవరపు రామస్వామి గారు కానీ వీళ్ళంతా, వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళేవాళ్ళు నేను. వాళ్ళ కచేరీ అంటే ఊళ్ళో ఎక్కడైనా ఉంటే పరిగెత్తుకు వెళ్ళేవాడిని. ఆ విధంగా నాకు రేడియో కూడా వినడం బాగా తటస్థించింది. కంపల్సరిగా ఉండు వినేవాళ్ళం. మరి మా రోజుల్లో బినాకా గీతమాల అనే వచ్చేది శ్రీలంక నుంచి. అది ఎంత ఇంట్రెస్ట్గా వినేవాళ్ళమో. ఇక్కడ వర్షశ్రీ అనే ఆయన మరి రామాయణం చెప్తూ ఉంటే సార్,

0: ఆయనకు నమస్కారం. అంత బాగా చెప్పేవాడు ఆయన. మరి అలాంటి పరిస్థితులు తెలుగు ప్రజల జీవనాడిలో ప్రవేశించిందంటే చెప్పాలంటే మంచి సాహిత్యాన్ని ప్రజెంట్ చేయడం, కవిత్వాలను ప్రజెంట్ చేయడం, కవిత గోష్ఠులను ప్రజెంట్ చేయడం, ఓబీలకు తెలియ అంటే అవుట్ బ్రాడ్కాస్టింగ్, వేరే చోట్లకి వెళ్ళి ప్రోగ్రాములు చేయడం, కళాకారులను అక్కడికి తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళతో పాడించడం, మరి ఇలాంటివన్నీ మరి ఆల్ ఇండియా రేడియో పుణ్యం ఉండదు. ఆల్ ఇండియా రేడియో ద్వారానే మాకు మరి ఈ సాహిత్యం కానీ ఈ సంగీతాభిలాష కానీ మరి ఏర్పడడానికి ఆకాశవాణి రుణపడి ఉండానేమో అని నేను ఫీల్ అవుతా.
1: వృత్తిరీత్యా మీరు ఉపాధ్యాయ వృత్తిలో చాలా బిజీగా ఉన్నా కానీ ఆకాశవాణిలో మ్యూజిక్ కంపోజర్గా కూడా మీరు సెలెక్ట్ అయ్యారు, దీని నేపథ్యం ఏమిటి?
0: ఏముందో నాకు మ్యూజిక్లో ఉన్నటువంటి అభిరుచి, నేను బాగా పాడేవాడిని, హార్మోనియం బాగా వాయించేవాడిని, కీబోర్డు బాగా వాయించేవాడిని, ఎదుటి వాడికి చెప్పగలిగిన స్థాయిలో ఫ్లూట్ వాయించేవాడిని. అన్నిటికంటే ముందు వోకల్. మా గురువు గారు పండిట్ జేవేశ్వరరావు, వినాయక్ పట్టవర్ధన్ శిష్యుడు ఆయన, పోనా మంచి ఏ గ్రేడ్ గాయకుడు, అద్భుతంగా పాడేవాళ్ళు ఆయన. ఆయన దగ్గర శుశ్రూష చేశాను, నేను నేర్చుకున్నాను చాలా వరకు. మరి మామూలుగా అందరితో పాటు నేను కూడా పాడాలి. ఆల్ ఇండియా రేడియోలు పాడటం సాధారణమైనటువంటి విషయం కాదు అది. మరి నేను కూడా ఆడిషన్కి అప్లై చేసి అన్నీ చేశాను, కాన్ఫిడెన్స్ ఉంటుంది, డెఫినెట్గా వస్తానండి. ఆ విధంగా నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఇక నన్ను పిలవడం ప్రారంభం చేశారు మన ప్రోగ్రాములు అన్నింటికీ నన్ను.
1: ఆకాశవాణిలో మీరు సభ్యులు అయిపోయారు.
0: సభ్యులు అయినా సభ్యులు అయ్యండి.
1: ఆకాశవాణి శ్రోతగా ఉన్న మీరు మ్యూజిక్ కంపోజింగ్ లో సెలెక్ట్ అవటం వల్ల ఆకాశవాణి సభ్యులుగా మారిపోయారు.
0: అవునండి,
1: చాలా సంతోషం.
0: ఉన్నటువంటి అడవత డిపార్ట్మెంట్స్ కానీ అనౌన్సర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మంచి పరిచయం నాకు.
1: చాలా సంతోషం సార్. అంటే మీరు 1985 ఆ సంవత్సరంలో మీరు మ్యూజిక్ కంపోజర్ గా సెలెక్ట్ అయ్యి ఉంటారు. అయితే అప్పుడు ఆకాశవాణిలో కార్యక్రమాలు, మరీ చెప్పాలి అంటే సంగీత కార్యక్రమాలను రూపొందించేటప్పుడు ఆ వాతావరణం ఏ విధంగా ఉంటుందో మా శ్రోతలకు తెలియజేస్తారు.
0: వాతావరణం అంటేనండి, మీ ధర్మంతో మీరు నిర్వర్తిస్తున్నారు, మీరు పాడుతున్నారు. ప్రజల్లో ఎక్కువ మంది సంగీతం అంటే నిర్లక్ష్య స్వభావం కూడా కొంత ఉంది. ఇది సినిమా సంగీతం కాదుగా, బాలమురళి గారు పాడుతున్నాడు లేకపోతే ఓలేటి పాడుతున్నాడు, ఎవరికి కావాలా రాగాలు అన్నట్టు నిర్లక్ష్య స్వభావం అనేది ఉండేది ఇది వరకు. మరి నాకు తెలిసినంత మటుకు చాలా కచేరీలు చేశారు బాలమురళి కానీ, ఓలేటి వారు కానీ, ఇంకా ఇతరులు గాయకులు, మళ్ళా సూర్యబాబు కానీ, ఇప్పుడు వాళ్ళ పిల్లల కచేరీలు చేస్తున్నారు, అద్భుతమైనటువంటి గాయకులు. ఏమండి వాళ్ళు పాడుతుంటే జనరంజకంగా ఉండడం శ్రోతల చెవులకి కాస్త మెలోడియస్, మెలోడీ అంటే ఇదిరా, సంగీతం అంటే ఇదిరా అని కాస్త ఎక్కి మరి జనాన్ని పాగడానికి, జనాన్ని మరి ఉద్ధృతం చేయడానికి ఉపయోగపడింది సార్ సంగీతం.
1: ఇప్పుడు మీరు లలిత గేయాలు కంపోజ్ చేసినప్పుడు కానీ లేదంటే ఈ మాసపు పాటలు చాలా వరకు మీరు కంపోజ్ చేశారని చెప్పేసి మేము వినడం జరిగింది. సో అవి జరిగేటప్పుడు ఆ వాతావరణం, పాటను కంపోజ్ చేయాలి అంటే దగ్గర దగ్గర ఒక 10 మంది సంగీత కళాకారులతో సమన్వయం ఏర్పరచుకుంటూ వెళ్ళాలి.
0: అవునండి.
1: సో ఆ అనుభూతి మీకు ఎలా ఉండేది, ఆ విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తాను.
0: నేను కంపోజ్ చేస్తున్నప్పుడు ఈ ఆర్టిస్ట్ని ఎవరిన ఉంచేవాడిని కాదు సార్, ఎవరిన ఉంచేవాడిని కాదు, ఒక రిధమ్ ఆర్టిస్ట్ని పెట్టుకునేవాడిని. నేను పాడుకుంటూ సాహిత్యాన్ని అనుసరించి ఉండాలి కదండి మనసు, ఏ రాగమో ఏమిటో అది నేను రాగ ప్రస్తారాన్ని నేను నిర్ణయించుకుని, దేవుడు నాకు మంచి గళం ఇచ్చాడు కాబట్టి నేను పాడుకుంటూ నోట్స్ రాసుకుంటా, నోటేషన్. కంపోజింగ్ అయిన తర్వాత ఒక పావు గంట అరగంటలో అప్పుడు నేను ఆర్టిస్ట్ని పిలిచి వాళ్ళకి నోట్స్ చెప్పి, ఫ్లూట్ అయినా వయలిన్ అయినా, అప్పుడు హార్మోనియం కూడా ఉండేది, అప్పటికింకా కీబోర్డ్ సరిగ్గా రాలా, రిహార్సల్ చేయడం, కండక్ట్ చేసుకోవడం, ఇవన్నీ అయిన తర్వాత గాయకుడు అతను గాయాలు చేయకుండా, అతనికి సంగీతం తెలుసు కాబట్టి అతనికి కూడా మరి బాబు ఇది మాడ్యులేషన్ అయితే ఇది రిషభం ఇది గంధారం ఇది రానాయన అని చెప్పి పాడించి 1-2 సార్లు రిహార్సల్ చేసి వైలెన్స్ బాగా ఉండే బాగా వాడుకునేవాడిని. ఒక ఫ్లూటిస్ట్ కన్నన్న ఉండేవాడు ఆయన, ఈశ్వరం చెన్నై వెళ్ళిపోయాడు ఆయన, ఆయన కొడుకు చేశాడు ఇక్కడ. అవన్నీ నేను

0: బాగా వాడుకున్నాను సార్. ఏది ఎక్కడ, ఎక్కడ విషాదం, ఎక్కడ మెర్రి మేకింగ్, హుషారుగా ఎక్కడ ఉండాలి, ఇలాంటివన్నీ నాకు బాగా ద్యోతకమైనాయి. ఇది చేయడంలో నా భవిష్యత్తుకి పునాది పడింది. నాకు నేను పగలు వేరే చోట్ల కచేరీలు మ్యూజిక్ కాన్సర్ట్ చేయటం అలవాటైంది. సినిమా పాటలు పాడటం, చెందడం, మరి వాయించడం, కచేరీలు చేయించడం, ఇదంతా నాకు సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ అవ్వడానికి తోడ్పడింది. మరి ఆకాశవాణి పుణ్యం అంటాను, నేను ఎలాంటి భయాన్ని లేకుండా నేను మద్రాసులో ఆర్కెస్ట్రా అన్ని వాద్యాలతో నేను రికార్డ్ చేయటం అనేది వాళ్ళు ఒక ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. నేను కూడా గర్వంగా చెప్తాను నేను.
1: అవును, నిజంగా అంటే
0: హైదరాబాద్లో కూడా చేశాను.
1: అంటే ఒక సాధారణ ఉపాధ్యాయునిగా మీరు ఉంటూ ఆకాశవాణిలో మ్యూజిక్ కంపోజర్గా సెలెక్ట్ అయ్యి మీకు ఇదివరకే ఉండే అభిరుచిని మీరు దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని ఆ వరల్డ్ క్లాస్ అంటే సినిమాల వరకు మీరు వెళ్ళారు అంటే అది నిజంగా చాలా సంతోషదాయకం సార్. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు మీరు విభిన్న సంగీత ఇన్స్ట్రుమెంట్స్తో మీకు అనుబంధం ఏర్పడింది అని, దానికి మీకు తొలి అడుగులు ఎలా పడ్డాయి?
0: ఫ్లూట్ నేను ఇదివరకు పల్లెటూరులో ఉన్నప్పుడు ఫ్లూట్ నేనే తయారు చేసుకునేవాడిని. ఆ కాల్చి చేయడం, చెంచడం అంటాను. పల్లెటూరులో పద్యాలు పాడటం, చలియో చలకో ఎచ్చటం నుండి వచ్చి పద్యాలు ఉన్నాయి. అది ఏ రాగమో తెలియదు నాకు, కానీ ఐ కెన్ ఏబుల్ టు ప్లే ఆన్ ద ఫ్లూట్. వాడితో పాటు నేను
1: లయబద్ధకంగా మీరు
0: మెలోడియస్గా రాగయుక్తంగా చేయడం అలవాటైంది నాకు ఫ్లూట్. తర్వాత క్లాసికల్ స్టడీస్కి వచ్చిన తర్వాత దాన్ని నేను కన్వర్ట్ చేసుకుని అది తోడ్పడింది ముందు నాకు. తర్వాత హార్మోనియం నేను మామూలుగా నేను సరిగమలు నేర్చుకున్నాను. మా నాన్నగారు కూడా ఉపాధ్యాయుడు, మరి ఆయన కూడా బాగా పాడేవాడు. ఆయన గైడెన్స్లో కూడా కొంత నేను గ్రహించాను. మరి అది కూడా నేను తండ్రిగా నాకు ఆయన నేర్పినటువంటి సాహిత్యాన్ని కూడా మంచి ప్రజెంటేట్ చేయించాడు ఆయన నాకు, మంచి మంచి పుస్తకాలు చదవడం.
1: ప్రేమ్జీ గారు, మారుతున్న కాలాన్ని బట్టి, జీవన శైలి బట్టి మీ వయసు వరకు ఉండాలి అని అంటే ఈ రోజుల్లో కొంచెం కష్టంగానే ఉంది అని అనొచ్చు. కానీ మిమ్మల్ని చూస్తున్నా, మీ మాట వింటున్నా, మీరు చాలా దృఢ సంకల్పంతో అదే కాన్ఫిడెంట్తోని, అంటే సామాన్యంగా మనకి 70-60 ఏళ్ళు వచ్చేసరికే మనిషి నిలకడన్నది కొంత డిమారలైజ్ అవుతుంది, కానీ మీలో అవేవీ కనిపించట్లేదు. ఇది ఎలా మీకు సాధ్యపడింది అదొకసారి మా శ్రోతలకు తెలియజేయండి.
0: ఎలా సాధ్యపడింది అని అంటే నేను ఎక్కువగా చదువుతాను సార్. ఐఎమ్ ఏ వొరీషియస్ రీడర్, ఇంగ్లీష్ యాజ్ వెల్ అస్ తెలుగు బాగా చదువుతాను. స్టిల్ నా ఇంట్లో పుస్తకాలు తప్ప రూపాయలు లేవు, ఉండవు. అవి వచ్చే పెన్షన్ తప్ప నా దగ్గర ఏముండవు. నా కాలక్షేపం అది. సాహిత్యంతో పాటు మరి ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరి కోసం అన్నా కాదు, కానీ నేను పెళ్ళైన కొత్తలో కూడా ఆ కొత్త రాత్రులు వదిలేసి సంగీతం కోసం పరిగెత్తిన రోజులు ఉన్నాయి నాకు. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఆ సంగీతం నన్ను ఆకర్షించేటటువంటి పరిస్థితి అయితే నాకు. అంచేత నా నేపథ్యం అంతా, నేను పండితుడిని కాకపోవచ్చు, మరి బాగా చదవడంతో నాకు ఆ ఒరేషస్ రీడింగ్ అనేటటువంటిది అబ్బింది. నేనే వాయించుకుంటూ పాడుకోవటం, ఎవరన్నా వచ్చేవాళ్తే ఎప్పుడన్నా నాకు స్నేహం ఎక్కువ ఉండే. మంచి ఉపన్యాసాలు కూడా చెప్తాను నేను, అక్కడక్కడికే మీటింగ్స్ పిలిచేవాళ్ళు నన్ను. ఆహారం కూడా ఐ నెవర్ యూజ్ టు డ్రింక్ ఆల్కహాల్ వాట్ ఐ షేర్, దాని జోలికి ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. ఆహారం కూడా నేను లిమిటెడ్గా తింటాను, టైం ప్రపంచల్గా తింటాను. నేను అబద్ధం చెప్పను అంట, ఇంతవరకు నాకు అది లేదు. మా నాన్నగారు నేర్పినట్టు ప్రిన్సిపల్స్ అది. ఒక బుక్ తీసుకున్నప్పుడు పలానా అప్పుడిస్తానని చెప్పరా, ఒక రూపాయి అప్పు తీసుకున్నప్పుడు పలానా అప్పుడిస్తానని చెప్ప, లేదా అప్పాలది చెప్పి పలానా ఆ డేట్ చెప్పి ఇచ్చాను నాన్న. ఇట్లా ఆ ప్రిన్సిపల్స్తో ఇప్పటికే నేను నడవడంతో నేను అనుకుంటున్నాను నాకు ఈ గట్స్ రావడం. మరి ఎంత 93 సంవత్సరాల వయసులో కూడా నేను బాగా మాట్లాడగలుగుతున్నాను అంటే, బాక్స్ తీసుకుని పాడగలుగుతున్నాను అంటే, మరి ఇంత ప్రిన్సిపల్స్తో జీవించగలుగుతున్నాను అంటే పెద్దవాళ్ళ పుణ్యమే. నేను ఐ లైక్ రామకృష్ణ, స్వామి వివేకానంద, రమణ మహర్షి, వీళ్ళందరూ

0: నష్టపడతా, వీళ్ళందరినీ చదువుతా నేను. ఇది సార్ నా పరిస్థితి.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు 93 ఏళ్ళున్న మీరు మా ఆకాశవాణి స్టూడియోస్కి ఎంతో శ్రమ తీసుకొని వచ్చి ఆకాశవాణితో మీకున్న అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ప్రేమ్జీ గారు.
0: ధన్యవాదాలు.
2: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణితో నా 90 వసంతాలు అంటూ ఆకాశవాణి సినీ సంగీత నిర్వాహకులు శ్రీ జక్కుల ప్రేమ్జీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ఆహా చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్ పాడిన పాట వింటారు. సిరివెన్నెల గీతం.

కార్యక్రమంలో తరువాత ఆహ్వానం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం, సిరివెన్నెల సాహిత్యం.

కార్యక్రమంలో తరువాత చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఆకాశ వీధిలో చిత్రం నుంచి పాట వింటారు. గానం దేవిశ్రీ ప్రసాద్.

జీవనలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దోచయ్ చిత్రం నుంచి అర్జిత్ సింగ్ పాడిన పాట వింటారు. సన్నీ ఎంఆర్ సంగీతం, కృష్ణ చైతన్య సాహిత్యం.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు

0: నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
0: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
0: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: కార్యక్రమంలో వినబోతున్న పాట నెక్స్ట్ నువ్వే చిత్రం నుంచి. ఆసి నిజార్ బృందం పాడారు. సాయి కార్తిక్ సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 4 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ సూచించారు. కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వామ్యాల సదస్సు మెడ్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన 2వ రోజు పర్యటిస్తున్నారు. గోదావరిలో కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాలను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు కలిసే చోటును పరిశీలించారు. పరిశ్రమ నుంచి వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజమహేంద్రవరంలోని నల్ల ఛానల్ మురుగునీటి శుద్ది కేంద్రాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల సమస్యలపై ముఖ్యమంత్రితో కేబినెట్లో మాట్లాడి పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తుతోందని మంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ వినియోగం రాష్టంలో గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని మంత్రి వివరిస్తూ,
1: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావలసినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాం, పవర్ తీసుకుంటున్నాము. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. సిబ్బంది శ్రమవర్చి పనిచేసినా కానీ ఎప్పుడు మనం ఊహించిన రీతిలో టెంపరేచర్స్ పెరగటం, ఆటోమేటిక్ గా వినియోగం కూడా పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. వాటిని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే
0: ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీల్లో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో అమృత్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి యుఐడిఎఫ్, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ప్రతి ఇంటికి మంచినీటి కొళాయిల ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ బాడీల అభివృద్ది పనులకు సంబంధించి పెండింగ్ డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని, పనులు ప్రారంభం కాని చోట్ల త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ సూచించారు. ఏపీ ఎడ్సెట్ 2026 పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 99.3% మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ర్యాంకు కార్డుల కోసం seats.apshe.apgov.in ఎడ్సెట్ వెబ్సైట్ను చూడవచ్చని పేర్కొన్నారు. లేదా వాట్సప్లో 9552300009 నెంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హూనర్ టాలెంట్ టెస్ట్ ఫలితాలను నంద్యాలలోని ఎన్టీఆర్ షాదీఖానాలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి మంత్రి నిన్న విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7000

0: 392 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో ప్రతిభ కనపరిచిన 250 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. తదుపరి ర్యాంకులు సాధించిన 50 మందిని రిజర్వ్ జాబితాలో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, ముఖ్యంగా బాలిక విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎన్ఎండి ఫరూక్ వివరిస్తూ,
1: ప్రభుత్వం తరపు నుంచి చేపట్టేటువంటి ఉచిత విద్యా విధానం నెల్లూరు ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టారు. దాదాపుగా 670 మంది నెల్లూరులో రాశారు. ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్తమం మార్పు వచ్చిన వాళ్ళకి 250 సెలెక్ట్ చేసి రోజు బోర్డు ద్వారా ఉచితంగా వారికి విద్య 2 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది. మంచి కార్యక్రమం భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు, మనమే చేపట్టాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత శనివారం వరకు కొనసాగే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ హెచ్చరించారు. ఈరోజు 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇక విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ఆక్టోపస్ బేసిక్ ట్రైనింగ్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం ఆవరణలో మాక్డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ ఆక్టోపస్ ఆధ్వర్యంలో 24 మంది సిబ్బందితో ఈ మాక్డ్రిల్ ఈరోజు తెల్లవారుజామున జరిగింది. రాష్ట వ్యాప్తంగా దేవాలయాలపై ఉగ్రవాదుల దాడులు ఎలా అరికట్టాలనే చర్యల్లో భాగంగా ఈ మాక్డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలోని భక్తులను ఏ విధంగా రక్షించాలి, ప్రాణనష్టం లేకుండా అనుసరించాల్సిన రక్షణ చర్యలను మాక్డ్రిల్ ద్వారా డీఎస్పీ భక్తులకు వివరించారు. కృత్రిమ మీద ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఆరోగ్య రంగంలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరు కానున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమంలో ఏఐ ఆధారిత సేవలు అందించిన అంకుర సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను ఈ సదస్సులో దృశ్య మాధ్యమంలో వివరించనున్నారు. మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్లో విజేతలుగా నిలిచే అంకుర సంస్థలకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నగదు పారితోషికాలను అందజేస్తారు. జులై 1 నుంచి చేపట్టే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కోరారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 5 నుండి 14 తేదీ వరకు సిబ్బందికి శిక్షణ, ముద్రణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం జూన్ 15 నుండి జులై 14 తేదీ వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే చేపడతారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల పరిశీలన, తనిఖీ జులై 14 నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జులై 21న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తామని, ఆ తేదీ నుండి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. వచ్చిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 18 నాటికి పూర్తి చేసి తుది ఓటర్ జాబితాను 22న ప్రచురించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వివరించారు. ఆఫ్రికా దేశంలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈరోజు ఎబోలా స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. సింగపూర్ నుంచి వచ్చిన 185 మంది ప్రయాణికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బృందం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం విమానాశ్రయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వైద్యాధికారి డాక్టర్ సుజనా వివరిస్తూ,
2: ఎయిర్పోర్ట్ లో వీక్లీ 3 టైమ్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 టైమ్స్ కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్ లో మొత్తం 185 మెంబర్స్ ప్యాసింజర్స్ వచ్చారు. థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చిన ప్యాసింజర్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సింప్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళందరూ

0: వారికి మేము ముందే జాగ్రత్తలు చెప్పాము. పాస్ట్ 1 మంత్ లో వాళ్ళు ఏమైనా ఆఫ్రికన్ కంట్రీస్ ట్రావెల్ చేసి ఉంటే కనుక వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నారా, డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మేము అన్ని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం అన్నమాట.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్య సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
2: అమలు,
1: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
2: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
1: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
1: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వనితవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా పిల్లల్లో ఎముకల పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ దుర్గా నాగరాజ్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేసిన వారు బి వెంకటేశ్వర్లు. వినండి, పిల్లల్లో ఎముకల పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ దుర్గా నాగరాజ్ గారితో పరిచయం.
6: డాక్టర్ దుర్గా నాగరాజు గారు నమస్కారం అండి.
7: నమస్తే అండి.
6: డాక్టర్ దుర్గా నాగరాజు గారు, మీరు విజయవాడలో ప్రముఖ చిన్నపిల్లల ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులు, అంటే పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ అని పిలుస్తారు మిమ్మల్ని. చాలా కాలం నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ఏమిటి డాక్టర్ గారు, అసలు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఏమిటి? అసలు ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులు అని అంటుంటాం. ఈ స్పెషాలిటీ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అసలు?
7: పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అనేది అండి, ఆర్థోపెడిక్స్లో ఒక సపరేట్ బ్రాంచ్ అండి. సో మేము ఏంటంటే దీంట్లో రొటీన్ ఆర్థోపెడిక్ సమస్యలు కాకుండా చిన్నపిల్లల పుట్టుకతో వచ్చే సమస్యలు ఎక్కువగా, అంగవైకల్యము అంటే మెయిన్ కాళ్ళు చేయి వంకర ఉంటా ఉంటే పుట్టుకతో, ఒకసారి కొంతమంది పిల్లలకి వేళ్ళు కానీ బోన్ కానీ వంకరగా ఉండటం కానీ, ఎక్కువ వేళ్ళు ఫామ్ అవటము, కొన్ని అవయవాలు సరిగ్గా లేకపోవటం, ఇట్లాంటివి ఉంటుంది. సో వాటిని ఏంటంటే ఎర్లీగా గుర్తించి దాని కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలండి. ఇది కాకుండా కొంతమంది పిల్లల డెవలప్మెంట్ పెరిగే వయసులో నాక్నీస్ కానీ బౌలెక్స్ కానీ నచ్చేపు కాళ్ళు లోపలేసి పడిపోవటం కానీ ఇట్లాంటివి కూడా ఉంటా ఉంటాయి. ప్లస్ కొంతమంది పిల్లలు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే బుద్ధిమాంద్య లోపం, సెరిబ్రల్ పాలసీ అంటారు, మైలోమెంజోసిస్, వీటి వల్ల నడవతో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సో వీటన్నింటినీ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్ ఏజ్లో చేసుకోవాలండి. ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల వంకరిని కానీ లేకపోతే ఆ బోన్ ప్రాబ్లం కానీ మనం తొందరగా కరెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఎదుగుదలలో కరెక్ట్గా నార్మల్ పీపుల్ లాగా చేసుకోవచ్చండి. అది లేట్ అయ్యే కొద్ది ఏంటంటే మనకి ఆ సమస్య కొంచెం తీవ్రత అయిపోయి కొంచెం స్టిఫ్నెస్, సక్సెస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎర్లీగా చేసేది మేము పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో కరెక్ట్గా ఖచ్చితమైన వయసులో ఏదైతే అలా చేయడమే మా స్పెషాలిటీ, ఒక ప్రత్యేకత అండి.
6: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎర్లీగా చేస్తే అనే పదం వాడారు కదా, పెద్దలు అంటుంటారు మరీ లేతగా ఉన్నప్పుడు చేస్తే మంచిది కాదు, ఎముక ముదిరాక చేస్తే తట్టుకోగలరు అని ఇలా అంటుంటారు, మరి మీరు మీ స్టడీస్ ఏం చెప్తున్నాయి?
7: అది కొంచెం అపోహ అండి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది పిల్లల్లో, కొంతమంది కామన్గా మన పిల్లలు చేసేది వంకర పాదాలు, క్లబ్ ఫుట్ అంటారు. ఇదేంటంటే ఇప్పుడు నవడేస్ టిఫా స్కాన్లో 22 వీక్స్ ఆఫ్ టిఫా స్కాన్లో తెలుస్తుంది పిల్లలు వంకర పాదాలు. చాలామంది పేరెంట్స్ ఏంటంటే అది భయపడతూ ఉంటారు, మా వంకర పాదాలు అన్నీ ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి లేదా సాధారణంగా వచ్చే క్వశ్చన్. కానీ ఈ వంకర పాదాలను అసలు భయపడక్కర్లేదు, ఎందుకంటే ప్రతి 1000 ప్రెగ్నెన్సీలో ఒక 10 మందికి ఇంత కామన్గా ఉంటుంది. ఒకసారి ఒమనీ తక్కువ అవటం కానీ లేకపోతే స్పేస్ తక్కువ

0: రోగా గర్భాశయంలో లేదా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వంకర పాదాలు వస్తాయి. పుట్టిన వెంటనే ఆబ్వియస్గా కళ్ళకి కనబడదు కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. దానికి ఏమి టెస్ట్లు అలాంటివి ఏమి అక్కర్లేదు. ఎందుకంటే మన కళ్ళకి బాగు పుట్టం కానీ చెయ్యి వంక కాలు వంకర అట్లా ఉంటుంది. సో వీటికి ఏంటంటే ఎర్లీ ఫస్ట్ 15-20 డేస్ ఏంటంటే బేబీ చాలా మెటర్నల్ హార్మోన్స్ ఉంటాయి, అందుకని బేబీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ ఎర్లీగా ఏంటంటే వాళ్ళ కోఆపరేషన్ ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. సో ఈ వంకర పాదాలకి ఏంటంటే పాత రోజుల్లో 1 ఇయర్ దాకా వెయిట్ చేసి ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పుట్టిన వెంటనే మనం 15th డే నుంచి మనం పిండికట్టులా చేస్తాం. సో ఈ పిండికట్టు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 2-3 నెలలు వచ్చే కాలు స్ట్రైట్గా అయిపోతుంది. సో పిల్లల పాదాలు అలా వంకరగా ఉండి అవి స్టిఫ్నెస్ పెరిగిపోవడం దానికంటే ఫస్ట్ ఈ 2 మంత్స్ అయినా బేబీ ఎక్కువ టైం రెస్ట్లో ఉంటారు, కొంచెం కంఫర్ట్గా ఉంటారు. ఈ టైంలో మనం వాటిని ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకునేది క్లబ్ ఫుట్ అనేది. ఈ క్లబ్ ఫుట్ దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే 3 నెలలు వచ్చాక అసలు ఆబ్వియస్గా మిగతా పిల్లల కాళ్ళు ఎలా ఉన్నాయి అట్లా ఉంటాయి. సో వాళ్ళు చేసుకోవటం వల్ల నడవడానికి, పరిగెత్తడానికి, ఫ్యూచర్లో కార్ డ్రైవింగ్, జంపింగ్లకి అలాంటివి ఉండేది. సో దీనికైనా చాలామంది మీరు అన్నట్టు చిన్నప్పుడు ఎందుకు పిల్లలు నిబ్బలు పెట్టినట్టు ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు అంటారు, కానీ అప్పుడు చేసుకుని 100% సక్సెస్ ఇస్తాం. సో క్లబ్ ఫుడ్ ప్రపంచం మొత్తం మీద కూడా ఇప్పుడు నవే డేస్ పుట్టిన వెంటనే 12th డే కానీ ఒకసారి వాళ్ళు వెయిట్ వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తారు. 15 డేస్ స్టార్ట్ చేసుకోవడం వల్ల 3rd మంత్ 4th మంత్ వచ్చి కంప్లీట్గా నార్మల్ ఉంటాయి. సో ఎప్పుడైతే బేబీ హ్యాపీగా మన కళ్ళ ముందు నార్మల్ నడుస్తున్నారనుకో, అనవసరమైన ఈ అపోహలు అలాంటివి ఉండవు, రిజల్ట్స్ కూడా మంచిగా ఉంటాయి.
1: డాక్టర్ దుర్గా నాగరాజ్ గారు, అసలు పుట్టుకతో వచ్చే అంగవైకల్యాలు ఏమేంటంటే, ఇప్పుడు ఒక క్లబ్ ఫుట్ అన్నారా అంటే వంకర పాదం కాకుండా కాళ్ళు వంకరగా ఉంటాయి, మోకాలు నుంచి కింద గిలక దాకా వంకరగా పుట్టేవాళ్ళు దొడ్డి కాళ్ళని నడ్డి కాళ్ళని ఇలా రకరకాలుగా డిఫార్మిటీస్ అంటారు మీరు వైద్యపరంగా, పుట్టుకతో అసలు ఏ ఏ రకాల ఇబ్బందులు వస్తుంటాయండి? అసలు
0: ఒకటి పాదం క్లబ్ ఫుట్ ఆల్రెడీ డిస్కస్ చేయాలి ఉంటుందండి, అది కాకుండా కొంతమంది మోకాలు వెనక్కి వెళ్ళిపోతుంది, కన్యట్ల నీ సబ్లక్సేషన్ అంటే అది కూడా పుట్టిన కొంతమంది ఎదురుకాలతో పుడతా ఉంటారు. ఆ ఎదురుకాలతో పుట్టినప్పుడు ఇలా నీ సబ్లక్సేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని కూడా ఎర్లీగా 15 డేస్ నుంచి చిన్న పిండికట్టులాగా వేస్తాం, వేయటం వల్ల అది కూడా తొందరగా కరెక్ట్ అయిపోతుంది. అలా ఉంచేసాం అనుకో పోను పోను అది ఎక్కువ టైట్నెస్ అయిపోయి ఇంకా మేజర్ ఆపరేషన్ దాకా వెళ్ళాల్సింది. ఈ రెండు కాకుండా కామన్ ఇంకో ప్రాబ్లం తొంటి జాయింట్ తొలగిపోతూ ఉండదు పిల్లలు, కంజెంటల్ డిస్లొకేషన్ హిప్ జాయింట్ అంటే CDH అంటే. సో అదేంటంటే పుట్టుకతో తొండి జాయింట్ తొలగిపోతుంది అని చాలామందికి ఇప్పుడు ఈ టిఫా స్కాన్లో తెలుస్తుంది. లేదు కొంతమంది ఎదురుకాలతో పుట్టిన పిల్లలకి ఏదో పుట్టంగానే పీడియాట్రిషియన్ చెక్ చేసినప్పుడు కూడా మనకి తొండి జాయింట్ కొంచెం కళ్ళు ఇలా తేడాగా బయటకు వెళ్ళిపోతుంది అట్లా ఉందని తెలుసుకుంటే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. అంటే అది సింపుల్ ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ స్కాన్. సో అది ఎర్లీ గమనిస్తే మనం చిన్నప్పుడే పౌలిక్ హార్నెస్ అని చిన్న బెల్ట్ వేస్తాము, చాలామందికి ఆ బెల్ట్లో కొంచెం రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. అదే మనం లేట్గా 1 ఇయర్ తర్వాత గమనించి ఇంకా అప్పుడు ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ తొండి జాయింట్ తొలగిపోవటం అది కామన్గా వచ్చేది. పుట్టిన ప్రతి పిల్లలకి కొంచెం దొడ్డికాళ్ళు ఉంటాయి, అందుకని ఎవరు చాలామంది పుట్టంగానే అమ్మ వారు దొడ్డికాళ్ళు అట్లా ఉన్నాయి కంగారు పడకలేదు, దట్ ఈజ్ నార్మల్ అనమాట. ఇప్పుడు అదే సాధారణంగా పిల్లలందరికీ దొడ్డికాళ్ళు ఉంటాయండి, 2 సంవత్సరాల దాకా అదే దొడ్డికాళ్ళు అని బౌలెక్స్ అంటారు, అది ఉంటుంది సీ షేప్ లాగా ఉంటుంది అనమాట, 2 మోకాల మధ్య దూరం ఎక్కువ ఉండి కింద పాదాలు టచ్ అవుతూ ఉంటాయి. ఆ 2 సంవత్సరాల వయసు కామన్ పిల్లలకి, 2.5 ఇయర్స్ నుంచి మెల్లగా నాక్నెస్ కాలు మెల్లగా బయటకు వెళ్ళిపోయి 6 ఇయర్స్ వచ్చేప్పుడు స్ట్రైట్ అయిపోతుంది. అది అందరూ 80% పిల్లలు ఇదే ప్రోటోకాల్ ఫాలో అవుతారు. సో మనకి ఇప్పుడు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పిల్లలు మామూలు దొడ్డికాళ్ళు ఉన్నాయి హడావిడిగా ఆపరేషన్ చేయనంటే అక్కర్లేదు, ఎందుకంటే వీళ్ళ 95% ఇంప్రూవ్ అయిపోతాయి. 1-5% పిల్లలకి అంటే ఒకసారి కాల్షియం లోపం వల్ల కానీ లేదు వేరే రకమైన జన్యు ప్రాబ్లమ్స్ వల్ల కానీ కూడా మనకి ఈ రకమైన దొడ్డికాళ్ళు వస్తాయి. సో ఎప్పుడైనా మన పేరెంట్స్ మావాడు కాలు వంకలను తీసుకొస్తే బేసిక్గా ఫస్ట్ మేము ఎక్స్రే తీసి చూస్తాము. ఆ ఎక్స్రే ఎందుకంటే ఈ తొండి జాయింట్ తొలగిపోయిందా లేదా కాల్షియం లోపం కానీ జన్యు ప్రాబ్లం కానీ అట్లా వస్తుందా అని చూసుకుంటాం. అలా ఏమి లేవు ఎక్స్రేగా మన కాల్షియం లేదు జన్యు ప్రాబ్లం ఏమి లేదంటే జస్ట్ వెయిట్ చేస్తాం, 6 ఇయర్స్ కల్లా ఇంప్రూవ్ అయిపోతుంది. ఒకవేళ అప్పుడు ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు మనం ఏంటంటే వేరే రకమైన ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు చాలా వరకు బోన్ కట్ చేసే మేజర్ కాకుండా మినిమల్ ఇన్వేజ్ అని గ్రోత్ మాడ్యులేషన్ పద్ధతి ద్వారా వంకరని సరి చేసుకోవచ్చు. అంటే పాత రోజులు అలా ఉండేసి ఒకేసారి బోన్ కట్ చేసి మేజర్ ఆపరేషన్ చేసి పిల్లల్ని పడుకోబెట్టి 2 నెలలు అలా ఉండేది, కానీ ఇప్పుడు యూజువల్గా 14 ఇయర్స్ 15 ఇయర్స్ పిల్లల దాకా కూడా గ్రోత్ మాడ్యులేషన్ చిన్న ప్రక్రియ ద్వారా అంటే పెరిగే బోన్ని ఇప్పుడు చాలామంది చెట్లకు అంటు కడుతూ ఉంటారు. ఆ టైప్లో మేము ఏంటంటే బోన్ పెరిగే దగ్గర ఒకవైపు బోన్ పెరుగుదల నియంత్రణ చేస్తాం, చేయడం వల్ల 2వ సైడ్ బాగా పెరిగిపోయి స్ట్రైట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ రకమైన ప్రక్రియ వల్ల మనం చేసుకోవచ్చు, బట్ ఇది ఆఫ్టర్ 6 ఇయర్స్ అండి. ఈ 3-4 ఇయర్స్ అప్పుడు దొడ్డికాళ్ళు ఉంటే కంగారు పడక్కర్ల పేరెంట్స్ అనేది, అదొకటి అవేర్నెస్ అందరూ చెప్తున్నది కారణం.
1: డాక్టర్ దుర్గా నాగరాజు గారు మీరు చెప్పారు, ఇప్పుడు కొంతమంది పిల్లలు డాక్టర్ గారు నడిచేటప్పుడు అంటే 1 సంవత్సరం బేబీ, 2 ఏళ్ల బేబీ, 3 ఏళ్ల బేబీ ఇలా పాదం ఎగిరెగిరి వేస్తుంటారు నడిచేటప్పుడు, ఒక కాలు ఎత్తెత్తి వేస్తూ ఉంటారు, అమ్మో ఏదో తేడా ఉంది అని, లేదు లేదు ఏమి కాదు అది క్రమేపీ సరైపోతుంది పెద్ద అయ్యే కొద్దీ అని పెద్దలు అంటుంటారు, అది కూడా ఏమైనా చూపించాలంటారా?
0: డెఫినెట్లీ ఈ రోజుల్లో ఒకటి ఏంటంటే

0: డెవలప్మెంట్లో మైల్ స్టోన్స్ అని పిల్లల్లో చూసుకోవాలని కంపల్సరీ ఆల్ పేరెంట్స్ చెప్పేది. యూజువల్గా చాలామంది పిల్లలు 3వ నెలకి మెడ నెల పెడతారండి. 6 నుంచి 8 8 మంత్స్ వచ్చేప్పటికి సపోర్ట్తో కూర్చోగలుగుతారు. 6 మంత్స్ సపోర్ట్తో కూర్చుంటారు, 8 మంత్స్ వితౌట్ సపోర్ట్ కూర్చుంటారు. 1 ఇయర్కి లెగిసి 4-5 అడుగులేసి పడిపోతూ ఉంటారు. బట్ ఇప్పుడు మన ఏంటంటే మన న్యూ ట్రెండ్లో పిల్లవాడు ఇప్పుడు 8 నెలలకే వాకర్లు వేసేస్తున్నారు. యాక్చువల్గా వాడికి ఆ స్ట్రెంత్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇది జస్ట్ లైక్ 3వ క్లాస్ కుర్రాన్ని తీసుకెళ్ళి 10వ తరగతి కూర్చోబెట్టినట్టు వాడికి బలం లేకుండా 8 మంత్ ముందే వాకర్లు వేస్తున్నాయి. ఈ వాకర్లు వేసినప్పుడు వాళ్ళు ఏంటంటే చాలామంది పిల్లలు ఈ నడుముతో పుష్ చేసేసుకుంటారు. అంటే కాళ్ళకు బలం ఉంటుంది, నడుము బలం, నడుముతో పుష్ చేసుకొని బ్యాలెన్స్ కోసం కాళ్ళు ఎత్తెత్తి నడుస్తూ ఉంటారు. సో దానివల్ల క్రమేపీ అలా అలా అలా ఎత్తెత్తి నడవడం అలవాటు అయిపోతుంది. సో మనం ఏమీ సపోర్ట్ లేకపోయినా 1 ఇయర్కి నడుస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైతే 1 ఇయర్ 14 మంత్స్ 15 మంత్స్ దాకా మనం వెయిట్ చేయొచ్చు, అప్పటికీ నడవలేకపోతూ ఉంటే మనం సస్పెక్ట్ చేయొచ్చు. అంతేగాని చాలామంది మా క్లినిక్ కూడా 6వ నెల ప్లస్ మా వాడు ఖాళీలో వంకర పెడుతున్నారు నడవలేకపోతున్నాడని అంటే భయపడతూ ఉంటారు. సో యాజ్ ఏ అందరికి ఎడ్యుకేషన్, 1 ఇయర్ దాకా ఏ పిల్లలన్నా 10 మంత్స్ నుంచి 14 మంత్స్ దాకా నడవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది పిల్లలు ఎర్లీగా నడవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలో ఫస్ట్ పిల్లడు కొంచెం స్లోగా నడుస్తారు, జాగ్రత్తగా చూస్తారు. సెకండ్ థర్డ్ కిడ్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటి ఆల్రెడీ అన్నవాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు తొందర తొందరగా నడిచేస్తూ ఉంటారు. రెండోది చాలామంది డబ్ల్యూ సిట్టింగ్ అంటారండి, అంటే నుంచిన్నప్పుడు వజ్రాసనం లాంటి అలా ఆ పొజిషన్లో కూర్చుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా పాదాలు లోపలికి వెళ్ళిపోయి నడిచేటప్పుడు ఇంటోయింగ్ అంటారు, అంటే కాళ్ళు లోపలే పడిపోతూ ఉంటారు. సో పేరెంట్స్ గమనించాల్సింది ఇంటోయింగ్ కూడా కాళ్ళు వెనకబెట్టి కూర్చుంటున్నారని గమనించి ఒకవేళ అలా ఏమైనా ఉంటే అలా కాకుండా బాసపడలేసుకొని కూర్చోటం మాట్లాడి అలవాటు చేసుకుంటే మనం ఇంటోయింగ్ కూడా నివారించవచ్చు అండి.
1: డాక్టర్ దుర్గా నాగరాజు గారు, పుట్టుకతో కొన్ని నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయని కూడా అంటుంటారు, అంటే ఈ బుద్ధిమాంద్యంతో పుట్టుకతోనే కొందరు పిల్లలు అరుదుగా చూస్తుంటాం డాక్టర్ గారు, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, దీన్ని కూడా ఏమైనా నయం చేసేటువంటి అవకాశాలు సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయా, మీరు చేస్తున్నారా?
0: అంటే యాక్చువల్ బుద్ధిమాంద్య లోపం అనేది కామన్గా తెలుగులో వాడతాను, యూజ్ చేసే టర్మ్ ఇంగ్లీష్ సెరెబ్రల్ ప్యాలసీ.
1: సెరెబ్రల్ ప్యాలసీ
0: ఇది రావడానికి మెయిన్ కారణాలు చాలా కారణాలు. అంటే మెయిన్ కారణం ప్రీమెచ్యూరిటీ, అంటే చాలామంది పిల్లలు 9th మంత్ కాకుండా వాళ్ళకి వివిధ కారణాల వల్ల 7వ నెల 8వ నెలలో పుట్టడం వల్ల బరువు తక్కువ అంటే 1.5 కేజీ తక్కువ పుట్టడం వల్ల వాళ్ళకేంటి మామూలు బ్రెయిన్ అది డెవలప్ అవ్వాలి 34 వీక్స్ దాకా అవుతుందండి. అలా కాకుండా ముందే పుట్టడం వల్ల బ్రెయిన్లో కొన్ని కణాలు దెబ్బతిని సో దానివల్ల బ్రెయిన్ నుంచి కాలుకి చేతికి వచ్చే సాంకేతిక వ్యవస్థ దెబ్బతిని ఈ కొన్ని నరాలు టైట్గా ఉండటం ఇట్లాంటివి అవుతూ ఉంటుంది. ఒకసారి అంటే స్పాస్టిక్స్ టైప్ అంటారు, అంటే బాగా నరాలు టైట్గా ఉండటం. కొన్ని ఏంటి నరాలు కొంచెం వీక్ అయిపోయి వీక్గా అసలు బేబీకి అసలు బలం ఉండదు, ఇలా కూర్చోబెట్టి తప్పని పడిపోతూ ఉంటారు, ఫ్లాసిడ్ టైప్ అంటారు. సో మెయిన్ అంటే ప్రీమెచ్యూరిటీ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ వల్ల వస్తుంది. ఇది గుర్తించడం ఎలా అంటే ఇందాకంటే మైల్ స్టోన్స్ అని చూసుకోవటం అండి, అంటే 3 నెలలు మెడ నెల పెట్టడం, 6 నెలలు కూర్చోవటం, 1 ఇయర్కి నడవటం. ఎప్పుడైతే మనకు 3 నెలలు మెడ నెల పెట్టాల్సిన 6 నెలలు అయ్యి 6 నెలలు కూర్చోవాల్సింది 1 ఇయర్ అయ్యి ఈ 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే మనం ఈ సస్పెక్ట్ చేసుకోవాలి. ఈ సెరిబ్రల్ సస్పెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని గుర్తించడం ఎలా అంటే మిగతా దానికంటే బ్లడ్ టెస్ట్ అలా చేస్తుంది. దీనికి ఓన్లీ థింగ్ అంటే మనం బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్లో మనకు క్లియర్ తెలుస్తుంది. అంటే బట్ చాలామంది పేరెంట్స్ కూడా మా బ్రెయిన్లో స్కాన్ చేస్తే ఏమైనా అయితే రేడియేషన్ అంటే, కానీ తెలుసుకోవడానికి ఒకటే మార్గం బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవటం. రెండోది కొంతమంది పిల్లలు ఫిట్స్ వల్ల ఆ బ్రెయిన్లో కణాలు దెబ్బతింటా ఉంటాయి. సో ఫిట్స్ అనేది మనకి అది ఎలా న్యూరాలజిస్ట్ వాళ్ళు చూసి ఈజీ అని చూసుకోవటం వల్ల మనకి ఆ ఫిట్స్ వస్తున్నాయని చూసుకోవటం. సో మెయిన్ ఆ ఫిట్స్ ఏమైనా వస్తుంది, ఫిట్స్ మనం కంట్రోల్ చేసుకొని ఈ డెవలప్మెంట్లో మెన్స్ట్రన్స్ ఎలా ఉన్నాయి ఒక కండరాలన్నీ ఎక్కడ టైట్ అనేది చూసుకొని ఎర్లీగా ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. ఇనిషియల్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ, ఫిజియోథెరపీ కూడా మనం ఏంటి మెయిన్ బాల్ మీద పడుకోబెట్టి ఎక్సర్సైజ్ అయితే చేస్తాం. సో నడుము గట్టి పడిపోయి కాల్ దగ్గర స్ట్రెచ్చింగ్స్ కానీ అలా ఉంటుంది. నెక్స్ట్ ప్యారల్ బార్ని పట్టుకొని నడిపిస్తాం, అట్లాంటివి చేసుకుంటాం. 1 ఆర్ 2 ఇయర్స్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత అప్పుడు కండరాలు కొన్ని టైట్గా ఉంటే అప్పుడు బోటాక్స్ ఇంజెక్షన్స్ అని ఇస్తామండి. సో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల టైట్నెస్ తగ్గుతుంది, అప్పటికి ఇంప్రూవ్ అవ్వకుండా పడిపోయి అంటే కొంతమంది ఏంటి మెయిన్ ఎలా నడిచేటప్పుడు ఎలా నడుస్తుంది కత్తిరిలా నడుస్తుంది సిజరింగ్ అయితే నడిచేటప్పుడు గజ్జల్లో కండరాలు టైట్ వల్ల ఒక్కల మీద ఒక పడిపోయి పడిపోతూ ఉంటారు, లేదు మోకాల దగ్గర టైట్నెస్ వల్ల ఇలా ముందుకొంగి నడుస్తూ ఉంటారు. సో వీటిలో మనం ఎర్లీగా తెలిసింది కాబట్టి ఫిజియోథెరపీ బోటాక్స్ లేకపోతే ఎర్లీగా సర్జరీ చేసుకుంటా ఉంటారు. ఆ సర్జరీ చాలామంది పేరెంట్స్ మీరు అంటే అనుమానం అని చిన్న వయసులో సర్జరీ తట్టుకుంటాడా బాబు ఎలా ఉంటాడు, కానీ ఎర్లీగా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది భయపడి ఇప్పుడు 4-5 ఇయర్స్ అనుకోండి నేర్చుకొని తీసుకొస్తారు. ఇప్పుడు అదే సేమ్ కిడ్ని మనం 12 ఇయర్స్ 13 ఇయర్స్ దగ్గర ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఎత్తుకొని వస్తూ ఉంటారు, ఆ వయసులో ఎత్తుకున్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎర్లీగా చేసుకోవటం వల్ల టైట్నెస్ తగ్గించి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకోవచ్చు. సో యాజ్ అ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్గా మేము చేసేదండి పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ ఇలాంటి న్యూరలాజికల్ థింగ్స్ ఎర్లీగా ఏ వయసులో చేయాలో మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పించి చేసుకోవటం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకోవచ్చు.
1: అది అంటే మొత్తానికి నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుందేమో. ఎవరైనా సరే కొంచెం నెలలు నిండకుండా పుట్టిన

0: పిల్లల్ని చిన్నపిల్లల ఎముకల స్పెషలిస్ట్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ చూపిస్తే మంచిదే అంటారా?
1: డెఫినెట్గా మనసులో ఎందువల్ల వచ్చిందని చూసుకొని ఇప్పుడు మనం ఏం చేయగలం చూస్తాం. నేను డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లో పీడియాట్రిషియన్స్ వాళ్ళు 7 మంది పుట్టినప్పుడు, ఇప్పుడు మనకి విజయవాడలో మెడికల్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా హాస్పిటల్స్ పీడియాట్రిషియన్స్ వాళ్ళు 9 మంత్స్ వాళ్ళు వెయిట్ వచ్చేదాకా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ ఎర్లీ కావడం వల్ల మన బ్రెయిన్ డెవలప్ అవ్వడం, ఈ నెక్స్ట్ అనేది మేము చూసుకుంటామండి. బట్ ఎర్లీ మాత్రం పీడియాట్రిషియన్స్ వాళ్ళు చూసుకొని బాబు కానీ పాప కానీ వెయిట్ పెరిగి ఫిట్స్ లేకుండా అంతా చూసుకున్న తర్వాత ఆ డెవలప్మెంట్లో మనకు లేట్ అవుతూ ఉంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మేము ట్యాకిల్ చేయాలి.
0: సెరెబ్రల్ ప్యాలసీ లాంటి సమస్యలు లాంటివి రాకుండా కానీ అదే ఆ సమస్య ఏమైనా ఉందా లేదా అనేటువంటి
1: నిర్ధారించుకుంటారు.
0: డాక్టర్ గారు, మామూలుగా ఎముకల్లో ఇన్ఫెక్షన్ చేరింది అని అంటుంటారండి, ఆ ఎముక ఏదన్నా అంటే ఇప్పుడు కాలుకు సంబంధించి కానీ తొడకు సంబంధించి కానీ ఏదైనా నొప్పి ఉంటా ఉంటుంది, నాకు ఎక్కడా దెబ్బ తగలలేదు, నేను ఎక్కడా కింద పడలేదు, నాకు ఏ యాక్సిడెంట్ జరగలేదు, అయినా ఎందుకో నొప్పి వస్తుంది అని చెబుతూ ఉన్నప్పుడు ఎముకల డాక్టర్లు టెస్ట్ చేసిన తర్వాత బాబు నీ బోన్లో ఇన్ఫెక్షన్ చేరింది అని అంటుంటారు డాక్టర్ గారు, పిల్లలకు కూడా ఈ ఎముకల్లో ఇన్ఫెక్షన్ అనే సమస్య ఉంటుందా, ఎలా గుర్తిస్తారు?
1: పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువ. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళతో పోల్చి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఒక్కోసారి మిగతా అదర్ ప్రాబ్లమ్స్, కొంతమంది పిల్లలు బరువు తక్కువ దీనివల్ల కానీ ఐసీయూలు ఎక్కువ ఉంచుతారు. నుమోనియా పిల్లల్లో ఒకసారి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కానీ గుండె ప్రాబ్లమ్స్ కానీ వేరే బరువు తక్కువ ఇలాంటప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఇమ్యూన్ కాంప్రమైజ్, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఆ ఇన్ఫెక్షన్ మాకు ఎముకలకు సంబంధించి కామన్గా ఎక్కడ వచ్చింది అంటే ఈ తొంట్లో కానీ మోకాల్లో కానీ ఈ గూడ్లో కానీ ఈ చీమ్లాగా అట్లా ఉంటూ ఉంటుంది. ఎలా గుర్తించాలంటే జ్వరం ఎక్కువ ఉంటూ ఉంటుంది, ఆ చేయి కానీ కాలు కానీ కదిలినప్పుడు అంటే ఎక్కువ ఏడుస్తూ ఉంటుంది. సో ఈ లక్షణాలు గమనిస్తే మనం ఎర్లీగా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుసుకొని ఆ ఇన్ఫెక్షన్ ఎంత ఉందని బ్లడ్ పారామీటర్స్ తెలుస్తుంది. తక్కువ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ అలా ఇస్తాం, ఎక్కువైతే మనకు ఆ చీమ్ తీసేయడంలో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచవచ్చు.
0: డాక్టర్ గారు, ఇప్పుడు వైద్యం చాలా వరకు అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఆధునికత వైద్యం విజయవాడ లాంటి సిటీల్లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు శస్త్రచికిత్సతో అక్కడ సమస్యను బట్టి వ్యాధి తీవ్రతను బట్టి సరి చేస్తున్నారు, ఏమైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు ఏమన్నా అంటే లేజర్తో ఆ వంకరలను సరి చేయడం అలా ఏమైనా వచ్చాయా, రావచ్చా?
1: అంటే మాకు లేజర్ ఉండదండి. ఇప్పుడు మాకు కాలు వంకర ఎక్కువ ఉన్నప్పుడు పాత రోజులు అంటే చిన్న రింగ్స్లా ఫిక్సెట్లు వేసుకుని ఫిక్సెట్ ఒక సైడే కరెక్ట్ చేయాలి, అంటే ముందు వెనక కానీ సైడ్ టు సైడ్. ఇప్పుడేంటి మాకు మల్టీ డైరెక్షనల్ ఎక్కువ వంకర్లు ఉన్నా కూడా వేరే స్పెషల్ ఫ్రేమ్ అని ఉంటుంది, అది వేసుకొని దాని ద్వారా కంప్యూటరైజ్ మేము ఆ వంకర్లు సరి చేసుకుంటాం. వంకర్ సరి చేయడమే కాదు, ఆ కంప్యూటరైజ్డ్ ఆ ఫ్రేమ్ వల్ల మనం కాలు పొడుగు చేసుకోవటం అది కూడా ఈజీగా ఉంటుంది, ఖచ్చితంగా పొడుగు చేసుకోవడానికి అట్లా ఉంటుంది. అంటే పిల్లల్లో ఒక కాలు పొట్టి పొడుగు అని కాస్మెటిక్ కాదు, మామూలుగా ఇప్పుడు కాస్మెటిక్ లెంత్ వేరే, ఇప్పుడు కాస్మెటిక్ కాకుండా పుట్టుకతోనే కొంతమంది పిల్లలు ఒక కాలు సైజ్ తక్కువ పుడుతూ ఉంటారు.
0: అవునండి.
1: అలాంటి వాళ్ళకేంటే ఆ కాలు తక్కువ ఎగురు దిగులు నడుస్తూ ఉంటారు, లేక ఒక్కోసారి అని ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల కానీ కొంత బోన్ పోయి ఈ ఎగురు దిగులు నడు. అలాంటి వాళ్ళకేంటే 2 కాళ్ళు ఈక్వల్ లెంత్ చేసుకోవడానికి మనం ఈ కొత్త స్పెషల్ ఫ్రేమ్ వల్ల కంప్యూటరైజ్ అది పెట్టుకొని దాన్ని మనం సరి చేసుకోవచ్చు.
0: డాక్టర్ గారు, మామూలుగా ఎముకల్లో పటిష్టత బాగా తక్కువ అయింది, కాల్షియం డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డి ఎక్కువ వాడండి ఇలా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు పెద్దవాళ్లలో సర్వసాధారణంగా గమనించేది, పిల్లల్లో కూడా ఎముకల పటిష్టతకు ఇవేమైనా కారణాలు అవుతాయా? మరి ఎముకల పటిష్టత లోపం ఉంది అని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యమేనా, ఏం చెప్తారు?
1: అంటే చాలామంది పిల్లలకి అంటే ఒక 10 రోజుల్లో కాకుండా 5% పిల్లలకే కొంచెం కాల్షియం లోపం వస్తూ ఉంటాయి. ఆ కాల్షియం లోపం రికెట్స్ అనే ఒక వ్యాధి ఉంటుంది, ఎక్కువ ఇలా కాలు వంకర్లు అలాంటివి ఉంటాయి. సో వీళ్ళకేంటి ఎప్పుడైతే ఈ రికెట్స్ వల్ల ఏంటి వంకలతో పాటు బేబీ పిల్లలు కొంచెం డల్గా ఉంటాం, ఏం తినకపోవటము, ఊనే టైర్డ్ అయిపోతూ ఉంటాయి, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఒకసారి ఎక్స్రే బ్లడ్ టెస్ట్ చేసుకోవటం వల్ల అంటే కాల్షియం విటమిన్ డి లెవెల్స్ చూసుకోవటం వల్ల మనకు ఖచ్చితంగా ఎంత లోపం తెలుస్తుంది. ఇప్పుడు అంతేకాని బ్లైండ్గా వాడేద్దండి, అంటే ఎక్కడో దగ్గర తీసుకొని అలా మందుల షాప్లో కానీ వాళ్ళు చెప్పి చెప్పి వాయకుండా మన కాల్షియం లోపం ఎంత లోపం ఉంది, విటమిన్ డి లోపం ఎంత ఉంది అని ఖచ్చితంగా వాడుకోవటం వల్ల మనకి ఆ ఇంప్రూవ్మెంట్ చూసుకొని కంటిన్యూ, అంటే బ్లైండ్గా వాడటం వల్ల విటమిన్ డి కాల్షియం ఎక్కువైనా మళ్ళీ దాని తరకు దుష్పరిణామాలు ఉంటాయి. సో అందుకని అనుమానం వచ్చినప్పుడు దగ్గరలో డాక్టర్ గారిని సంప్రదించి ఎంత లోపం ఉంది అని చెక్ చేసుకొని వాడుకోవటం అనేది చాలా బెటర్ అండి.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ దుర్గా నాగరాజు గారు, నమస్కారం అండి.
1: నమస్కారం, థ్యాంక్ యూ అండి.
2: మరింతవరకు పిల్లల్లో ఎముకల పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ దుర్గా నాగరాజు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు, ముందుగా వాణిజ్య ప్రకటన.
3: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
4: అమలు,
3: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
4: రెండు

0: ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయిండొచ్చు.
1: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా
2: ఎక్కడికి?
1: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది.
2: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: లలిత గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు మొలకెత్తిన గింజల్లోని పోషక విలువల గురించి విశేషాలు వింటారు.
1: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారం అనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి, లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకు ఎంతో ఊరు

0: కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్, ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలు అందించడంలో బాగా పనిచేస్తాయి. ఇంకా దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు గోళ్లు పెరగడానికి, అలాగే చర్మం నిగారింపుతో ఉండటానికి సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ ఏతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. పురుషుల్లో ఎక్కువగా కనపడేటటువంటి బట్టతలను, పేను కొరుకుడిని నివారిస్తుంది. మొలకలు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే రక్త నాణాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను

సాయంత్రం ఉడిపి శ్రీ కృష్ణ భవన్లో అటు చూస్తే బాదం హల్వా.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆనంద్ బక్షి గీతానికి కవిత కృష్ణమూర్తి పాడిన పాట వింటారు, పరివార్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత పుకార్ చిత్రం నుంచి శంకర్ మహదేవన్, కవిత కృష్ణమూర్తి పాడిన పాట వింటారు. గీత రచన మజ్రూ సుల్తాన్పురి.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రేయ ఘోషాల్, అభిజిత్ పాడిన పాట వింటారు. ఓం శాంతి ఓం చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నీలేష్ మిశ్రా గీతానికి కేకే సాహితీ పాడిన పాట వింటారు, మక్కీ చిత్రం నుంచి.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. ఎనిమిది ఆరు ఆరు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు నెంబర్కి నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి మీరు సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మొదలు పెట్టేసుకుందాం.

మొదటి ప్రశ్న. 2026 జనవరిలో ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరుత్తణి స్వామినాథన్ గారు గెలుచుకున్నారు. అయితే ఆయన ఏ విభాగంలో పద్మశ్రీని గెలుచుకున్నారో తెలిస్తే మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి. 2026 జనవరిలో ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరుత్తణి స్వామినాథన్ గారు ఏ విభాగంలో గెలుచుకున్నారు? 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

2025 జనవరిలో ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరుత్తణి స్వామినాథన్ గారు ఏ విభాగంలో గెలుచుకున్నారు అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి.

ఇంకా పద్మశ్రీ అవార్డని నేనే చెప్పేశాను, ఆయన పేరు కూడా చెప్పేశాను. ఆయన ఏ విభాగంలో గెలుచుకున్నారో చెప్పాలి మీరు. ఓకే, ఆయన ఏ పని చేశారో చెప్పారు కానీ, శ్యామ్ నెల్లూరు నుంచి ఆయన పొందిన పద్మశ్రీ ఏ విభాగంలో పద్మశ్రీని గెలుచుకున్నారు అది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. శుభ సాయంత్రం అంటూ లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, గుడ్ ఈవినింగ్ అంటూ ఓకే మ్యాక్సిమం నేను డివోషనల్ మ్యూజిక్ ఓకే, కాకపోతే ఆయన ఏ రంగంలో ఏ విభాగంలో తీసుకున్నారు అని అడిగాను. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్. కరెక్ట్ ఆన్సర్తో మహేంద్ర తినాల్ నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో రేణుక గోపరాజు కడప నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ పద్మశ్రీ అవార్డు అని నేనే చెప్పేశాను. ఏ విభాగంలో ఆయనకి పద్మశ్రీ లభించిందో మెసేజ్ చేయండి. ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి సుమతి, ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆయన ఏం చేస్తారు అని కూడా అడగలేదండి, ఏ విభాగంలో ఆయనకి పద్మశ్రీ వచ్చింది అది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్మిఎన్ మూర్తి, దగ్గర దగ్గరగా ఉన్నవన్నీ కరెక్ట్ ఆన్సరే తీసుకుంటున్నాను. రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీల మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి, పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి, రావూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి ససిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లల నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, బొమ్మిదెన లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ స్వాగతం యువలయకు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామ్ల, అయాన్సి, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, ఇంకా సుష్మ, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఐ రామకృష్ణ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ శిరీష గూడూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ ఏనండి, కాకపోతే ఏ విభాగంలో అని అడిగాను. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్.

करेक्ट आंसर तो రామకృష్ణ సుభాషిణి విష్ణు కైలాష్ ఈనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు భారతి కిషోర్ అనంతపురం నుంచి. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దామర్ల చినమస్తానరావు పెదమస్తానరావు నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి. బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి. వరలక్ష్మి కృష్ణమ్మ హైదరాబాద్ అల్మాస్ గూడ్ నుండి. దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాన్ నిహాన్ రావీంద్రచారి రాధిక త్రిలోక్చారి నవీన్చారి సౌమ్య ఇంకా శ్రీరామ్దాస్ కృపాచారి అనిత సాయి వర్షిత సాయి రిక్విత్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్తో యాడికి నుండి రంగా వెంకటస్వామి సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. యాదరి వీరేష్ రాజోలి మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ విజయవాడ నుంచి. రాధా ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ధర్మవరం పార్థసారథి నగర్ నుండి శంకారపు రవి ఉమాదేవి రాజేష్ లిఖిత రాంగ్ ఆన్సర్ పంపించారు ఒకసారి చెక్ చేసుకోండి. కరీంనగర్ నుంచి సులోచన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద. ఓకే కరెక్ట్ ఆన్సర్తో వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. అసలు యాక్చువల్గా కరెక్ట్ ఆన్సరే కాదు, ఏ విభాగంలో గెలుచుకున్నారు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్తో భువనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా సాగి మౌనిక సందీప్ వర్మ సంజయ్ రామ్ దుర్గా బాచుపల్లి హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం సాయినగర్ నుంచి హరినాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి. మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. తనుజ నజ్మల్ హిందూపూర్ నాకైతే మీ ఆన్సర్ అర్థం కాలేదు. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. గణపవరపు నాగేశ్వరరావు కనక సులోచన సురేష్ హరికృష్ణ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమొగుళి పద్మరాణి అక్షర కృప. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వనం వెంకటేశ్వర్లు దాగర్ దర్తి మండలం కరెక్టేనండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొన్నకొండ నుంచి. ఇవి ఇప్పటి వరకు మీ నుంచి నాకు అందిన మెసేజెస్ మొత్తం చదివేశాను. నేనేం అడిగానంటే 2026 జనవరిలో ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరుత్తణి స్వామినాథన్ గారు ఏ విభాగంలో గెలుచుకున్నారు? కళలు సాహిత్యం ఇదన్నమాట ఆన్సర్. తమిళ శైవ సంగీత సంప్రదాయాన్ని కాపాడుతున్నందుకు స్వామినాథన్ గారికి పద్మశ్రీని ఇచ్చారు. స్వామినాథన్ గురించి కొంచెం మాట్లాడుకుంటే గాన ఉపాసన అంటే భక్తిని సంగీతం ద్వారా ప్రదర్శించే సంప్రదాయాన్ని కొనసాగించడం. ఓదువారుగా తన సేవల్ని ఆలయంలో సమర్పించే వృత్తి అన్నమాట. ఓదువారు అంటే పాడడం అని అర్థం. శివాలయంలో దేవుని ముందు తిరువాచకం పాడే సంప్రదాయ గాయకులు స్వామినాథన్ గారు. దీన్ని కేవలం సంగీతంలా కాకుండా పూజలో ఒక భాగంగా భావిస్తారు. అయితే స్వామినాథన్ గారి గొప్పతనం ఏంటంటే 60 సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని వదలకుండా తిరుత్తణి కొండపై ప్రతిరోజు మురుగన్ సన్నిధిలో తేవారం వినిపిస్తూనే ఉన్నారు. అందుకే భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. తమిళనాడు నుండి 13

అవార్డు గ్రహీతల్లో స్వామినాథన్ గారు ఒకరు. చాలా మంది మెసేజ్ ఓరియంటెడ్గా చాలా చాలా ఆన్సర్లు పంపించారు, మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఈ కార్యక్రమంలో నేను అడగబోతున్న రెండవ ప్రశ్న, ఆడ నెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? నెమలిని పీకాక్ అని పిలుస్తాం, అయితే ఆడ నెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? తెలిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, ఆడ నెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఇది ప్రశ్న.

ఆడనమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారో అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. ఆర్ట్స్ అంటూ ఇందాకడ అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రుల్ రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్తో వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్.

పురం నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీవిద్య అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో శిరీష గూడూరు నుంచి. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ పవన్ కుర్తిక మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరరావు సాంభవి జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్తో రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి కృష్ణసాయి లక్ష్మీ అనుష ఆద్యశ్రీ శ్రీ గాయత్రి రామ్.

ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, సుమతి, పవన్ కుమార్, ఫ్యాన్సీ, కరీముల్లా, తయ్యూబ్. వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణపవరపు, నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ బొమ్మదన్ లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. కరెక్ట్ ఆన్సర్ బొమ్మదన్ లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా. ఓకే, చదివేసినవే ఒకటి రిపీట్ అవుతున్నట్టున్నాయి. యూపీ వారణాసి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. ధర్మవరం పార్థసారథి నగర్ నుండి శంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత కరెక్ట్ ఆన్సర్. రేణుక గోపరాజు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల్ నుంచి. కాసుల పద్మ గుంటూరు నుంచి. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. శృతి కూడా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. గుడిమెట్ల బేబీ, అన్నపూర్ణ, హర్షిత, సాయిశంకర్, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ, రవిపాటి, సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఆర్ఎన్ విఎన్ మూర్తి, శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో గణేష్ నెల్లూర్. యాడికి నుంచి రంగం వెంకటస్వామి అన్నయ్య. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వెంకి తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కోట మన్మధరావు, శుభరాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సులోచన కరీంనగర్ నుంచి. బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కాదిర్ వీరేష్ రాజోల్ మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ, మానస, వాసు, లలిత గుంటూరు నుంచి. ఇంకా చిలుక నారాయణ, యమున, అనసూయ, జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫక్రుద్దీన్, ఫైజా అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టెల్ల రమేష్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా లతా ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచల్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజి కృష్ణమ్మ. హైదరాబాద్ అల్మాస్ గూడ్ నుంచి మధుసూదనాచారి, శ్రీవాణి, నెహాన్, రవీంద్రచారి, రాధిక, త్రిలోక్చారి, నవీన్చారి, సౌమ్య, శ్రీరామ్దాస్ కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయిరికృత్ వీరందరూ పంపించారు. ఇంకా భోగనాథన్ వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష, సుమలత నేను అడిగింది ఆంగ్లంలో, ఇంగ్లీష్లో. సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని వీరందరూ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, దైద, త్రివేణి, చిన్మయ్, ప్రీతం, హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి. రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జునాభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి నేను అడిగాను ఆంగ్లంలో. సంతోష్ కుమార్ సుప్రియ, తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి నేను ఆంగ్లంలో అడిగానండి. వరంగల్ నుంచి ఊర్మిళ, ఒక్కసారి చెక్ చేసుకోండి. దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఈనమాడుకు నుంచి తుమ్మా పద్మావతి వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, చందలూరు విష్ణు, సాయి, మౌనిక, చరణ్య, కౌశిక్ పేర్నమిట్ట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి అనంత టౌన్షిప్ నుంచి కరెక్ట్ ఆన్సర్.

సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గ, బాచుపల్లి హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, ఐఎన్సీ సీయోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లల నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణ, సుభాషిని, విష్ణు, కైలాస్ ఇన్నమడుగు నుంచి. వేటపాలెం రామనగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, సింధు, వడియంపేట, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. వనం వెంకటేశ్వర్లు, చెన్నూరి, దస్తగిరి, వనమండలం. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి మీ అడ్రస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వైష్ణవి వావిలాల నుంచి. ఆన్సర్ ఏది? పాపిన్నపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఆడనెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఇది నా ప్రశ్న. రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. విజయవాడ నుంచి సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి టైప్ చేస్తున్నారు. ఆడనెమలిని ఆంగ్లంలో ఏమని పిలుస్తారు అని అడిగాను. ఆడనెమలిని ఆంగ్లంలో పిహెన్ అని పిలుస్తారు. మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్లు పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరి కోసం ఈ పాట.

0: యువలయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత శ్రీసాయి. వినండి పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికా జీ.
3: ఆశీర్వాద్ ఆవో బాష్వంత్ బైటో కేసే హో?
2: ఠీక్ హూ అధ్యాపికా జీ.
3: అచ్చా బాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారం కో ప్రకట్ కన్నా చాహతే హో తో కేసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
2: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
3: దూరంగా ఉన్నారనుకో అప్పుడు?
2: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
3: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
2: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
3: బిల్కుల్ టేక్. ఆజ్ హమారా పాఠ్ కా నామ్ హై పత్రలేఖన్.
2: జీ అధ్యాపికాజీ,
3: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్నీ భావనావం కో యా విచారం కో దూసరం తక్ పహుంచానే కేలియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం, అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట.

0: పత్రం సే సూచనాయే మిల్తే హే. ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు రెండు రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టీ పత్ర అంటే లీవ్ లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టీ పత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టీ పత్రం వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మనం లెటర్ ఎక్కడ నుంచి అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా రామాపురం, రామాపురంకే నీచే దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది, అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయే కి ఓర్ పతా లిఖ్నా హే, దాని తర్వాత లైను ఎడమ వైపున టూ అడ్రస్ అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, సేవామే కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామా అని రాసి చివర్న ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ తుమ్ బతావో భాష్వంత్ కైసే లిఖ్నా హే.
1: పెహలే రామాపురం నీచే దినాంక్ ఫుల్ స్టాప్ ఉస్కే నీచే సేవామే శ్రీమాన్ కక్ష్యాధ్యాపక్ జీ
0: ప్రధానాధ్యాపక్ జీ
1: ప్రధానాధ్యాపక్ జీ సర్కారీ మాధ్యమిక పాఠశాల రామాపురం.
0: అచ్చా ఠీక్ హే. ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖ్నా హే, అడ్రస్ రాయాలి. ముందు మన స్థానం ఎక్కడి నుంచి అయితే రాసినాం ఊరి పేరు రాసి దాని కింద డేట్ రాసి తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖ్నా హే, ఆ తర్వాత లైన్లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పెహలే మహోదయ్ లిఖ్నా హే అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మన ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సార్ అని, తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో మహోదయ్ అని సంబోధించి రాసి కామా ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్ జిస్ విషయకే బారేమే లిఖ్నా చాతే హే ఉస్కే బారేమే లిఖ్నా హే, అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్ ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షాకా ఛాత్రుహు అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షాకా ఛాత్రుహు అని రాయాలి. ఛాత్ర్ అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాలే లడకీ హోతో మై సాత్వీ కక్షాకా ఛాత్రాహు అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర, ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్సే బుఖార్ హే, బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంగా ఉంది, 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతాం, నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్కే కదా. అలాగ ఇస్ కారణసే మై పాఠశాల ఆ నహీ సక్తాహు, జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసులియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే, ఇస్లియే అందువల్ల నాకు దినాంక్ ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి 22/10/22 అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖ్నా హే, అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హే.
1: మహోదయ్ సాదర్ ప్రణామ్, మే సాత్వీ కక్షా కా ఛాత్ర హూ, మే దో దిన్
0: ముజే దో దిన్ సే
1: ముజే

0: दो दिन से बुखार है। मैं अस्पताल जाना चाहता हूँ, इस कारण से मैं पाठशाला आ नहीं सकता हूँ। इसलिए मुझे दिनांक 20 अक्टूबर 2021 से 22 अक्टूबर 2021 तक 3 दिन की छुट्टी देने की कृपा करें। धन्यवाद।
1: अच्छा, धन्यवाद लिखने के बाद नीचे दाएं ओर आपका आज्ञाकारी छात्र सुरेश, क्रमांक 19, सातवीं कक्षा अनि राशारु। అంటే ధన్యవాద్ రాసిన తర్వాత క్రింది లైన్లో కుడివైపు చివరన ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర్ అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి. ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా. తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్. తర్వాత లైన్లో సాత్వీ కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి. समझ में आ गया बास फ्रेंड?
0: जी अध्यापिका जी।
1: तो बताओ पत्र में कहाँ कहाँ अर्ध विराम पूर्ण विराम लगाए गए, अंटे मनो ये लेटर लो एकड़ एकड़ कामाल पेटामो एकड़ एकड़ पुलिस स्टॉप्स पेटामो चुपो।
0: सेवा में महोदय, दिनांक, स्थान, धन्यवाद, आज्ञाकारी छात्र रासे टपुर पिट्टाली।
1: ये सब बहुत जरूरी बातें हैं। పత్ర లిఖితే సమయ ధ్యాన్ మే రక్నా జరూరీ హే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లెటర్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సరేనా?
0: జీ అధ్యాపికా జీ.
1: అచ్చా, ఆ కఠిన శబ్దంకే అర్థ లిఖేంగే. బుఖార్ జ్వర్ జ్వరం.
0: బుఖార్ జర్వ్ జరన్.
1: మహోదయ్ మహాశయ్ ఆర్య.
0: మహోదయ్ మహాశర్ ఆర్య.
1: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
0: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
1: చుట్టి అవకాశ్ సెలవు.
0: చుట్టి అవకాశ్ సెలవు.
1: కృపా దయ దయ కలిగి ఉంటాం.
0: కృపా దయ దయ.
1: కక్ష వర్గ్ తరగతి.
0: కక్ష వర్గ్ తరగతి.
1: మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దేనా. పత్ర మే కౌన్ అస్వస్థ హే.
0: పత్ర మే సురేష్ अस्वस्थ है।
1: सुरेश ने कितने दिनों की छुट्टी मांगी?
0: सुरेश ने 3 दिनों की छुट्टी मांगी।
1: सुरेश किस कक्षा का छात्र है?
0: सुरेश सातवीं कक्षा का छात्र है।
1: अच्छा, अब कुछ भाषांश देखेंगे। अंत्याक्षरी विधि के अनुसार चार शब्द बनाना, అంటే ఒక పదం చివరి అక్షరంతో ఇంకో పదం మొదలు పెట్టడం అన్నమాట. పహలే మై కర్కే బతాతీ హూ, బాద్ మే తుమ్ బతానా. प्रधानाध्यापक, कलम, मन, नमस्कार, रस, ऐसे। एक बार सुनो, प्रधानाध्यापक का से अंत होता है, फिर दूसरा शब्द कलम का से शुरुआत हुआ, मा से अंत हुआ, मा से तीसरा शब्द लिखना है मन, ना से चारवा नमस्कार और रा से पांचवा रस। अब तुम बताओ महोदय।
0: महोदय यात्रा त्रिभुज जान लाभ।
1: बिल्कुल ठीक। सरकार।
0: सरकार रवि विनय यज्ञ ज्ञानी।
1: अस्पताल।
0: अस्पताल ललिता तारक कविता तेज।
1: पाठशाला।
0: पाठशाला लालिमा माता तैरना नाचना।
1: अच्छा, अब कुछ पर्यायवाची शब्द लिखेंगे।
0: जी अध्यापिका जी।
1: आज्ञाकारी विनम्र आज्ञापालक।
0: आज्ञाकारी विनम्र आज्ञापालक।
1: कक्षा दर्जा वर्ग।
0: कक्षा दर्जा वर्ग।
1: दिनांक तारीख तिथि।
0: दिनांक तारीख तिथि।
1: कृपा दया करुणा।
0: कृपा दया करुणा।
1: छुट्टी अवकाश विश्राम।
0: छुट्टी अवकाश विश्राम।
1: अब कुछ विलोम शब्द लिखेंगे। सरकारी गैर सरकारी।
0: सरकारी गैर सरकारी।
1: रात दिन।
0: रात दिन।
1: आना जाना।
0: आना जाना।
1: आज्ञा अवज्ञा।
0: आज्ञा अवज्ञा।
1: लेना देना।
0: लेना देना।
1: अब कुछ शब्दों के वचन बदलकर लिखेंगे। घोड़ा घोड़े।
0: घोड़ा घोड़े।
1: किताब किताबें।
0: किताब किताबें।
1: केला केले।
0: केला केले।
1: लता लताएं।
0: लता लताएं।
1: कलम

0: कलमें।
1: कलम कलमें।
0: इस पाठ में हमें वचन के बारे में बताया गया है। पहले मैं एक वचन और बहुवचन बताती हूँ, बाद में दी गई तालिका के अनुसार वाक्य बनाएंगे। मैं एक वचन हो तो हम बहुवचन है, तुम एक वचन हो तो आप बहुवचन है, यह एक वचन हो तो ये बहुवचन है, वह एक वचन हो तो वे बहुवचन है। मैं फुटबॉल खेलता हूँ, इसका बहुवचन रूप है हम फुटबॉल खेलते हैं। अब तुम बदल कर लिखो, तुम फुटबॉल खेलते हो,
1: आप फुटबॉल खेलते हैं,
0: यह फुटबॉल खेलता है,
1: ये फुटबॉल खेलते हैं,
0: वे फुटबॉल खेलते हैं,
1: वह फुटबॉल खेलता है।
0: यहाँ ध्यान में रखने वाली बात यह है कि मैं आने पर हूँ, तुम आने पर हो, यह वह आने पर है लिखना है। आप हम ये वे आने पर ये बहुवचन रूप है, इसलिए है पर बिंदी लगाना जरूरी है। समझे बाशवंत
1: जी? अध्यापिका जी
0: आज का पाठ यही समाप्त करेंगे।
1: धन्यवाद अध्यापिका जी।
0: सुभाशीष
2: మీరింతవరకు పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లైవ్ విన్యాసం వింటారు. ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమంలో సాకూర్తి కాశీ విశ్వనాథం గారి ఢోలు వాయిద్యం వింటారు ఆది తాళంలో.

0: లయ విన్యాసం కార్యక్రమంలో మీరింతవరకు సాకూర్తి కాశీ విశ్వనాథం గారి ఢోలు వాయిద్యం విన్నారు. ఆదితాళం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి సాయంత్ర ప్రసారాలకు స్వాగతం. కార్యక్రమాల్లో ఇప్పుడు విందాం లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు.

లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాస్తున్నవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వీరంతా కోరుకుంటున్నారు అభిలాష చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయం

0: అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: లే పాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్న వారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉపలూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు. వీరంతా కోరుకుంటున్నారు ఉషా పరిణయం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం ఘంటసాల లీలా పాడిన ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచు.

0: కోడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్న వారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింటు, సుమలత, ధరణి, భువన్, పవిత్ర, కార్తికేయ, హర్షవర్ధనయ్య వీరందరూ కోరుకుంటున్నారు శ్రీమంతుడు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం ఘంటసాల పాడిన దాశరథి గీతం, సంగీతం టి చలపతిరావు.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడి.

0: రండి, షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో తర్వాత విందాం. శుభవార్త చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని రాస్తున్నారు. అనంతపురం గుత్తి రోడ్డు నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, మూరిణ్ణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, మరుట్ల కరుణాకర్, మరుట్ల చంద్రిక, వీరందరి కోసం విందాం శుభవార్త చిత్రం నుండి ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్న వారు సంగారెడ్డి జిల్లా చిదుల నాగారం నుండి దుర్గయ్య, లావణ్య, మీనా, లోకేశ్వర్, విశాంత్, లక్ష్మి దుర్గయ్య, జగన్, దుర్గాప్రసాద్ వీరందరూ కోరుకుంటున్నారు ఖైదీ నంబర్ 786 చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, మరొక ఫోన్ నంబర్ 2968990, ఎస్టీడీ కోడ్ 0855.

0: హలో
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి, ఎవరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అనంతపురం నుంచి మేడం.
0: అనంతపురం నుండి. మీ పేరు?
1: రాధా మేడం.
0: రాధా, మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నట్టు ఉన్నాం కదా?
1: అవును మేడం.
0: అదే, బాగానే గుర్తొచ్చారు.
1: థ్యాంక్ యూ.
0: మరి ఫస్ట్ పాట కోరుకుంటారా, తర్వాత మనం జోక్ విందాం?
1: మేడం, నాకు ఒక డౌట్. మీ హాస్యం మా గీతం అన్నప్పుడు మీరు మా జోక్ వినాలి, గీతం మీరు వినిపించాలి కదా.
0: మా గీతం వినిపిస్తాం మరి.
1: అది మరి మమ్మల్నే గీతం అడుగుతారు, పాట అడుగుతారు, మమ్మల్నే సెలెక్ట్ చేసుకోమంటారు కదా.
0: అంటే మీకు చాయిస్ ఇవ్వాలి కదా, పాట వినిపించేది మేమే, గీతం వినిపించేది మేమే, కానీ మీ కోరిక మేరకు వినిపిస్తాం అన్నమాట.
1: విను వినిపించు పాటకు ఆ పదానికి మా గీతం అన్నప్పుడు మీ కోరిక పేరు.
0: ఇప్పుడు ఏంటి, నా కోరిక మీద వినిపించమంటారా ఏంటి? చెప్పండి. పాండురంగ మహత్యంలో
1: ఏదైనా మంచి.
0: అలాగే మరి జోక్
1: మేడం, మొన్న రోజు లాస్ట్ టైం మా మనవరాలు మాట్లాడింది కదా మీతోనే.
0: అవునండి, చిట్టి పాప మాట్లాడింది, మాట్లాడుతూ కాల్ హోల్డ్ లో పెట్టేసింది.
1: అది హోల్డ్ లో అంటే ఆ రోజు వేరే కాల్ వచ్చింది మేడం ఆ ఫోన్ కు, అది హోల్డ్ లో పడిపోయింది. వెంటనే పై ట్రై చేసి మళ్ళీ అమ్మాయి మాట్లాడాలని చూసింది పాప, తర్వాత కలవలేదు.
0: అయ్యో, చెప్పండి. బాగున్నామండి. మరి జోక్ కోసం నేనైతే వేచి ఉన్నాను.

0: గుర్తురావట్లేదు, ఫస్ట్ కాలే కదా,
1: గుర్తు రావట్లేదా? మరి ఇవాళ లేదా పాప?
0: ఇవాళ పాప లేదు, నెక్స్ట్ పాప వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత పాపతో పలకరిస్తాను
1: ఇంకొకసారి. మరి మీరు కోరిన పాట నాకు ఎందుకు కనిపించట్లేదు అని చూస్తున్నాను నేను కూడా.
0: అవునా, పాండురంగ మహత్యం గానీ ఇంకొకటి
1: పాండు రంగడు కనిపిస్తోంది, మహత్యం కనిపించట్లేదు, అది ఎందుకలా? ఇంకొకటి ఏదన్నా చెప్తారా?
0: ఇంకొకటి అంటే పేరు అదే, ఇంకా అలాంటిదే ఉంది మేడం, భక్త తుకారం.
1: భక్త తుకారం, ఏదైనా పాట తెలుసా అందులో?
0: అన్ని పాటలు బాగుంటాయి మేడం అందులో.
1: ఏదైనా పర్లేదు అంటారా?
0: ఏదైనా పర్లేదు,
1: భలే భలే అందాలు ఉంది,
0: అలా వద్దు మేడం,
1: ఘనాఘన సుందర ఉంది,
0: దేవుని పాట దేవునికి సంబంధించిన వచ్చింది.
1: ఘనాఘన సుందర దేవుడిదే,
0: దేవునిదే మేడం, కానీ అందాల పాట వేరేది మేడం అది.
1: భక్త తుకారం చిత్రంలో ఘనాఘన సుందర పాట ఉంది, కరుణామయ దేవా అనుంది.
0: అవును మేడం, పాటలు అన్నీ ఉన్నాయి, అన్నీ బాగుంటాయి మేడం, పాండవ భక్త తుకారంలో కానీ అన్ని వింటే చాలా బాగుంటాయి, ఒక్కొక్కటి ఇంకా బాగుంటాయి, కానీ ఇప్పుడు టాట్లు గుర్తురావట్లేదు.
1: మరి ఏమంటారు, ఏదైనా వినిపించమంటారా ఆ చిత్రం నుండి?
0: అది పద్మీ కోమిష్టమైన పాట.
1: అలాగే అండి, విందాం మరి.

0: హలో,
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి?
1: ఉరవకొండ నుంచి విజయలక్ష్మి మేడం.
0: ఉరవకొండ నుంచి విజయలక్ష్మి గారు. ఏం చేస్తుంటారు విజయలక్ష్మి గారు?
1: గృహిణి మేడం.
0: గృహిణి. అయితే అత్యంత బిజీగా ఉన్న పర్సన్ గృహిణి. అవునండి, చెప్పండి.
1: అన్నీ కవర్ చేసుకోవాలి కదా మేడం.

0: అంతే కదా.
1: మీరు ఒకసారి చెప్తున్నారు రేడియోలోనే, అప్పుడే నా జ్ఞానోదయం కలిగింది. ఎందుకంటే అన్ని ఉద్యోగాల కన్నా గురి ఉద్యోగం చాలా పెద్దది అని చెప్తున్నారు. ఒకసారి
0: పోన్లేండి, మనం చేసే పనిని ఎప్పుడు మనం చిన్న చూపు చూడకూడదు.
1: చూడకూడదు మేడం. అయినా అంతకు ముందు కూడా నాలో కూడా ఒకటి ఉండింది మేడం, ఈ ఉద్యోగము నేను ఉద్యోగమే అనుకున్నాను దీన్ని, ఏ ఉద్యోగమైనా పర్ఫెక్ట్ గా చేయాలనేది నా ఉద్దేశం.
0: కరెక్ట్ గా చెప్పారు.
1: ఏదైనా సరే అది ఇప్పుడు ఇల్లు గృహిణి అంటాము, పిల్లల్ని భర్తని వాళ్ళ మనం సరిదిద్దుకోవాలి పిల్లలని మేడం, మంచి దారిలో నడిపించుకుంటే అది నా ఉద్యోగం నేను కరెక్ట్
0: చేసినట్లయితే. మరి పాట ఏదైనా కోరుకుంటారా?
1: పాట మేడం, అదే మేడం, స్నేహం గురించి వేస్తారా? స్నేహం కోసం లసిన,
0: స్నేహం కోసం
1: చిరంజీవి మేడం,
0: చిరంజీవి గారిది.
1: ఫస్ట్ స్నేహం స్నేహితులు ఇద్దరు పాడతారు చూడండి మేడం.
0: అవునండి, మీసమున్న నేస్తమా అనే పాట.
1: అదే మేడం.
0: మరి జోక్
1: జోక్ చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: ఇద్దరు వీళ్ళు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు మేడం. ఏంటి హిమాలయాల్లో 40 సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన తర్వాత సాక్షాత్ విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరమిస్తానని వరమిస్తున్నా నీవు కళ్ళు తెరవలేదా, ఎందుకు అలా చేసావు? ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ తన మిత్రుడిని. మరి దేవుడికైనా నీతి అంటూ ఒకటి ఉంటుంది కదా, ముందు నా తపస్సు భగ్నం చేయడానికి రంభ ఉర్వశి మేనకలను పంపిస్తాడని ఎంత ఎదురు చూశాను, అదేం లేకుండా నేరుగా తానే ప్రత్యక్షమైతే ఎలా కోపంగా అన్నాడు మిత్రుడు.
0: అంతే కదా, మరి ఆయన కోపంలో కూడా అర్థం ఉంది, పాపం అతను ఊహించుకొని చేసుకుంటే డైరెక్ట్ గా భగవంతుడు ప్రత్యక్షం అయిపోయారు, ఎంత అదృష్టవంతుడు.
1: అంటే ఈయన రంభ ఊర్వశి ఫస్ట్ వస్తారు అనుకున్నాడు కదా మేడం.
0: అదే అదే,
1: అది జోక్ మేడం.
0: అవునవును.
1: ఇంకొకటి మేడం
0: చెప్పండి.
1: ఒరే బుడుగు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ పిల్లలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మేడం. ఒరే బుడుగు ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న అమ్మని గాడిదాని తిట్టాడని చెప్పాడు అని చెప్పాడు ఆ పిల్లాడు. అయితే ఏంటి అన్నాడు టింకు. అమ్మ నాన్నని దున్నపోతు అని తిట్టింది, అది సరే నువ్వెందుకు ఏడవడం? మధ్యలో నేనే జంతువో తెలియక
0: తికమగబడ్డాడు పాపం.
1: బాగుందా మేడం?
0: బాగుందండి. పోన్లేండి, మొదటి కాలర్ జోక్ చెప్పలేదు, ఆవిడది మీది కలిపి మీరు చెప్పేశారు. సరే మరి
1: చేస్తేనే కాల్ కలిసింది మేడం, చాలా
0: సంతోషం అండి మాకు కూడా. విందామా మరి మీరు కోరిన పాట వచ్చేస్తుంది.
1: ఓకే మేడం.
0: అలాగే అండి, ధన్యవాదాలు.

0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి?
1: మేడం, నా పేరు జ్వాల నరసింహారెడ్డి. నేను అనంతూరులో పాంప్లెట్లు వంచుతాను. మా స్వస్థలము కమ్మూరు గ్రామం, కుడేరు మండలము, అనంతపురం జిల్లా మేడం.
0: కమ్మూరు గ్రామం, కుడేరు మండలం. నాకేంటో ఇవాళ హలో బాగున్నారాకు వచ్చినట్టుంది, అందరూ మహిళలే కాల్ చేస్తుంటే.
1: మేడం, నేను అర్జెంట్ మేడం. అయ్యో, జ్వాల నరసింహారెడ్డి పాంప్లెట్లు వంచే వీళ్ళని మేడం.
0: అబ్బాయి, ఓకే ఓకే, అలాగే అండి, చెప్పండి. ఏం పాట విందాం ఫస్ట్
1: మేడం? జోక్ మేడం, జోక్ అంటే ఉండగలిగా. నిన్న విను వినిపించు ప్రోగ్రామ్ విన్నా మేడం. అంటే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి అందరికి అవార్డులు ఇచ్చినారు. అందులో మన ఆల్ ఇండియా రేడియో వాళ్ళకి కూడా అవార్డు వచ్చింది మేడం. విన్నాను మేడం. కంగ్రాచులేషన్ మేడం.
0: విన్నారా కార్యక్రమం? నచ్చిందా?
1: విన్నా మేడం. ఇంగ్లీష్ లో వచ్చింది, హిందీలో వచ్చింది, విన్నా మేడం. అట్లే నెక్స్ట్ ఇయర్ కూడా మన అనంతపురం రేడియో స్టేషన్ కి ఎవరికన్నా గానీ, మన శ్రోతలకి గానీ, మన ఆర్జే వాళ్ళకి, మనకి పద్మశ్రీ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. కష్టపడుతున్నారు మేడం. అలాగే ఆకాశవాణి రేడియోకి మేడం 90 శుభాకాంక్షలు మేడం.
0: 90 వసంతాలు
1: ఉన్నాయి, శత దినోత్సవం అది అంటారు మేడం.
0: 90 వసంతాలు దగ్గరకు వస్తోంది. అవునండి,
1: అవును మేడం. దానికి శుభాకాంక్షలు చెప్పాలని నిన్న అడిగినా మేడం. మేడం, జోక్ అయితే ఒకటి మేడం, చిన్న జోక్ మేడం.
0: చెప్పండి
1: మేడం. ఏం లేవు మేడం, భార్యాభర్తలు ఉన్నారు మేడం. భార్యాభర్తలు ఇద్దరు వంట చేసింది తింటంటే, ఇంకా ఏమ్మ తినుకుంటా, భర్త మాట తినుకుంటా నోట్లో ఏదో అన్నం బాగా వండి పెట్టింది భార్య. తింటా అన్నాడు భర్త. తినేది ఏదో కొంచెం సన్నగా ఏదో పుల్లో ఏదో చిన్న రాయో పడింది. అప్పుడు ఏం కన్నా వనికి వంట సరిగ్గా వేసానా లేదా? ఏమయ్యా బియ్యంలో ఇంత రాయి పడిందా అని ఆ వ్యక్తి భర్త అన్నాడు మేడం. దాని తర్వాత ఇంకో భార్యకి
0: ఆయన కాల్ కట్ అయిపోయింది. జోక్ చెప్తానంటూ పాపం మిమిక్రీ చేస్తున్నారు. ముందుగా పాట కోరుకోమంటే కోరుకోలేదు. సరే, మరైతే ఇంకొక కాల్.

0: కాలర్ని చూద్దాం.
1: హలో,
0: హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరెక్కడి నుంచి?
1: ఉన్నారా మేడం?
0: బాగున్నామండి.
1: కల్లు వెంకటకృష్ణమూర్తి, సింగనమల మండలం మేడం.
0: వెంకటకృష్ణమూర్తి గారు సింగనమల మండలం నుండి?
1: ఉల్లికల గ్రామం మేడం.
0: ఉల్లికల, ఆహా, అది వినిపించలేదు ఇందాక. ముందుగా పాట చెప్పేసి తర్వాత జోక్ చెప్పేసేయండి.
1: మేడం మూగ మనుషులు మేడం, నాగేశ్వరావు.
0: అందులో నుంచి
1: ముక్కు మీద కోపం.
0: అలాగే విందాం పాట. మరి జోక్ చెప్తారా?
1: జోక్ వచ్చేసి మేడం, పేషెంట్ ఇంత ముందు డాక్టర్ కు చెక్ ఇచ్చింటాడు మేడం ఫీజు గా. ఆ ఫీజు వేయంటే చెక్ బౌన్స్ అయి ఉంటుంది మేడం. డాక్టర్ వచ్చి మళ్ళీ ఏమయ్యా పద్ధతి బాగుందా నీకు, ఇది చెక్ నువ్వు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందంటే పేషెంట్ అయితే మళ్ళీ మీరు గతంలో చేసిన జబ్బు నాకు వచ్చింది కదా సార్ అంటాడు మేడం. అది మేడం
0: అయితే జబ్బు వచ్చింది కాబట్టి ఇంకా
1: బౌన్స్ అయింది మేడం.
0: అదే, మీరు ఇచ్చిన జబ్బు వాపస్ వచ్చింది, నేను ఇచ్చిన చెక్ వాపస్ వచ్చింది.
1: మీరు ఇచ్చిన జబ్బు నాకు వెనక్కి వచ్చింది.
0: అంతే, బాగుందండి.
1: అది చాలా రోజులే మేడం, మూడు నెలలే మేడం. మాకు అభిలాషకి కలుసుకోకుండా.
0: అభిలాషక? ఉదయం పూట అందరూ కొంచెం ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు కదా. పోన్లేండి, దీనికి కలిసింది కదా. ధన్యవాదాలండి. అది అంతా మీ అందరి వల్లనే అండి సాధ్యపడింది, శ్రోతల అభిమానం వల్లనే సాధ్యపడింది. అలాగే అండి, మీ జోక్ బాగుంది. మీరు అడిగిన పాట విందాం మరి అయితే. ధన్యవాదాలండి.

0: భార్య పడుతుంటాను మేడం. భార్య అయితే అన్నం భోంచేసినారా అంట అని అడిగిందంట. ఇది భోంచేసినాను, ఏమి నీకేం కనపడలేదా దీంట్లో వంట చేసేటప్పుడు రాళ్ళున్నాయనిందంట. అప్పుడు భార్య వచ్చేసి, ఏమండి మీకేం పనులు లేవా, తినేటప్పుడు ఏమి నమ్మ లేదా, రాయబడిందని నన్ను తిట్టిందని అని అంటే మేడం. మేడం ఒక పాట మేడం
1: చెప్పండి. పాట
0: శీను వాసంతి లక్ష్మిలో.
1: అందులో
0: సినిమా పేరు మేడం శీను వాసంతి లక్ష్మిలో.
1: అందులో నుండి
0: పాడన అనే పాట మేడం.
1: శీను వాసంతి లక్ష్మిలో పాడన అనే పాట.
0: అవును మేడం, నా ఫేవరెట్ సాంగ్ మేడం.
1: అలాగే అండి, వినిపిస్తాను తప్పకుండా.
0: నాకు రాగాలు రావు మేడం.
1: తప్పకుండా అండి, విందాం. మీరు కోరిన పాట వచ్చేస్తోంది, విందాం.

0: బాగున్నారా మేడం గారు?
1: నమస్తే అండి పుల్లన్న గారు.
0: జోక్ చెప్పాలా మేడం గారు?
1: జోక్ చెప్పండి. సర్పగ్రామం నుండి కదా మీరు మాట్లాడుతున్నది
0: మేడం గారు.
1: అలాగే
0: బర్కల్ జోక్ మేడం గారు
1: చెప్పండి.
0: భార్య అంటుంది, ఏమని ఏమండి అన్నం తిందుకు రండి, ఆకలి కాలేదా? ఏమో నాకు పెద్దగా ఆకలి కాలేదు, ఒక పెరుస పెట్టి చాలు అని భర్త అన్నాడు. సరే ఆయన పాత్రలోది పెరుస చేసుకొని తీసుకొని పోయి ఇదిగో అండి నోట్లో పెట్టాం చూడండి అంట. ఏమే తెలియచేత చాలా తిరిగిపోతున్నాయి ఎట్లా, ఇదేదో కొద్దిగా తిరుగుద్ది అవుతుంది అన్నట్లు, ఆకలి కాలేదు అన్నట్లు పెరుస తీసుకుని పెరుసే చేసుకొస్తుంది ఏమన్నా తెలియని అనేది సంవత్సరం పొందిన ఇదే ఉండే మార్పు వచ్చేటట్లు లేదే. ఏమండి ఎందుకు మార్పు లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాడు పచ్చికారం నూరుతా అంటే ఇప్పుడు చికెన్ చేస్తాడో మటన్ చేస్తాడో పప్పు చేస్తాడో ఓలిని చేస్తాడో దోశలు చేస్తాడు ఇంకేందండి మారలేదా? నేను ఆ పొద్దు గౌన్ వేసుకోండి పొద్దు చీర కట్టుందా అన్నట్టు మేడం గారు. సరే ఎక్కువ ఏమి వద్దు టైప్ ఇక్కడ ఆస్ట్ చేయాలంటే మేడం గారు భర్త
1: అనార్కలి. మనకి సమయం కొద్దిగానే ఉంది, ఎంత కుదిరితే తప్పకుండా తప్పకుండా. అనార్కలిలోనే కదా అది?
0: అవును మేడం గారు.
1: మీరు అడిగిన పాట?
0: అవును మేడం గారు. నాగేశ్వర అంజలి దేవి.
1: తప్పకుండా అండి.
0: నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి.

మీరింతవరకు మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలితగీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. వివరాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా వెంకటనగరం వద్ద స్థానిక ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.

0: దోష నివారణ చర్యల విషయంలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: మీరు ఎలాబరేట్ గా కనుక ఎక్స్టెన్సివ్ గా కన్సర్న్ తో చేయకపోతే మాట ఇది మనందరం తప్పు చేసాము. ఎందుకంటే మనం కొన్నిసార్లు సహజంగా వదిలేసినా పర్లేదు, కానీ ఇది మీరు సంవత్సరం పెట్టుకొని స్టిల్ మీకు ముందుకు తీసుకెళ్ళాం. టైం తగ్గే కొద్దీ మీకు సబ్స్టాండర్డ్ వస్తే పెరిగిపోతాయి, నాసిరక పనులు అయిపోగానే తర్వాత మీరు, ఎందుకంటే బెడ్స్ కానీ మీకు ఘాట్స్ కానీ మీరు బలంగా చేయకపోతే మీరు మనం నమ్మొస్తారు. సే దట్ లెట్ అస్ బి యాజ్ ట్రాన్స్పరెంట్ అస్ పాసిబుల్.
0: ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి భారత పౌరుడు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా నమోదు కావటం, చనిపోయిన వారు, 2-3 చోట్ల ఓటర్లుగా పేర్లు నమోదైన వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా అనర్హులైన వ్యక్తులు జాబితాలో లేకుండా చూడటం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన ఫారాల పంపిణీతో పాటు వివరాల సేకరణ నిర్వహిస్తారన్నారు. ముసాయిదా ఓటర్ జాబితా జూలై 21 ప్రచురించబడుతుందని, ఫిర్యాదులు అభ్యంతరాల స్వీకరణకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ఇంధన శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కడా లేవని, పలు సాంకేతిక కారణాలతోనే కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని చెప్పారు. అత్యధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతినడం, ట్రాన్స్ఫారాలు వేడెక్కడం వంటి సాంకేతిక కారణాలతోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని మంత్రి వివరిస్తూ,
2: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము, పవర్ ఉంది. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ విపరీతమైన ఎండ వల్ల మాత్రమే దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా మా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్ గా సమాచారం ఇస్తే ఇమీడియట్ గా వచ్చేస్తాం.
0: రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ రంజన్ మిశ్రా వివిధ వర్గాల నుంచి వినతి పత్రాలు ఈరోజు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి సమగ్రమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఈ సమాచారం ఎంతో కీలకమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎడ్సెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఎడ్సెట్లో 99.30% ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 1888 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 19741 మంది అర్హత సాధించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈరోజు నిర్వహించారు. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విదేశీ ప్రయాణికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది వైరస్ పరీక్షలు చేపట్టారు. ఎబోలా వైరస్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనలో దేశంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతోంది. అనంతపురం జిల్లాలో గరీబ్ కళ్యాణ్

0: అన్న యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, గ్రామీణ సడక్ యోజన పథకాల వల్ల తాము ఎంతో అభివృద్ధి చెందామని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా బుక్రాయి సముద్రం మండలానికి చెందిన లబ్ధిదారులు మీనాబాల ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నా పేరు మీనాబాల. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో 2020 కరోనా నాటి నుంచి ఇంతవరకు ఈ 6 సంవత్సరాలుగాను మేము ఉచిత బియ్యం పొందుతున్నాము. ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో మేము ఇవన్నీ లబ్ధి పొందుతూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము.
0: అదే మండలానికి చెందిన మరొక లబ్ధిదారులు అక్కులప్ప, ఇల్లు లేని తమకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంత ఇల్లు కల నెరవేరిందని పేర్కొంటూ,
2: నా పేరు పూలకుంట అక్కులప్ప, బుక్రాయి సముద్రము. మాకు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద పక్కా గృహం మంజూరు చేసినారు. గతంలో మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. పక్కా గృహం శాంక్షన్ చేసినందువల్ల పక్కా గృహంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. మాకే కాదు, కోట్లాది మంది భారతీయులకు మన ప్రధానమంత్రి మోడీజీ గారు గృహాలు మంజూరు చేసి వారందరినీ సంతోష పెడుతున్నారు.
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా తమ కుటుంబాలకు ప్రత్యేక లాభాలు చేకూరాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆకాశవాణితో ఈరోజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమ జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆరోగ్య భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని చెప్పారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు ఏఐను వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ వాస్క వెల్లడించారు. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఈరోజు నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ భాగస్వాముల సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తొలిసారిగా ఏఐ ఆధారిత ఇన్నోవేషన్లను వైద్య సేవలో ఉపయోగించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రాత్రి వరకు, ఇంకా రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 7 గంటలకు లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. కార్యక్రమంలో కనకాంబరం సాగు, మార్కెటింగ్లో తన అనుభవాలు తెలియజేస్తారు అనంతపురం రూరల్ మండలం చీయేడు అభ్యుదయ రైతు శ్రీ బి పరమేష్ గారు. పరిచయ కార్యక్రమంలో పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. తర్వాత భూజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. ఇక 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమం వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఇక 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ. రాత్రి 10:00 హరికథ. ఇవి ఈ పూట రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.

ప్రసార వివరాలు వింటున్నారు. రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ కరుణామృతం మొదటి భాగం వింటారు. 6:30 వినదగుమాట వినిపించువారు శ్రీమతి గొల్లాపిని విమలాదేవి. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో మెళకువల గురించి వివరాలందిస్తారు శ్రీ ఎం గోవిందరాజులు గారు, హిందూపురం పట్టుగుళ్ల మార్కెట్ టెక్నికల్ అసిస్టెంట్. ఇక 7:00 లలిత గీతం, 7:15

గొల్లాపిని విమలాదేవి. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో మెళకువల గురించి వివరాలందిస్తారు శ్రీ ఎం గోవిందరాజులు గారు, హిందూపురం పట్టుగుళ్ల మార్కెట్ టెక్నికల్ అసిస్టెంట్. ఇక 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం చావడి సంభాషణ, పొగాకు వ్యతిరేక దినోత్సవం. సంభాషణ శ్రీయుతులు బి మధుసూదన్ రెడ్డి మరియు వి చలపతి. నిర్వహణ శృతి ప్రియాంక. అనంతరం న్యాయ సలహాలు, కుటుంబ వారసత్వ చట్టాల గురించి న్యాయవాది శ్రీమతి వై సుచిత్ర గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ హరికృష్ణ. ఇక 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ విఆర్ చంద్రశేఖర్. 8:35 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ఇక 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. ఇక 10:00 నుండి 10:15 రైల్వే పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం. 10:15 నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి సాయంత్ర ప్రసారాలలో సాయంత్రం 5:00 లేపాక్షి, రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 5:30 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు, 6:00 లలిత గీతం, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం, రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో సుందరకాండ, శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే తోలుబొమ్మలాట నేపథ్య గానం వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణలో, 8:00 రసధుని పాత సినీ గీతాలు వింటారు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం, 8:45 అమ్మాయి లెగ్గు అబ్బాయి లెగ్గు నాటిక వింటారు, రచన సమర్పణ శ్రీ ఎస్ఏ సుభాన్. ఇక రేపు రాత్రి 9:16 స్పాట్ లైట్, 9:30 నాటిక, 10:00 రాగం తానం పల్లవి. ఇక రేపు రాత్రి 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇవి రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు.

0: యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బంగారం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ పాడిన ఈ పాట

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత.
2: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
1: అరే అంతేనండి, 60 రూపాయలే.
2: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
1: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
2: మరి రెండోది?
1: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
2: బాబోయ్, బతికించింది యూపీఐ.
1: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

మీరు విన్న పాట అపరిచితుడు చిత్రం కోసం జెసే గిఫ్ట్ కేకే సుజాత పాడిన పాట. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అతడు చిత్రం కోసం కేకే సునీత పాడిన ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: సమయం 7 గంటల 5 నిమిషాలు కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఆర్కిడేరియం, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించారు. ఆర్కిడేరియం వద్ద గవర్నర్ ఓంప్రకాష్ మాథూర్, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, ఇతర ప్రముఖులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాతావరణ నియంత్రణ పద్ధతిలో వివిధ రకాల ఆర్కిడ్ పూల మొక్కలను ప్రదర్శించే ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఆమె సిక్కిం రాష్ట విశిష్ట పర్యావరణ వృక్ష సంపదను తిలకించారు. రేపు రాష్ట్రపతి నాథులా పాస్ను సందర్శించడంతో పాటు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పర్యటనలో చివరి రోజున ముర్ము సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పతకాన్ని బహూకరిస్తారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాజస్థాన్ బికనేర్ జిల్లా సంచు సరిహద్దు అవుట్పోస్టులో జరిగిన బీఎస్ఎఫ్ సైనికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాహ్య శత్రువులతో పాటు వారికి దేశం లోపల సహకరిస్తున్న అంతర్గత శక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత కోసం బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన 4 అంచెల రక్షణ వ్యూహం ఎంతో అవసరమని అమిత్ షా అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వ కార్యక్రమాలను కొనియాడుతూ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అమృతకాలంలో

0: దేశం ముందంజలో దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యంగా నారీశక్తి, యువత, రైతన్నలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఉపరాష్టపతి తన వ్యాసంలో చక్కగా వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానుభావుల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్టపతి ఈ వ్యాసం ద్వారా పిలుపునిచ్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రగతి, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సభ్య దేశాలు సుదీర్ఘంగా సమీక్షించాయి. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి కె. నాగరాజ్ నాయుడు వెల్లడించారు. సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ అనే 4 ప్రధాన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రులు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారని తెలిపారు.
1: The foreign ministers meeting has demonstrated the Quad's continued focus on practical cooperation and delivery oriented initiatives that contribute to peace, stability, resilience and prosperity of the Indo-Pacific. At the end of the meeting, Quad partners have adopted 4 documents: a joint statement on the Indo-Pacific energy security and the Quad critical minerals initiative framework.
0: న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి, స్థిరత్వానికి కీలకంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో క్వాడ్ దేశాలదే ప్రధాన బాధ్యత అని జయశంకర్ స్పష్టం చేశారు.
2: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges as we intend to do.
0: Akashavani vartalu vintunnaru. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన 4 వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని అన్నారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 4 ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల తదుపరి ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్స్కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. రేపు మొహాలీలోని న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 జరిగే

0: ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్లు పివి సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-18 తేడాతో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానిపై వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. మరోవైపు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడి 26-28, 21-15, 21-13 స్కోరుతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్ చెన్ జీఈ జోడీపై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ టోర్నమెంటుకు సంబంధించిన అధికారిక లోగో, జెర్సీ, మాస్కట్ను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. కార్యక్రమంలో కనకాంబరం సాగు, మార్కెటింగ్లో తన అనుభవాలు తెలియజేస్తారు అనంతపురం రూరల్ మండలం చియేడు అభ్యుదయ రైతు శ్రీ బి పరమేష్ గారు. పరిచయ కార్యక్రమంలో పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: రైతన్నలకు నమస్కారం.
4: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన,

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సమగ్ర సస్యపోషణలు, భూసార పరీక్షల ఆవశ్యకత. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాసాచారి గారి ప్రసంగం విందాం.
3: రైతు సోదరులకి మరియు శ్రోతలకి అందరికీ ప్రప్రథమంగా నా నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసాచారి, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం కదిరిలో విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకునేటటువంటి అంశం ఏంటంటే సమగ్ర ఎరువుల యాజమాన్యము మరియు సమగ్ర సస్య పోషణ, ఈ రెండింటి మీద

ఈరోజు ప్రధానంగా వివరించడం జరుగుతుంది. ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యము లేకుంటే సమగ్ర సస్య పోషణ ఈ రెండింటికి గురించి మనం చర్చించుకోవాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిందే వచ్చేసి ఈ భూసార పరీక్ష గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో హరిత విప్లవం సాధించి దాదాపుగా 50 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా భూసార పరీక్ష ఆ నమూనా సేకరించడము ఎలాగా అనే దాని గురించి రైతు సోదరులు ఎక్కడో ఒక దగ్గర పొరపాట్లు చేయటం జరుగుతూ ఉంది. సో ఆ చిన్న చిన్న పొరపాట్లని సరిదిద్దుకొని సరి అయిన పద్ధతిలో నేల నమూనా లేదా మట్టి నమూనాను సేకరించినప్పుడు మాత్రమే మనకు వచ్చేటటువంటి ఫలితాలు సమగ్రంగా ఉంటాయి. దానిని అనుసరించి మనం ఎరువుల యాజమాన్యం చేపట్టినప్పుడు తప్పనిసరిగా మనకి సాగు లాభసాటిగా మారుతుంది అని చెప్పడంలో ఎంతైనా ఆవశ్యకత ఉంది. సో ఇక్కడ మట్టి నమూనా సేకరించడము రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లా నిగన మనం ఒకసారి గన పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ ఫీల్డ్ క్రాప్స్ అంటే వరి, వేరుశనగ ఇట్లాంటి పంటలు ఎంతవరకు సాగుతున్నాయో అంతే సమానంగా ఈ ఉద్యానవన పంటలు కూడా సాగులో ఉన్నాయి. రైతు సోదరులు ఈ రెండింటికి కూడా నేల నమూనా లేదా మట్టి నమూనాని ఒకే రకంగా ఉపరితలం మీద మాత్రమే సేకరిస్తున్నారు. సో దీనివలన ముఖ్యంగా ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు తర్వాత కాలంలో నష్టాన్ని చవిచూడవలసినటువంటి అవసరము ఉంది. ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలనుకుంటే ఉద్యానవన పంటలకైతే సుమారుగా 1.2 మీటర్ల లోతు వరకు ఒక గొయ్యిని తీసి అందులో మీకు పొరలు కనిపిస్తాయి. ఆ పొరలు కనిపించినప్పుడు ఆ పొరలు ఒక్కొక్క పొరని ఒక్కొక్క నమూనాగా మనం సేకరించవలసినటువంటి అవసరం ఉంది. సో తద్వారా మనకి ఉపరితలం మీద మంచిగా మట్టి ఉన్నప్పటికీ వేరు వ్యవస్థ లోపలి పొరల్లోకి ముఖ్యంగా ఉద్యానవన పంటల యొక్క వేరు వ్యవస్థ లోపలి పొరల్లోకి చొచ్చుకొని పోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆర్థికంగా ఫలద సాయం అందవలసినటువంటి అవసరం ఏర్పడుతుందో అలాంటి సమయంలో మనకు సమస్యలు తలెత్తి తద్వారా రైతులు నష్టం చవిచూడాల్సినటువంటి అవసరము వస్తుంది. సో కాబట్టి దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే ముఖ్యంగా చీనీ నిమ్మ సాగు చేసే రైతుల్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ చీనీ నిమ్మలో అన్ని దాన్లలో కూడా మీకు చూసినట్లయితే జింక్ ధాతు లోపము మళ్ళీ ఐరన్ ధాతు లోపము ఈ రెండు ధాతు లోపాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎండు పుల్ల ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో ఎందుకు ఇట్లాంటి సమస్య వస్తుంది అంటే భూమి యొక్క లోపలి పొరల్లోకి ఎప్పుడైతే వేరు వ్యవస్థ వెళ్తుందో అక్కడ వచ్చేసి మీకు 0% ఎక్కువ పెరుగుతుంది. తద్వారా మన భూమి లోపల పోషకాలు అయినటువంటి జింక్ ఐరన్ ఉన్నప్పటికీ కూడా అది మొక్కకి అందుబాటులోకి రాకపోవడం మూలాన మనకేందంటే జింక్ ధాతు లోపము మరియు ఐరన్ ధాతు లోపము వస్తుంది. తద్వారా మీకు ఏంటంటే ఎండు పుల్ల ఏర్పడి పూర్తిగా కొన్ని పరిస్థితులలో మొక్కలు చచ్చిపోవటం జరుగుతుంది. సో ఇట్లాంటి సమస్యలు తర్వాత కాలంలో చూడకూడదు అని అనుకున్నప్పుడు రైతు సోదరులు ఏదైతే పద్ధతి వివరించబడి ఉంటుందో ఆ పద్ధతి ప్రకారము మట్టి నమూనాని సేకరించి వాటి యొక్క ఫలితాలను విశ్లేషించుకొని తద్వారా ఆ నేలకి మనం వేసేటటువంటి పంట సరిపోతుందా లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనము సాగుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మనం ఇంకొక విషయం గమనించినట్లయితే ప్రభుత్వాలు కానీ లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇవన్నీ కూడా మీకేందంటే రైతు సోదరులకి మట్టి నమూనాలను విశ్లేషించి మీకు ఫలితాలను అందజేస్తున్నాయి. ఎప్పుడైతే ఫలితాలు మన దగ్గరికి వస్తాయో దాన్ని ఒక వంటి అవసరము ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా రైతు సోదరులు ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేటివి మన చేతికి వస్తాయో అప్పుడు దానిలో మన నేలలో ఉండే నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది అని మాత్రమే చూస్తున్నారు తప్పించి అందులో అన్నిటికంటే ముందు 2-3 విషయాలు అక్కడ పొందుపరచబడి ఉంటాయి. అందులో ముఖ్యమైనది వచ్చేసి నేల యొక్క స్వభావము ఒకటి, రెండవది వచ్చేసి లవణ సూచిక, మూడవది వచ్చేసి సేంద్రియ కర్బణం. ఈ మూడింటి గురించి కూడా తెలుసుకున్న తర్వాతనే మన నేలలో ఉండే నత్రజని ఎంత ఉంది, భాస్వరము, పొటాషియం గురించి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేల స్వభావము అంటే దాన్నే మనం ఏమంటామంటే పిహెచ్ అని చెప్తాము. ఈ నేల స్వభావము సాధారణ నేలలకు వచ్చేసి 6.5 నుంచి 7.5 మధ్యలో ఉండాలి.
కానీ

మనం విశ్లేషించినప్పుడు ఇది సుమారుగా 8.5 వరకు కూడా వెళ్ళటం జరుగుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేల స్వభావము 6.5 నుంచి 7.5 మధ్య ఉన్నప్పుడు ముఖ్యంగా మన నేలలో ఉండేటటువంటి అన్ని పోషకాలు అందుబాటులో, అంటే మొక్క తీసుకునే రూపంలో ఉండి మొక్కకి అందుబాటులోకి రావటం జరుగుతుంది. అలా కాకుండా నేల స్వభావము 7.5 కంటే పైకి పోతూ ఉంది అంటే మన నేలలో పోషకాలు ఉన్నప్పటికీ కూడా

0: మొక్కకి అందుబాటులోకి రావటం జరుగుతుంది. అలా కాకుండా నేల స్వభావము 7.5 కంటే పైకి పోతూ ఉంది అంటే మన నేలలో పోషకాలు ఉన్నప్పటికీ కూడా అవి మొక్కకి అందుబాటులోకి రాకుండా పోతూ ఉంటుంది. రెండవది లవణ సూచిక. ఈ లవణ సూచిక మామూలుగా ఇది సాధారణ నేలల్లో 0.5 డెసిసైమన్స్ పర్ మీటర్ గా నిర్ణయించబడి ఉంటుంది. సో ఈ 0.5 కంటే ఎక్కువగా గన ఈ లవణ సూచిక ఉన్నప్పుడు ఏం తెలియజేస్తుందంటే మన నేల లోపల లవణాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలియజేస్తుంది. ఈ నేలలో లవణాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మొక్క పెరుగుదల చాలా వరకు తగ్గిపోవటం జరుగుతుంది. మనము ఎన్ని నీళ్లు పెట్టినా కూడా లేకుంటే ఎన్ని రసాయనిక ఎరువులు వేసినప్పటికీ కూడా మొక్క పెరుగుదల సరిగా లేకుండా ఇది తీవ్రత పెరిగిందనుకోండి, లవణ సూచిక తీవ్రత, మొక్కలు చచ్చిపోవటం జరుగుతుంది. మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే సేంద్రియ పదార్థం. ఈ సేంద్రియ పదార్థము లేకుంటే సేంద్రియ కర్బనము అతి ముఖ్యమైనది. ఒక మనిషికి గుండె అనేది ఎంత ఇంపార్టెంటో నేలలకు కూడా ఈ సేంద్రియ కర్బనం అనేది అంత ఇంపార్టెంట్ అయినటువంటి పదార్థం అన్నమాట. సో ఇక్కడ ఈ సేంద్రియ కర్బనము మన నేల లోపల గన గమనించినట్లయితే సాధారణంగా ఇది 0.5% ఉండాలి. కానీ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా అయినా కావచ్చు లేకుంటే అనంతపురము శ్రీ సత్యసాయి జిల్లాలు రెండు జిల్లాల్లో కనుక మనం కనుక తీసుకున్నట్లయితే అది 0.2 నుంచి 0.3% వరకు మాత్రమే ఉన్నట్లు మన విశ్లేషణ ఫలితాలు తెలియజేస్తున్నాయి. సో ఇంత తక్కువ సేంద్రియ కర్బనం మనకు ఉండడం దేనివల్ల అనేది మనం కనుక ఒకసారి కనుక ఆలోచన చేస్తే, ఒకటి మనకు ఉండేటటువంటి అధిక ఉష్ణోగ్రతల మూలాన మన నేలలో ఉండేటటువంటి సేంద్రియ కర్బనము కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. సో తద్వారా ఒకటి సేంద్రియ కర్బనం తగ్గుతుంది, రెండవది వచ్చేసి రైతులు వాడేటటువంటి ఎరువుల యాజమాన్యం. ఇక్కడ రైతులు వాడేటటువంటి ఎరువుల యాజమాన్యం ఏంటంటే మామూలుగా మనం ఏం చెప్తామంటే ఇక్కడ ఒక విషయం చర్చించుకొని మనం ముందుకెళ్దాము. ఈ గతంలో గన మనం హరిత విప్లవానికి ముందు గన మనం ఒకసారి గన చూసినట్లయితే మనం సాగు చేసే రకాలు కానీ ఆనాటి సేంద్రియ ఆనాటి వ్యవసాయ పద్ధతులు అన్నీ కూడా
1: ఎకరాకి 4 నుంచి 5 కేజీలు ఇత్తనాలు అయితే సరిపోతాయి.
2: ఒక ఎకరాకి వాణిజ్యం పంటలు పండించే వాళ్ళు ఈ కనకాంబరం వైపు రావడానికి ప్రత్యేక కారణాలు ఏంటి?
1: కనకాంబరం నీటి తరలు తక్కువ, నీరు తక్కువ, దానివల్ల 5 రోజులకు ఒకసారి పంట రావడం వల్ల మనం వేరే పంటల మీద ఆధారపడుకోకుండా ఉద్యానవన పంటలు ఏమైనా పెట్టుకునే దానికి పెట్టుబడికి ఖర్చులకి ఇది బాగుంటుంది కాబట్టి కనకాంబరం మీద మొగ్గు చూపాము.
2: అంటే ఇతర పంటలతో పోలిస్తే మనకి పూల ద్వారా
1: ఆదాయం ఉంది,
2: అందువల్ల మీరు
1: ఇటువైపు రావడం జరిగింది.
2: ఎంత ఉందండి పొలం మొత్తం?
1: మొత్తం 5 ఎకరాలు.
2: ఏ ఏ పండిస్తుంటారు ఈ 5 ఎకరాల్లో?
1: కనకాంబరం ప్రస్తుతం కనకాంబరము, చీనీను,
2: మునగ ఈ 3 రకాలు.
1: ఈ 3 రకాలు పండిస్తాను.
2: కనకాంబరం అయితే 15 సంవత్సరాల నుంచి
1: సాగు చేస్తున్నాను.
2: ఇప్పుడు 8 ఎకరాల్లో సాగులో ఉందండి కనకాంబరం?
1: 1 ఎకరాల్లో సాగులో ఉందండి.
2: మరి కనకాంబరంలో ఏమైనా రకాలు ఉన్నాయా? ఏ రకం అయితే మీరు నాటడం జరిగింది?
1: మన ప్రాంతంలో ప్రత్యేకమైన కలర్ అంటూ ఏమీ లేవు, కానీ ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది, అదొకటి పండిస్తున్నాం మన ఈ ప్రాంతంలో. ఇట్లా పుదుచ్చేరి ఇట్లా పోతే వేరే రకాలు ఉన్నాయి, యెల్లో కలరే ఉన్నాయి, కానీ మనకి ఇక్కడైతే ఈ రకం ఒకటి ఉంది.
2: మరి ఒక ఎకరా సాగు చేయడానికి ఎంత మొక్క అవసరం అవుతుంది? ఇది ఎట్లా నారు నాటుతారా లేకపోతే విత్తనాలు తెచ్చి పెడతారా? ఆ వివరాలు.
1: విత్తనాలు తీసుకొని నారు పోసి నారు నాడతాము.
2: నారు రైతే మనమే పోసుకోవాలి?
1: మనమే పోసుకొని ఎకరాకి 4 నుంచి 5 కేజీలు విత్తనాలు అయితే సరిపోతాయి.
2: ఒక ఎకరాకి?
1: ఓ ఎకరాకి
2: 4 నుంచి 5 కేజీ
1: 5 కేజీలు విత్తనాలు అయితే సరిపోతాయి.
2: ఎట్లా నారు పోసుకునే పద్ధతి? ఎట్లా ట్రేలలో పెడతారా లేకపోతే కింద బెడ్డింగ్ చేసి?
1: కింద బెడ్డింగ్ చేసి మళ్ళీ పెట్టేసి 3 మంత్స్ తర్వాత నారు పోసిన 3 మంత్స్ తర్వాత పైరు నాటుకుంటాను.
2: 3 నెలలు
1: పెట్టాలి.
2: ఎప్పుడు పోసుకుంటారు మీరు నారు?
1: మేము ఫిబ్రవరి లాస్ట్లో వస్తాము.
2: ఫిబ్రవరి లాస్ట్,
1: మే లాస్ట్కి జూన్ ఫస్ట్ కల్లా నాటేసుకుంటాం.
2: వర్షాకాలం?
1: వర్షాకాలంలో.
2: అంటే అప్పుడైనా నాటుకోవాల్సింది?
1: అప్పుడే నాటుకోవాల్సింది.
2: ఒకసారి నాటితే ఈ కనకాంబరం మనకు ఎంతకాలం దిగుబడి ఇస్తుంది?
1: 2 సంవత్సరాల దాకా దిగుబడి వస్తుంది.
2: కంటిన్యూగా. మరి నాటేటప్పుడు అంటే భూమిలోకి ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, దుక్కులు ఎట్లా చేసుకోవాలి, లోతు దుక్కులు అవసరమా? ఆ వివరాలు.
1: దుక్కులు అయితే చేసుకోవాలి, లోతు దుక్కులు చేసుకునేంత బాగుంటుంది. పసలేరు వేసుకున్నంత ఎకరాకి 4 నుంచి 5 ట్రాక్టర్లో పసలేరు వేసుకోవాలా?

0: మల్చింగ్ షీట్ కానీ వేస్తున్నారు కానీ మల్చింగ్ షీట్ కొద్దిగా ఇది కావడం లేదు కానీ మల్చింగ్ షీట్ కానీ వేస్తారు.
1: వేస్తే మంచిదేనా?
0: వేస్తే మంచిదే.
1: మీరు వేసారా?
0: మేము వేసాము. కాకపోతే పై పాట ఎరువులు వేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అయ్యి మళ్ళీ తీసేయడం జరిగింది. 3 మంత్స్ తర్వాత
1: ప్యాడ్ ఎరువు వేసుకోవడానికి,
0: పై పాట మందులు వేసుకోవడానికి కొద్దిగా తీసేసాం.
1: మరి ఇక నాటే విషయానికి వస్తే, అంటే ఇట్లా సాల్కి సాల్కి మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ పెట్టడం జరిగింది?
0: సాల్కి సాల్కి అయితే 3 అడుగులు, మొక్కకి మొక్క అయితే 6 ఇంచులు పెట్టడం జరిగింది.
1: మొక్కకి మొక్కకి 6 ఇంచులు, సాల్కి సాల్కి
0: 3 అడుగులు.
1: నాటిన తర్వాత మనకి పూలు రావడానికి మనం ఎంతకాలం వీటిని మొక్కల్ని పెంచాల్సి ఉంటుంది?
0: 4 నెలల వరకు పెంచాల్సి ఉంటుంది. 4 నెలల నుంచి రన్నింగ్ అవుతుంది. 3 మంత్స్ కంప్లీట్ అయింది.
1: ఇప్పుడు జూన్లో నాటితే
0: నవంబర్ నుంచి మంచి దిగుబడి.
1: నవంబర్ నుంచి మనకి. మరి ఆ దశ వరకు ఈ మొక్కలకి ఏమన్నా తెగుళ్ళు ఆశించడం జరుగుతుందా? ఆ వివరాలు.
0: తెగుళ్ళు ఆశిస్తాయి, పురుగు ఆశిస్తుంది. తెగుళ్ళకైతే మనం మందులు అయితే స్ప్రే చేసుకోవాల్సిందే పురుగుకి. 3 మంత్స్ ఒకసారి పంట స్టార్ట్ అయిందంటే 2 ఇయర్స్ దాకా ఇబ్బంది లేకుండా పంట అయితే వస్తుంది మంత్లీ మంత్లీ.
1: మరి దాదాపు 4 నెలల వరకు మనము ఈ మొక్కల్ని పెంచాల్సి ఉంటుంది. ఏమేమి తెగుళ్ళు వస్తాయి, ఏమేమి పురుగులు వస్తాయి, ఆ వివరాలు.
0: పచ్చపురుగు మైన, వర్షం పడిందంటే పచ్చపురుగు వస్తుంది, ఆకులు తినేస్తుంది, మొగ్గలు వచ్చిన మొగ్గలు తినేస్తుంది, ఇంకా త్రిప్స్ పడుతుంది, నల్లి ఇది ఉంటుంది. మళ్ళీ ఇది బ్లైటాక్స్ కొట్టడం వల్ల ఇది నల్ల ఆకుముడత లేకుండా పోతుంది.
1: పచ్చపురుగుకి ఏం మందు కొడతారు?
0: ప్రిప్నోపస్ కానీ క్రోజన్ ఇట్లాంటివి మందులు స్ప్రే చేసుకుంటాం. త్రిప్స్ టాలిన్ ఫ్రైడ్ని కీఫన్ కానీ ఇవి స్ప్రే చేసుకుంటాము త్రిప్స్కి.
1: ఇవి వేస్తే కంట్రోల్ అవుతుంది?
0: కంట్రోల్ అవుతుంది. వర్షాలు ఎక్కువ వచ్చినా కానీ ఇంగు తెగులు పడుతుంది.
1: అంటే ఎట్లా ఉంటాయి లక్షణాలు ఇంగు తెగులు అంటే?
0: ఇంగు తెగులు అంటే ఆకు ముడుచుకోవడము, నల్లగా అయిపోతుంది ఆకు.
1: ఓకే,
0: ముడత వచ్చి ఆకు ఇది అవుతుంది. దానికి మనం భూమిలో డ్రిప్పుల ద్వారా రెడీమిల్ గోల్డ్ కానీ బ్లైటాక్స్ కానీ పంపించుకోవాల్సి ఉంటుంది.
1: అంటే రికవర్ అవుతాయండి?
0: రికవర్ అవుతుంది.
1: చనిపోయేది అంటే ఏముండదు?
0: చనిపోయేది అంటే ఏముండదు.
1: ఇక ఎరువులు యాజమాన్యం అంటే ఈ టైంలో, అంటే మనకి మొగ్గలు వచ్చేంత వరకు ఈ 4-5 నెలలు ఎటువంటి ఎరువులు వేసుకోవాలి?
0: నత్రజని పొట ఎన్పీకేనే వేసుకోబడుతుంది. డ్రిప్పుల్లో ఏమన్నా ఉంటే మనం డ్రిప్పుల్లో వదులుకోవచ్చు.
1: పరమేష్ గారు, మీ మాటల ప్రకారము మనకి దాదాపు నాటిన 4 నుంచి 5 నెలల తర్వాత కోతలు మొదలవుతాయని చెప్పారు.
0: అవును.
1: అప్పుడు మొదలైతే దాదాపు 2 నెలల వరకు ఉంటుందా?
0: 2 నెలల వరకు ఉంటుంది.
1: పరమేష్ గారు, మరి ఈ పూలు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటాయి?
0: 5 రోజులకు ఒకసారి వస్తుంటాయి.
1: 5 రోజులకు దాదాపు 6 కోతలు.
0: 6 కోతలు
1: నెలకి?
0: నెలకి 6 కోతలు.
1: పరమేష్ గారు, మనకి నాటిన 4-5 నెలల నుంచి ఈ కోతలు అయితే మొదలవుతాయి, మరి ఈ దశలో ఎటువంటి చీడపిడలు ఆశిస్తాయి? అంటే ఇప్పుడు పూలు వస్తాయి, పూలు మొగ్గ ఉంటుంది కాబట్టి వీటిని ఆశించే పురుగులు ఏమైనా ఉన్నాయి?
0: ఉన్నాయి. ఆకుపచ్చ పురుగు ఎక్కువ.
1: మళ్ళీ కూడా
0: అదే, మొత్తం ఎన్నులంతా బక్కేసేసి దానికి రాకుండా చేసేస్తుంది. దాన్ని జాగ్రత్తగా ఉండాలా?
1: అదొకటి.
0: ఈ నల్లి కామన్ ఉంటుంది, నల్లి కంటిన్యూగా ఉంటుంది. ఇట్లా మనం దోమ స్ప్రే చేసుకోవాల్సింది మందులు.
1: ఏమైనా జిగురట్టలు పెడుతుంటారా?
0: జీరట్టలు పెడుతుంటాం దోమకి.
1: ఇప్పుడు దీన్ని ఏక పంటగా సాగు చేస్తారా, అంతర పంటలుగా సాగు చేస్తున్నారా మీరు?
0: ఏక పంటగానే సాగు చేస్తున్నాం.
1: ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మునగబెట్టి మునగ కింద వేస్తుంటారు.
0: మునగ కింద వేయడం వల్ల మనకి జూన్లో వర్షాలు పడి గాలి వాన రావడం వల్ల కళ్ళ మీద కనకంబరాల మీద మునగ చెట్లు పడడం వల్ల ఇబ్బంది అయితే అంటే పెట్టడం లేదు. ఇప్పుడు
1: ఇదివరకు పెట్టారా మీరు?
0: ఇంతముందు పెట్టాము.
1: అంటే అట్లా మేళ ఇట్లా మేళ రైతుకి?
0: రైతుకి అప్పుడేమో కనపడుతుంది కానీ మునగ వచ్చినప్పుడు. కాబట్టి ఈ టైంలో చూసుకుంటే చాలా ఇబ్బంది రైతులకైతే. మొక్కల మీద కనకాంబరాల మీద పడడము, చెట్లన్నీ ఎత్తేసుకోవడము, దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అందుకే మేము పెట్టడం లేదు ఇప్పుడు అంతర పంటలు.
1: పరమేష్ గారు, ఇక మనము దిగుబడి విషయానికి వస్తే, 1 ఎకరాకు నెలకు 8 కేజీల వరకు పూలు దిగుబడి వస్తుందండి?
0: 100 నుంచి 200 దాకా వస్తుంది.
1: 100 నుంచి 200 అంటే ఎక్కువ దిగుబడి అంటే ఎప్పుడు ఏ సమయంలో మనం తీసుకోవచ్చు?
0: మార్చి
1: తొలి దశ ఇంకా ఉంది మనము. ఎక్కువ అంటే ఏ వయసు అప్పుడు ఎక్కువ దిగుబడి వస్తుంది?
0: వయసు 8 నెలల నుంచి 10 నెలల లోపల బాగా తీసుకోవచ్చు. 10 నెలల నుంచి
1: 8 నెలల తర్వాత.
0: ఇప్పుడు మార్చి ఏప్రిల్లో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేలు ఎండలకు ఎక్కువ పూస్తాయి పూలు.
1: ఎండలకు ఎక్కువ వస్తాయి. ఆ టైంలో ఎంత దిగుబడి వస్తుంది?
0: ఆ టైంలో 400 దాకా వస్తుంది
1: ఎకరాకి.
0: 300 నుంచి 400 దాకా రావచ్చు ఆ టైంలో.
1: అంటే ఎండలు ఎక్కువ ఉండడం వల్ల దిగుబడి పెరుగుతుంది. మరి ఈ టైంలో అంటే ఇప్పుడు ఎరువులు యాజమాన్యం ఎట్లా? ఎందుకంటే మంచి దశ కోతలప్పుడు పైపాటి ఎరువులు ఏమేమి వేసుకుంటారు?
0: పైపాటలు 23, 14, 30, 14 పైపాటి ఎరువులు, బయోజేము ఇట్లాంటి పై బాటలు వేసుకుని దాంతోపాటు డిప్లు మందులు కానీ పంపిస్తూ ఉంటాము.
1: డిప్లు మందులు ఏమేమి పంపిస్తుంటాం?
0: 319, 320.
1: ఇక పంట అన్న తర్వాత కలుపు సర్వసాధారణం, అది కనకాంబరం.

0: కావచ్చు, వరైనా కావచ్చు, వేరుశనగైనా కావచ్చు. మరి ఈ కనకాంబరంలో మీరు కలుపును ఏ విధంగా నియంత్రిస్తారు?
1: కూలదోరణి తొగియడమే నివారించమే, గడ్డి వీకేయడము.
0: అవునా, దీంట్లో అంటే చాలా పంటల్లో ఇప్పుడు మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ కొన్ని పంటల్లో వరిలో కానీ ఈ గడ్డి మందులు అయితే స్ప్రే చేస్తుంటారు.
1: స్ప్రే చేస్తాను. దీంట్లో అయితే ఇంక ఇంతవరకు లేవు. ఇది గ్లేసిళ్ళు కొట్టచ్చు కానీ ఏమన్నా వేర్లు దెబ్బతింటాయన్నట్లు కొట్టడం లేదు. మనం కూలలతోనే చేసుకోవాల్సింది.
0: ఎంత పడతారండి అంటే ఎన్ని రోజులకు ఒకసారి తవ్విస్తూ ఉండాలా?
1: పంట మన చేతికి వచ్చిన 5 నెలల లోపల కనీసం ఉంటే 4 సార్లు తొగియాలి, నెలకు ఒకసారి
0: రెగ్యులర్గా
1: మంత్లీ.
0: ఇప్పుడు 2 ఏళ్ళు ఉంటుంది.
1: 2 ఏళ్ళు అంటే 5-6 నెలల వరకు తొగించుకోవచ్చు. మళ్ళీ కప్పుకున్న తర్వాత కవర్ అయిపోయింటుంది, గడ్డి పడదు.
0: పరమేష్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారము ఎకరాకు దాదాపు సీజన్ బట్టి ఎకరాకు 200 నుంచి 400 కేజీల దాకా ఈ కనకాంబరం దిగుబడి వస్తుందని చెప్పారు. ధర ఎట్లుంటుందండి?
1: ధర 3 మార్చి ఏప్రిల్ మేల అయితే ధర తక్కువగా ఉంటుంది. మల్లెపూలు రావడం వల్ల, పూలు ఎక్కువ రావడం వల్ల కనకాంబరాల ధర తక్కువ ఉంటుంది.
0: అంటే అక్కడ దిగుబడి వచ్చినా కూడా
1: ఈ మార్కెట్లు
0: పూలు వేరే
1: రావడం వల్ల రేటు తక్కువగా ఉంటుంది.
0: అప్పుడు ఎట్లా పోతుంది?
1: 200-250 పోతుంది. అప్పుడు పోతే
0: ఈ టైంలో ఎప్పుడు ధర ఎక్కువ ఉంటుంది? ఏ నెలలో ఎక్కువ ఉంటుంది?
1: అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఆ నెలలో మంచి రేటు ఉంటుంది.
0: అప్పుడు
1: 800-1000 రూపాయల దాకా నడుస్తుంది
0: కేజీ. పరమేష్ గారు, మీ అంటే అనుభవంలో ఈ 15 ఏళ్ళ అనుభవంలో అధిక ధర ఎప్పుడు చూశారు, అత్యల్ప ధర ఎప్పుడు చూశారు?
1: అధిక ధర అంటే 2024 చూసినాం, 2000 దాకా ఉంది కనకాంబరం
0: కేజీ.
1: అత్యల్ప ధర అంటే వర్షాకాలం వస్తే మనం మార్కెట్లో వదిలిపెట్టి రావడం కానీ జరిగింది.
0: టమోటాలు వారేసినట్టుగానే
1: జరిగింది.
0: మరి దీని ప్రకారము మనకి ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది? నెల నెల ఒక ఉద్యోగస్తుని మారు తీసుకోవచ్చని మీరే చెప్పారు. యావరేజ్గా దాదాపు 6 కోతలు వస్తాయి. ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది? అధిక ధర, అత్యల్ప ధర, సరాసరి తీసుకుంటే?
1: సరాసరి తీసుకుంటే ఎకరాకి 20,000 దాకా మనకి
0: నెల నెల
1: 20,000 దాకా మిగిలిపాటు ఉంటుంది.
0: ఇక పెట్టుబడి విషయానికి వస్తే మనము ఆదాయం గురించి మాట్లాడుకుంటున్నాము, పెట్టుబడి కూడా మనము మాట్లాడుకోవాలి. ఎకరాకు విత్తనం ఖర్చు ఎంత వస్తుందండి?
1: విత్తనం ఖర్చు 10,000 దాకా వస్తుంది.
0: 4-5 కేజీ
1: 4-5 కేజీ మనం దాన్ని మెయింటైన్ చేసుకొని నాటుకునే 10,000 దాకా వస్తుంది.
0: నాటుకోవడానికి కూడా
1: అంటే
0: బెడ్డింగ్ వరకు,
1: నారు వరకు మూడు నెలలు మనం మందులు స్ప్రే చేయడము ఉంటుంది కదా పైరు పెంచుకోవడానికి, అంతా 10,000 దాకా వస్తుంది. మనము పక్కన నారు కొనకొచ్చి నాటాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది.
0: ఎట్లా అమ్ముతారు బయట అయితే?
1: బయట అయితే 30-40,000 దాకా పడుతుంది. ఇప్పుడు నేనే ప్రస్తుతానికి అమ్ముతున్నాను.
0: మీరే అమ్ముతున్నారు?
1: నేను అమ్ముతున్నాను. ఎకరానికి 30,000 అవుతుంది ఈరోజు వేరే వాళ్ళు తీసుకున్నారు.
0: పెట్టుబడి విషయానికి వస్తే నారు గురించి మాట్లాడుకున్నాము, ఇక ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఎకరాకి ఎంతమంది కూలీలు అవసరం అవుతారు?
1: కూలీలు ఎకరాకి 10 మంది కావడతారు
0: నాటడానికి. ఎంత ఇస్తున్నారు?
1: 400 నాటడానికి కూలీ.
0: దాదాపు 4,000 రూపాయలు
1: 4,000 రూపాయలు
0: ఇక పూలు తెంపడానికి మనకి 5 రోజులకు ఒకసారి కావాలి. ఒక్కొక్క మనిషి ఎన్ని కిలోల వరకు పీకు?
1: 2 కేజీల వరకు పెరగల
0: ఒక్కొక్కరు. పరమేశ్వర్ గారు, పూలు పెరగడానికి ఒక ఎకరాకి ఎంతమంది అవసరం అవుతారండి?
1: 15 నుంచి 20 మంది దాకా అవసరమవుతుంది.
0: అవునా, అంటే దిగుబడిని బట్టి
1: అటు ఇటు.
0: దాదాపు ఆ ఖర్చు ఎంత వస్తుంది మీకు నెలకు అందాజుగా? 6 కోతలు అనుకుందాం.
1: 20-25 వేల దాకా ఖర్చు వస్తుంది.
0: 20-25 వేల
1: దాకా వస్తుంది.
0: ఇక ఎరువులకి అయితేనేమి, స్ప్రేయింగ్స్కి అయితేనేమి, అది ఎంత ఖర్చు వస్తుంది?
1: అది 10,000 దాకా ఖర్చు వస్తుంది
0: నెల నెల. పరమేశ్ గారు, మనము పెట్టుబడి గురించి మాట్లాడుకుంటున్నాము, అలాగే దిగుబడి కూడా మీరు చెప్పడం జరిగింది. దాదాపు సరాసరి 200 కేజీలు అయితే తీసుకోవచ్చు అని చెప్పారు ఒక ఎకరాకి. ఈ మార్కెట్ మీరు ఎక్కడ చేసుకుంటారండి?
1: బత్తలపల్లి చేసుకుంటాను.
0: బత్తలపల్లి అంటే మీరే తీసుకెళ్తారా?
1: మేమే తీసుకెళ్తామండి.
0: అక్కడ నుంచి బయట ప్రాంతాలు,
1: బయట నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇట్లా పంపిస్తారు.
0: ఎంత ధర యావరేజ్గా పడుతుందండి మనకి? ఒక్కొక్కసారి హైయెస్ట్ 2,000 దాకా పోయింది, 800 కూడా వెళ్తుందని చెప్పారు, తక్కువ కూడా వెళ్తుందని చెప్పారు. యావరేజ్ రేట్ ఎంత దొరుకుతుంది?
1: యావరేజ్ 400 దొరుకుతుంది రేట్.
0: మళ్ళీ ఈ లెక్కన 200 కేజీలు ఇంటూ 400 వేసుకున్నా కూడా 80,000 దాకా నెలకి ఆదాయం. ఇంకా మీరు ఇందాక మీరు చెప్పిన పెట్టుబడి విషయానికి వస్తే కూలీలకు పీకడానికి 25,000 స్ప్రేయింగ్స్కి 10,000
1: కలుపు తీయడానికి 10,000 దాకా అవుతుంది.
0: దాదాపు 50,000
1: దాకా పెట్టుబడి రూపంలోనే వెళ్ళిపోతుంది బయటకి.
0: సో మిగతాది ఆదాయం నెల నెల మనకు ఉద్యోగస్తునికి వచ్చినట్టు
1: వస్తుంది.
0: ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే ఎట్లా ఉంటుందండి ఈ కనకాంబరం సాగు?
1: కొత్తగా అంటే ఐడియా లేకపోతే పెట్టుకోకూడదు, కొద్దిగా అనుభవం ఉండి పెట్టుకోవాలా.
0: అంటే ఏ విధంగా అనుభవం? అంటే
1: ఏ విధంగా నీళ్ళ తరలు ఇచ్చుకోవడం కానీ చూసి తక్కువ ఇచ్చుకోవాలా.
0: నీళ్ళు ఉన్నాయని చెప్పేసి
1: ఎక్కువ పెట్టకూడదు నీళ్ళు, నీళ్ళు ఎక్కువ పెట్టినా చెట్లు బతకవు, అది సమస్య ఉంది.

0: లేబర్ మైన్, లేబర్ మనకి అందుబాటులో ఉంటారు వస్తారు అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టుకొని ఇబ్బంది పడడం చాలా కష్టమైతే ఐదు రోజులకు ఒకసారి అంటే కష్టము. కలుపు కానీ చూసుకోవాలి, గరకత్వంగా ఉన్న దాంట్లో పెట్టుకోకూడదు, కలుపు తక్కువ ఉండాలి. కాబట్టి కొద్దిగా అనుభవం ఉన్న రైతులను సలహాలు తీసుకొని పెట్టడం మంచిది.
1: పరమేష్ గారు, గత 15 సంవత్సరాల నుంచి మీరు కనకాంబరం సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ కనకాంబరం సాగు, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: విన్నారు కదా, కనకాంబరం సాగు, మార్కెటింగ్లో అనుభవాలు అనంతపురం రూరల్ మండలం చియ్యడు గ్రామ రైతు బి పరమేష్ గారితో పరిచయ కార్యక్రమంలో.
2: మీకు పరిచయం చేసిన వారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.

0: ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తినిచ్చే యాంటీబాడీలు అధికంగా ఉంటాయి. పిల్లలను పొడిగా ఉండి వెలుతురు మరియు గాలి బాగా ప్రసరించే ప్రాంతాల్లో కట్టివేయాలి. పిల్లలకు చలిగాలి నుండి కాపాడాలి. ఈ గొర్రె పిల్లల్లో కొన్ని మెలకులు పాటించాల్సి ఉంటుంది. పాలు మరిచే వరకు దాదాపుగా 3 నెలల వరకు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. పిల్లలను తల్లితో పాటు మందుకు పంపకుండా కొట్టంలో ఉంచి పెంచాల్సి ఉంటుంది.
1: రైతులకు సూచనలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వాతావరణ వివరాలు.
2: భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ వర్షం పడింది. రాబో రోజుల్లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38.5 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 26.7 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 68 నుంచి 70%, మధ్యాహ్నం పూట 20 నుంచి 35% నమోదయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లను వినియోగించే రైతు సోదరులు సకాలంలో వాతావరణ సూచనలను మరియు జిల్లావారి వ్యవసాయ సలహాలను పొందడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి వ్యవసాయ వాతావరణం మరియు మేఘదూత్ మొబైల్ యాప్లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవచ్చు.
1: వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.
3: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
4: మీరింతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కనకాంబరం సాగు, మార్కెటింగ్లో తమ అనుభవాలు విన్నారు. అనంతపురం రూరల్ మండలం G7 అభ్యుదయ రైతు శ్రీ బి పరమేష్ గారితో పరిచయ కార్యక్రమంలో పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: నుంచి అవకాశాలు పెరిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని రకాల నైపుణ్య శిక్షణను ఇప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకు వివరంగా తెలియజేస్తున్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి చిలుక కృష్ణ గారు. నమస్కారం సార్.
1: నమస్తే మేడం.
0: సార్, ముందుగా చెప్పండి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే ఏమిటి?
1: మేడం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఏర్పాటు చేసిన స్కీమ్. దీనినే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు.
0: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది?
1: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది గతంలో 1993లో ప్రధానమంత్రి రోజర్ యోజన అనే ఒక పథకము మరియు 1995లో ఉన్న ఆర్ఈజీపీ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒక పథకం, ఈ రెండు పథకాలను కలుపుతూ ప్రధానమంత్రి ఎంప్లాయ్ జనరేషన్ స్కీమ్ కింద పిఎంఈజీపీ పథకాన్ని 2008 ఆగస్టు 15న గౌరవ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది.
0: ఓకే సార్, మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు, చేతి కళాకారులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడంతో పాటు మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ల డెవలప్మెంట్ చేయడం కోసం గ్రామాల్లో పట్టణాల్లో సబ్సిడీ కింద ఈ యొక్క పిఎంఈజీపీ స్కీమ్ కింద ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
0: గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటారు. బాగుంది సార్. మరి ఈ పథకానికి ఎవరు అర్హులంటారు? ఇంకా వారి వయస్సు ఎంతవరకు ఉండాలంటారు?
1: ఈ పథకానికి ముఖ్యంగా ఇండియన్స్ అయి ఉండాలి, భారతదేశంలో ఉంటూ భారతీయులై ఉండాలి. వాళ్ళ వయస్సు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి మరియు దీనికి మినిమం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. మరియు వీళ్ళు ఆధార్,

0: పాన్ కార్డ్, ఈడిపి సర్టిఫికేట్ పొంది ఉండాలి.
1: ఈడిపి సర్టిఫికేట్ అన్నారు కదండి సార్, ఈడిపి సర్టిఫికేట్ అంటే ఏంటి సార్?
0: ఈడిపి సర్టిఫికేట్ అనగా ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో నిరుద్యోగులు కానీ చేనేత వృత్తి వారు కానీ వాళ్ళకు సంబంధించిన రంగాన్ని ఎంచుకొని ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళకు బహుకరించే సర్టిఫికేట్ ని ఈడిపి సర్టిఫికేట్ అంటారు.
1: బాగుంది సార్. మరి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? దానికి అవసరమైన పత్రాలు ఏమిటి సార్?
0: ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులలో మనకు కావలసిన లోన్ గురించి ముందుగా సంప్రదించాలి. మన యొక్క ప్రాజెక్ట్, మనం ఎలాంటి మైక్రో యూనిట్ ఏర్పరుచుతున్నామో వాళ్లకు తెలియజేసి ఆ మైక్రో యూనిట్ ని ఏర్పరచుకోవడానికి ఎంత అవుతుంది, దాని ద్వారా మనకు ఎంత లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సంబంధిత బ్రాంచ్ మేనేజర్ కు మరియు ఫీల్డ్ ఆఫీసర్ కి చూపించడం ద్వారా వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని బట్టి లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో పిఎంఈజీపీ సైట్లో ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
1: ఈ పథకాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి వెబ్సైట్లను ఉపయోగించుకోవాలో చక్కగా తెలియజేశారు సార్. మరి లోన్ అన్నారు కదా, ఈ పథకం కింద ఎంతవరకు రుణ సహాయం లభిస్తుంది, దానికి వడ్డీ రేటు ఏ విధంగా ఉంటుంది సార్?
0: మేడం, ఈ పథకం అనేది రెండు రకాలుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సపరేట్ సపరేట్గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు స్థాపించబోయే మైక్రో యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అని రెండు కేటగిరీలుగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అప్ టు 10 లాక్స్ నుంచి అప్ టు 50 లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే సర్వీస్ సెక్టర్లో మినిమం 5 లక్షల నుంచి మాక్సిమం 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
1: పట్టణ ప్రాంత నిరుద్యోగులకు మరియు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి రుణ సదుపాయం ఎంతవరకు అందుతుందో చక్కగా వివరించారు సార్. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీ వస్తుందా? ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తుంది?
0: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది సబ్సిడీ లింక్డ్ స్కీమ్. ఈ పథకం పెట్టడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించడం ద్వారా మైక్రో యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం. దీని ద్వారా వచ్చే సబ్సిడీ మనం పెట్టుకున్న మైక్రో యూనిట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి మినిమం 15% నుంచి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు, మనము పట్టణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెట్టడం ద్వారా మినిమం జనరల్ కేటగిరీకి 15%, అదే ఎస్సీ ఎస్టీ మహిళా హిల్ ఏరియా ప్రాంతాల్లో ఉండే వారికి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు వాళ్ళు మైక్రో యూనిట్ పెట్టడం ద్వారా జనరల్ కేటగిరీకి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే మహిళా ఎస్సీ ఎస్టీ హిల్ ఏరియాలో నివసించే వారికి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సబ్సిడీ అనేది పట్టణ ప్రాంత మరియు గ్రామ ప్రాంత ప్రజలకు వేరువేరుగా ఉంటుందంటారు. చక్కగా తెలియజేశారు సార్. మరి ఒకవేళ అంతకు ముందే వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి, అంటే ఆ పాత వ్యాపారానికి రుణం అందే అవకాశం ఉందా?
0: ఉంటుంది మేడం, తప్పకుండా. ఇంత ముందుకు ఎస్టాబ్లిష్డ్ అయిన మైక్రో యూనిట్స్ ని కొనసాగించడానికి మరియు వాటిని అప్గ్రేడ్, ఇంకా మెరుగుపరచడానికి కావలసిన ఫైనాన్స్ ని సంబంధిత మైక్రో యూనిట్ డెవలప్ చేయడం కోసం ఎంతైతే క్యాపిటల్ అవసరం ఉంటుందో దానికి తగినట్టుగా మరికొంత పిఎంఈజిపి పథకం కింద రుణం మంజూరు చేయడం జరుగుతుంది.
1: ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు?
0: ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన కొన్ని ఎంటర్ప్రైజెస్కు మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. అందులో ఎస్హెచ్జీలు, చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ముఖ్యంగా అగ్రో ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఫారెస్ట్ బేస్డ్ సర్వీసెస్, మినరల్ బేస్డ్ సర్వీసెస్లలో ఈ యొక్క పిఎంఈజీపీ పథకం యొక్క సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు మరియు డిస్టిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని నడిపించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గతంలో

0: 2021 2025 సంవత్సరాలు గాను పంచవర్ష ప్రణాళిక ప్రకారం 13,554 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దీనివల్ల 4 లక్షల యూనిట్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్కు 8 మంది చొప్పున 32 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సందర్శించి మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఈడిపి సర్టిఫికేట్ను జత చేస్తూ మీరు పెట్టదలుచుకున్న యూనిట్ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్లు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే అది రన్ అవుతుందా లేదా అనే దాని మీద విచారించి దానికి తగినట్టుగా ఎంత క్యాపిటల్ కావాలి మరియు అందులో మనం ఎంతవరకు ఓనర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకసారి బ్యాంకు నుంచి మనము ప్రాజెక్ట్ రిపోర్టు అప్రూవ్ చేయించుకొని బ్యాంక్ నుంచి లోను వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలోని ఆన్లైన్ సెంటర్ ద్వారా పిఎంఈజీపీ సైట్లో మన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఆధార్ పాన్ కార్డు ఉపయోగించి మనం లోన్కు అప్లై చేసుకోవడం ద్వారా సంబంధిత యూనిట్ శాంక్షన్కు కావలసిన లోను మంజూరు చేయబడుతుంది.
1: సార్, మరి ఉదాహరణగా తీసుకుంటే ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణం తీసుకున్నారనుకోండి, ఎంతవరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది? సబ్సిడీ ఎంతవరకు వస్తుంది?
0: మేడం, పిఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నప్పుడు దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు. ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా ఇచ్చే లోన్. ఈ లోన్లో బ్యాంక్ టు బ్యాంక్, ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ఆ బ్యాంకు నిర్ధారించుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది. సామాన్యంగా 11 నుంచి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్న లోన్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో మన లోన్ అనేది 2 కేటగిరీలుగా చేయబడడం జరుగుతుంది. మన ప్రాజెక్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా లేదా సర్వీస్ సెక్టారా అని నిర్ధారించుకున్నాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఓనర్ కాంట్రిబ్యూషన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్ వాళ్ళు లోన్ రూపంలో అందిస్తారు. ఆ విధంగానే సర్వీస్ సెక్టార్లో కూడా మనం మినిమం ఓనర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ పోను, మిగిలిన అమౌంట్ని బ్యాంక్ లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
1: తీసుకున్న రుణానికి ఎంతవరకు వడ్డీ పడుతుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొదలైన అంశాల గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ రాస్తున్నారు. బంగారు బాబు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరి కోసం విందాం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కేవీ మహాదేవన్.
4: చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా, దాని

కార్యక్రమంలో తర్వాత విందాం. అనురాగ దేవత చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని రాస్తున్నారు. బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుష్, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి వీరందరి కోసం విందాం అనురాగ దేవత చిత్రం నుండి ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్. వీరంతా రాస్తున్నారు, నువ్వే కావాలి చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం చిత్ర బృందం పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం కోటి.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

మరికొద్దిసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో

0: వింటారు ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నాటికలు సామాజిక ప్రయోజనం ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ప్రసంగం వింటారు.
1: 1936 జూన్ 8 తేదీన ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది. తర్వాత రోజుల్లో ఆకాశవాణిగా రూపాంతరం చెందిన ఆల్ ఇండియా రేడియో 90 ఏళ్లు నిండి తన నవతీతరణం పండుగను ఈ సంవత్సరం జూన్ 8 తేదీన చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి ఉద్యోగులందరికీ నా అభినందనలు, శ్రోతలందరికీ నా శుభాకాంక్షలు. ఈ 90 సంవత్సరాలలో దేశ ప్రగతికి, భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి ప్రజాజీవితంతో పెనవేసుకుని రేడియో ప్రభావం ఎదుగుతూ వచ్చింది అనే విషయం మనందరికీ తెలుసు. రేడియో కేవలం ఒక లిటరీ క్లబ్ కాదు. సామాన్య శ్రోతల అభిరుచిని, అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని వారి తపన తీరేలా సామాన్య శ్రోతలకు అర్థమయ్యే భాషను ప్రోత్సహించడం, తద్వారా దేశ ప్రగతికి తోడ్పడటం ఆల్ ఇండియా రేడియో విధానం అని స్వతంత్ర భారత తొలి సమాచార ప్రసార శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశంలోని రేడియో వ్యవస్థకు కొత్త ఊపిరి లూదుతూ భాషా సాహిత్య సేవకు, సంవిధానానికి దిశానిర్దేశం చేశారు. రేడియోతో నాకు 73 సంవత్సరాల అనుబంధం ఉంది. అవును, అక్షరాల 73 సంవత్సరాలు. 1953 సంవత్సరంలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఆటవిడుపు కార్యక్రమంలో రామాగుమ్మడి మీంట ఉందా, రత్నాగుమ్మడి మీంట ఉందా అంటూ తన కోడిపిల్లలను ఎవరో దొంగిలించుకుపోతే ఇంటింటికి తిరిగి వాటిని వెతికే కోడి కథ మా అమ్మగారు నాకు చిన్నతనంలో నేర్పింది. ఆటవిడుపు కార్యక్రమంలో చెప్పాను. రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు గారు ప్రోగ్రాం అయిపోయాక తొక్కుడు మిఠాయి మా పిల్లలందరికీ ఇచ్చారు. అలా 73 సంవత్సరాల క్రితమే తొక్కుడు మిఠాయి తీపి గుర్తుతో ఆల్ ఇండియా రేడియోతో నా అనుబంధం ఆరంభమైంది. ఇక ప్రస్తుతానికి వస్తే 1963లో ప్రారంభమైన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 1971లో పూర్తిస్థాయి ప్రసారాలు అందించే కేంద్రంగా మారింది. అప్పట్లో ఆకాశవాణి కేంద్రం ద్వారకానగర్లో ఉండేది. అక్కడ నుండే కోకా సంజీవరావు గారు, భౌండిపాటి విశ్వనాథం గారు, పాండురంగ గారు అనేక నాటకాలు, కార్యక్రమాలు సమర్పించారు. విశాఖపట్నం కేంద్రం ఆధ్వర్యంలో ప్రసారమైన మొట్టమొదటి కార్మికుల కార్యక్రమం 1971 జనవరి 2 తేదీన కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ తరఫున నా నిర్వహణలో భౌండిపాటి విశ్వనాథం గారి సమర్పణలో ప్రసారమైంది. నేను రాసిన గ్యాలం కోరికిన చాప నాటికకు మా కంపెనీ కార్మికులు గళం అందించారు. అదొక మరిచిపోలేని అనుభూతి నాకు. గంధపు చెట్లను నరికి విదేశాలకు తరలించే స్మగ్లింగ్ ముఠ ఆట కట్టించిన విషయంలో సాగిన నాటకం అది. అలా గత 55 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి సుమారు 50కి పైగా నాటికలు, నాటకాలు, రూపకాలు, ఇంకో 50కి పైగా కథలు, వ్యాస ప్రసంగాలు రాసే అవకాశం నాకు కలిగింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పూర్తిస్థాయి ప్రసార కేంద్రంగా రూపొందించిన తర్వాత నాటక విభాగం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

ఎన్నో గంట నాటకాలు, ఇంకెన్నో అరగంట నాటకాలు, ఇంకెన్నో పావుగంట నాటకాలు, దేశభక్తిని పెంపొందించేవి కొన్ని, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేవి కొన్ని, కార్మిక భద్రతను ప్రబోధించేవి కొన్ని, వినియోగదారునికి అవగాహన కల్పించేవి కొన్ని, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేవి ఇంకొన్ని, సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును తొలగించి ప్రగతి పథం వైపుకు దారి చూపి నడిపించేవి కొన్ని, వరకట్న దురాచారంపై ధ్వజమెత్తును కొన్ని, కడుపుబ్బా హాస్యంతో నవ్వించి ఆహ్లాదపరిచి ఆనందపరిచేవి మరికొన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే మన చుట్టూ ఉండి సమాజాన్ని నిత్యము ఉత్తేజపరిచే విధంగా విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైన నాటకాలు, నాటికలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ వివిధ కోణాల్లో సమాజ ప్రగతికి, తద్వారా దేశ ప్రగతికి దోహదం చేసేవే. ఆకాశవాణి వార్షిక నాటక పోటీల్లో మొట్టమొదటిసారిగా బహుమతిని సంపాదించి పెట్టిన ఖ్యాతి శ్రీమతి మంజులూరి కృష్ణకుమార్ గారిదే. 1992 వారి నిర్వహణలో వచ్చిన జీవని నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రాసిన జీవని కథను అనౌన్సర్ పివి శేషారత్నం గారు నాటకంగా మలిచారు. పోటీలు పంపే సమయంలో కావలసిన ఇంగ్లీష్ అనువాదాన్ని కథకులు త్రిపుర అనే కలం పేరుతో పిలువబడే రాయసం త్రిపురాంతకేశ్వరరావు గారు చేశారు. హిందీ అనువాదం ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రేరియన్ నరసారెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. ఈ నాటకంలో ఏబి ఆనంద్ గారు, కె విజయలక్ష్మి గారు, మానసిక వికలాంగురాలు అయినటువంటి బాలికగా ముంజులూరి కృష్ణకుమార్ గారు, ఇంకా నాగమణి గారు తదితరులంతా పాల్గొన్నారు. జీవన నాటకం ద్వారా విశాఖపట్నం రేడియో కేంద్రానికి చాలా బహుమతులు వచ్చాయి. 1992 వార్షిక పోటీల్లో రెండో బహుమతి తీసుకొచ్చిన నాటకం అతడు అడవిని జయించాడు. ఎన్నో పదుల రేడియో నాటకాల్లో నటించిన నటుడు ఎస్కే మిశ్రో గారు ధాటిగా దాదాపు 40 నిమిషాల పాటు తన స్వర నటనతో శ్రోతలను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు. డాక్టర్ కేశవరెడ్డి గారు రచించిన నవలను విరియాల లక్ష్మీపతి గారు రేడియో నాటకీకరణ చేశారు. దీనికి ఆంగ్లానువాదాన్ని డాక్టర్ చల్లా జయప్రద గారు, హిందీ అనువాదాన్ని నిర్మలానంద గారు అందించారు. కెవి రావు గారు, శ్రీమతి ఉషశ్రీ గారు సహకరించగా ఏవి రామారావు గారి నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రసారమైంది. పి ఉన్నికన్నన్ గారు సాంకేతిక సహకారం అందించారు. దరిచేరే దారి నాటకం 2005 పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ విభాగం తరఫున బహుమతి సాధించింది. తుఫాను లాంటి విపత్కర సమయాలలో సముద్రం మీదకి వెళ్లిన జాలర్లను అప్రమత్తం చేయడంలో రేడియో నిర్వహించే పాత్ర గురించిన ఈ నాటకాన్ని అనౌన్సర్ బండి సత్యనారాయణ గారు రచించారు. కాకరపట్టి సత్యనారాయణ గారి నిర్వహణలో ఇది ప్రసారమైంది. 2009 రొక్కం కామేశ్వరరావు గారి నిర్వహణలో ప్రసారమైన రంకె నాటకం ప్రశంసాపత్రాన్ని పొందింది. ఈ నాటకాన్ని బండి నారాయణస్వామి గారు రచించారు. చంద్రశేఖర్ ఆజాద్ ప్రధాన నాయకుడిగా కానుక నాటిక ప్రసారమైంది. 1794 జూలై 10 ఈస్ట్ ఇండియా కంపెనీకి, విజయనగర సంస్థాన రాజులకు మధ్యన జరిగిన యుద్ధం పద్మనాభ యుద్ధం. పద్మనాభ యుద్ధం పేరుతో విశాఖపట్నం కేంద్రం గంట వ్యవధి గల నాటకం ప్రసారం చేసి ఉత్తరాంధ్ర ప్రజలను ఎంతో ఉత్తేజపరిచింది. గాహే తవజయ గాథ 1857 నుండి 1947 జరిగిన స్వాతంత్రోద్యమ చరిత్ర సంగ్రహాన్ని ఎంతో ఉత్తేజం కలిగించే రీతిలో 18 భాగాలు గల ఒక ధారావాహికగా నాటకీయత గల రూపకంగా తీర్చిదిద్ది 2017 ఆగస్టు 15 నుండి డిసెంబర్ 14 ప్రసారం చేసింది. ఈ రూపకంలోని విశేషం ఏమిటంటే ఆకాశవాణి విశాఖ కేంద్రంలో గల సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రూపకంలో ఏదో ఒక చోట తమ స్వర సహకారాన్ని అందించారు. సివి సూర్యనారాయణ గారు ఆకాశవాణిలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరడానికి ముందే నాటకరంగం మీద మంచి పట్టు ఉండడంతో ఆకాశవాణిలో నాటకాల నిర్వహణకు ఆయన అనుభవం ఎంతో తోడ్పడింది. డైలాగు తాను ఆశించిన మేరకు అందంగా స్పష్టంగా వచ్చే వరకు నటులకు సూచనలిచ్చి పలికించి రికార్డింగ్ చేయటంలో ఆయన ఎంతో ఓపిక ప్రదర్శించేవారు. ఏవి రామారావు, ఏబి ఆనంద్, ఏవి శేషారత్నం, మంత్రవాద మహేశ్వర్, కాటూరి విజయసారథి మొదలైన ఆకాశవాణిలోని వివిధ భాగాల ఉద్యోగులందరూ కూడా తమ శ్రావ్యమైన కంఠాలతో ఆకాశవాణి నాటకాలకు అందం సమకూర్చి పెట్టినవారే. రామవరపు శరత్బాబు గారి రచన వైజయంతి విలాసం, విశ్వనాథ సత్యనారాయణ గారి నవల స్వర్గానికి నిత్యంలకు శరత్బాబు గారి రేడియో నాటకీకరణ, విరియాల లక్ష్మీపతి గారి పంచమవేదం, ఆకెళ్లగారి అమ్మ, శ్రీరాజు గారి కలికాలం, అత్తిలి కృష్ణారావు గారి నీడల క్రీడలు, కొత్తుత్తి భాస్కర్రావు గారి త్యాగరాజు, శూద్రక మహాకవి రచించిన మృత్యకటికకు తెలుగు నాటకీకరణ మట్టిబండితో పాటు వేమనయోగి, సింగినాథం జీలకర్ర, సర్దార్ కాకారాయుడు వంటి నాటికలను అందించిన కాశీ విశ్వనాథ్ గారు, సింధూరం రచించిన కృష్ణప్రసాద్ గారు, ఇంకా నాలుగో సింహం, ఇట్లు భవదీయుడు, పల్నాటి వీరచరిత్ర, చక్రవాక నాటకాలు, ఇలా అసంఖ్యాకమైనటువంటి నాటకాలను నాటికలను ప్రసారం చేసింది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

కథాసరిత్సాగరం కూడా కొంతమంది రచయితల చేత నాటక రూపంలోకి మార్చి ప్రసారం చేయించడం జరిగింది. 2002 ప్రాంతంలో డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు రాసిన అశ్వత్థామ నాటకంలో ఏవి రామారావు గారి నిర్వహణలో ప్రసారమైంది. కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు హాస్యానికి పెద్దపీట వేస్తూ హాస్య తరంగం కోసం జంపజమ వెండి పండు, బడిత పూజ, 50-50 వంటి సుమారు డజన్కు పైగా హాస్య నాటికలను, పండుగలు, పబ్బాలకు ప్రత్యేకంగా రాంభట్ల నృసింహశర్మ గారి చేత రాయించి ఎక్కువగా ఆకాశవాణి సిబ్బంది గాళాలనే వినియోగించి వారి స్వీయ నిర్వహణలో ప్రసారం చేశారు. సాహిత్య చారిత్రక నాటకంగా రంగాభట్ల వారి రంగాజమ్మ కూడా కాకరపత్త వారి సమర్పణలో ప్రసారమైంది. 1993-94 ప్రాంతాల్లో ఏ వెలుగులకి ప్రస్థానం అనే నా నవలికను పులిస్వారి పేరుతో గంట నాటకంగా మలిచి ప్రసారం చేయడం జరిగింది. అప్పట్లో ధనార్జన కోసం గల్ఫ్ దేశాలకు పరిగెత్తే ఉద్యోగుల కుటుంబాలు మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వలన ఇక్కడ ఎలా చితికిపోతున్నాయో వివరించిన నాటకం ఇది. 2013 ప్రాంతంలో దేవుడే రక్షించాలి అనే నా నవలను సదా మీ సేవలో అనే పేరుతో రేడియో నాటకంగా మలిస్తే అది రొక్కం కామేశ్వరరావు, సి

0: పులిస్వారి పేరుతో గంట నాటకంగా మలిచి ప్రసారం చేయడం జరిగింది. అప్పట్లో ధనార్జన కోసం గల్ఫ్ దేశాలకు పరిగెత్తే ఉద్యోగుల కుటుంబాలు మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వలన ఇక్కడ ఎలా చితికిపోతున్నాయో వివరించిన నాటకం ఇది. 2013 ప్రాంతంలో దేవుడే రక్షించాలి అనే నా నవలను సదా మీ సేవలో అనే పేరుతో రేడియో నాటకంగా మలిస్తే అది రొక్కం కామేశ్వరరావు, సివి సూర్యనారాయణ గారుల నిర్వహణలో, రొక్కం వారి సమర్పణలో 13 వారాల సీరియల్గా ప్రసారమైంది. ఇది ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్కి సంబంధించిన నాటకం. హఠాత్తుగా ఒక విపత్తు సంభవిస్తే ఆ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ప్రజలు ఎలా సహకరించి స్పందించాలి అనే విషయం మీద రాసిన నాటకం ఇది. ఇది విన్న అప్పటి పోలీస్ కమిషనర్ రచయితనైన నన్ను పిలిపించి అభినందించడం జరిగింది. నేను రాసిన మొట్టమొదటి గంట నాటకం జీవనయాత్ర 1978 ప్రాంతాల్లో సలాది కనకారావు గారి సమర్పణలో ప్రసారమైంది. అంతకుముందు నీలిమంట, అద్దం, ప్రకృతి కిరణం వంటి అనేక పావుగంట నాటికలు వచ్చాయి. పానుగంటి వారి సాక్షి వ్యాసాలు 6 నేను నాటకీకరణ చేస్తే వాటిని భూషణరావు గారు తమ నిర్వహణలో ప్రసారం చేశారు. శ్రోతల నుంచి మంచి స్పందన రావడంతో తర్వాత ఆదూరు సీతారామమూర్తి, ఇచ్చాపురపు రామచంద్రం, శ్రీరాజ్ మొదలైన వారిచే మొత్తం 24 వారాల వరకు జంఘాల శాస్త్రి జ్ఞానోపదేశాల పేరుతో వాటిని ప్రసారం చేయడం జరిగింది. వీటన్నిటిలోనూ పిచ్చివాని పాత్రను ఏవి రామారావు గారు పోషించారు. వినియోగదారులు కొన్ని సందర్భాల్లో ఎలా మోసపోతున్నారో వివరించి చెప్పే 6 నాటికలను లోకం పోకడ పేరుతో నేను రాసి ఇచ్చినవి ప్రసారం చేశారు. అలాగే సరిగమల పేరుతో 6 నాటికలను, పదనిసల పేరుతో మరో 6 నాటికలను నేను రాసిన వాటిని ప్రసారం చేశారు. వాటిలో మంత్రవాది మహేశ్వర్ గారు, శేషారత్నం గారు, కాటూరు విజయసారథ గారు, దుర్గాభాస్కర్ గారు మొదలైన వారు పాల్గొన్నారు. 1983 ప్రాంతాల్లో రైల్వే కార్యముఖుల జీవన విధానాన్ని నేపథ్యంగా తీసుకుని గండికోటి బ్రహ్మాజీరావు గారు రచించిన శ్రామిక శకట నవలను నేను నాటకీకరణ చేస్తే దాన్ని సీరియల్ నాటకంగా 6 వారాల పాటు కార్మికుల కార్యక్రమంలో ప్రసారం చేశారు. నాకు తెలిసినంతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించిన మొట్టమొదటి సీరియల్ నాటకం ఇదే. అలాగే 2017 చైతన్య దీపాలు పేరుతో సోషల్ అవేర్నెస్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ మొదలైన విషయాల మీద నేను రాసిన అరగంట నాటకాలను 13 వారాల పాటు ప్రసారమయ్యాయి. ఈ సందర్భంగా కొంతమంది ఆకాశవాణి ఉద్యోగులు నాకు రేడియో నాటిక రాయడంలో సలహాలు ఇచ్చి మెళకువలు కూడా నేర్పించారని చెప్పడం సముచితం. 70 ప్రాంతాల్లో శ్రీ భౌడిపాటి విశ్వనాథం గారు నాటకం ఎత్తుగడలో ఉండే టెక్నిక్ గురించి చెబితే, తర్వాత రోజుల్లో సివి సూర్యనారాయణ గారు సన్నివేశాల పేర్పు, చిన్న డైలాగుల గురించి చెప్పారు. ఏబి ఆనంద్ గారు నటుడు పలకడానికి సులువైన డైలాగులు ఎలా ఉండాలో నేర్పించారు. దేవళ్ల బాలకృష్ణ గారు ఎలాంటి కథలు నాటకీకరణకు పనికి వస్తాయో వివరించి చెబితే, మిత్రుడు కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు డ్రామా ఎలా క్లోజ్ చేస్తే పండుతుందో, శ్రోతల హృదయాల్లో గుర్తుండిపోతుందో వివరించి చెప్పి కొన్ని నాటికలకు ఆ మార్పులను ఆచే చేయించారు. ఆకాశవాణిలో అడుగు పెట్టగానే చిరునవ్వుతో పలకరించి రికార్డింగ్కు అన్ని విధాలా సహకరించే దిలీప్ గారు లాంటి ఉద్యోగులు ఎంతమందో, ఆ రకంగా ఆకాశవాణిలోని మిత్రుల ద్వారా నేను నా రచనలకు మెరుగులు దిద్దుకోవడమే కాకుండా ఈ 80 ఏళ్ల వయస్సులో ఉత్సాహంగా ఆకాశవాణికి రాయగలుగుతున్నానని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. రచయిత ఎప్పుడూ నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉండాలని సూత్రం, నేను 100కి 100 పాళ్ళు నమ్ముతాను. అలా నా విషయంలో అయితే ఆకాశవాణి నా రచనా వ్యాసాంగాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా సహాయం చేసింది. చదువురాని సామాన్య జనాల్లో కూడా నాకు మన్నన తెచ్చిపెట్టింది కేవలం ఆకాశవాణి మాత్రమే. ఎందుకంటే 70వ దశకంలో రేడియోలో నాది ఒక కథ లేదా నాటిక వచ్చిందంటే ఆ మర్నాడు మా కూరలకొట్టు మంగమ్మ, లాండ్రీ అప్పారావు, పాలు పోసే నాగయ్య, హెయిర్ కటింగ్ సెలూన్ తాతారావు, బజ్జీల బండి రామస్వామి, మా కంపెనీ బస్సు క్లీనర్ కొండలరావు అందరూ కూడా నన్ను ఓ హీరోని చూసినట్టు చూసి పలకరించేవారు. ఒక ఎక్కువ సర్క్యులేషన్ గల పత్రికలో నాది ఒక కథ వస్తే వచ్చే స్పందన కంటే రేడియోలో ఒక కథ లేదా నాటిక వస్తే లభించే స్పందన కనీసం 5-6 రెట్లు ఎక్కువ ఉండేది. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న విషయం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న ఆకాశవాణి సందేశం మున్ముందు మరింత సాకారం కావాలని ఆశిద్దాం.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నాటికలు సామాజిక ప్రయోజనం ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫైను తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వివరాలు. దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాత్సవ, ఆర్థికవేత్త డాక్టర్ శమికా రవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. జనాభా మార్పు సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు పెను సవాలుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తుందని చెప్పారు. దేశంలో మారుతోన్న జనాభా తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాట్లను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. సెమీకండక్టర్లు, విద్యుత్ వాహనాలు, సౌర ఫలకాలు, అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల తయారీలో అత్యంత కీలకమైన ఖనిజాల విషయంలో భారత్ అమెరికా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో, కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, పెట్టుబడులు వంటి అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడమే ఈ ఒప్పందం లక్ష్యంగా చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై క్వాడ్ దేశాలు దృష్టి సారించాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: Our four nations are also market economies. We believe strongly that economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability, as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others.
0: Anantaram America videshanga karyadarshi మార్కో రూబియో మాట్లాడుతూ, భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4 జరిగిన క్రిటికల్ మినరల్స్ ఫోరంలోనే ఈ ఒప్పందానికి పునాది పడిందని ఆయన గుర్తు చేశారు. ఇలా ఉండగా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మెటోగి తదితరులు హాజరయ్యారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు

0: చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆవిర్భవించిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఆమోదం పొందుతోందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అనేక దేశాల్లో దైనందిన జీవితంలో యోగా అంతర్భాగంగా మారిందని చెప్పారు. అహ్మదాబాద్లో జరగనున్న మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 భారతదేశ సాంప్రదాయ ఆరోగ్య సాధనమైన యోగాను ప్రపంచ క్రీడా విభాగంగా నిలబెట్టడంలో కీలకమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఈ ఛాంపియన్షిప్ కోసం సుమారు 75 దేశాలు నమోదు చేసుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 500 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. యోగా భారతదేశ సాత్వికమైన శక్తిని ప్రతిబింబిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి యోగా ఒక కీలక మాధ్యమంగా ఆవిర్భవించిందని మన్సుఖ్ మాండవీయ వెల్లడిస్తూ. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లి నిల్వల కనీస హామీ సేకరణ ధరను క్వింటాల్కు 1,270 రూపాయల నుంచి 1,580 రూపాయలకు సవరించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు సవరించిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NAFED, నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా NCCF అధికారులతో కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించారు. నాణ్యమైన ఉల్లి నిల్వలను సమర్థవంతంగా సేకరించడానికి రైతులకు మెరుగైన ప్రతిఫలాలు లభించేలా చూడాలని ప్రహ్లాద్ జోషి అధికారులకు సూచించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశ వృద్ధి మరింతగా పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈ 12 ఏళ్ల కాలం సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ పరివర్తనకు చిరునామాగా భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం సాధించిన 22 ముఖ్యమైన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంటుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్య భారతం, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఈరోజు ఢిల్లీలో వడగాలుల పరిస్థితులపై IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఢిల్లీలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ తెలియజేస్తూ,
1: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 3-4 డేస్, ఈస్ట్ అండ్ జాయినింగ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్, బట్ దేర్ ఆఫ్టర్ రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్స్ అండ్ అబిట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ, దట్ ఈస్ ఫ్రమ్ 29th May ఆన్వర్డ్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ ఇట్ జాయినింగ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్ అండ్ ఓవర్ కేరళ అండ్ తమిళనాడు టుడే.
0: ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ KVIC 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక చారిత్రక మైలురాయిని సాధించింది. ఇది ఏకంగా 187,000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. కేవీఐసి చైర్మన్ మనోజ్ కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కోట్లాది మంది గ్రామీణ కళాకారుల పరిశ్రమ వల్లే ఇది సాధ్యపడిందని తెలిపారు. ఇలా ఉండగా కేవీఐసి 2 కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని, వీరిలో 80% మంది

0: మహిళలని ఆయన పేర్కొన్నారు. 12 ఏళ్ల క్రితం ఖాదీ పరిశ్రమ టర్నోవర్ కేవలం 30 వేల నుంచి 32 వేల కోట్ల రూపాయల మధ్య మాత్రమే ఉండేదని మనోజ్ కుమార్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక సినీ గీతం. కలుసుకోవాలని చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ కల్పన పాడిన పాట

సినీ గీతం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి పాడిన జానపద గీతాలు.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం.

Spotlight. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

మీరు విన్న పాట ఆఖరి పోరాటం చిత్రం కోసం. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రియా ఓ ప్రియా చిత్రం నుండి ఈ పాట.

ప్రేమయుద్ధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతమది, సంగీతం హంసలేఖ. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వాన చిత్రం కోసం రంజిత్ చిత్ర పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం కమలాకర్.

ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటున్నారు. మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో హరికథ ప్రసారమవుతుంది.

లోకరక్షణ దీక్షా దక్షుడైన రామచంద్రుడు. వినతల్లి కోరిక మేరకు, తండ్రి ఆజ్ఞ మేరకు దండకారణ్యంలో సంచరిస్తున్నారు. జనస్థానంలో 14,000 మంది రాకాసులతో కలిసిన కరదూషణాదులను సంహారం చేశారు. శూర్పణఖకు ముక్కు చెవులు కోసి పరాభవం చేశారు. శూర్పణఖ తన కోరిక కొరకై తన వారినందరినీ బలి చేసింది. 14,000 మంది రాక్షసులు మరణించిన తరువాత అప్పటికైనా ఆలోచించలేదామె. పెద్దన్న రావణాసురుడికి లంకాధిపతి దగ్గరకు వెళ్ళింది. లంకేశుడు కొలువు తీర్చి ఉన్నాడు. అక్కడ ప్రవేశించి చెప్పింది, అన్నా ఇంతటి జగజెట్టివి కదా, నీ చెల్లెలికి ఎంత అపకారం జరిగిందో చూచేవా, నా రూపం చూడవలసింది, ముక్కు చెవులు పోగొట్టుకున్నాను, నా కొడుకును చంపాడనే రోషంతో వెళ్ళి ఎందుకు నా పుత్రుణ్ణి చంపావని ప్రశ్నిస్తే నా ముక్కు చెవులు కోశారు. ఎవరు అన్నాడు రావణాసురుడు. అన్నదమ్ములు ఇరువురున్నారు, పెద్దవాడు రాముడట, రెండవ వాడు లక్ష్మణుడట, ఇంత పరాభవం చేశారు. ఔరా ఇట్టు పరాభవింపబడి ఇలా పరాభవించబడ్డానే నీవు ఒకసారి ఆలోచించవలసిందంటే ఆశ్చర్యపడ్డాడు రావణాసురుడు. ఏమేమి, మానవులు మనకు ఆహారం కదా, మనకు ఆహారమైన మానవులు మనలని సంహరించడమా,

మృంగను కప్ప వ్యాఘ్రమును వ్యాపాదించ చింపోతూ అమ్మా

ஆடி சென்றாடும் ఎంతటి ఘోరం చెల్లి ఇంత దారుణం జరిగిందా సామాన్య మానవుడేమి ఖరాసురుడు నాతో సమానమైన బలం కలవాడే అలాంటి ఖరాసురుణ్ణి సంహరించాడా నేను వెంటనే విడుతున్నాను ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గ మానవాధమ సంహారం చేస్తాను నీవేం చింతించవద్దన్నాడు చెల్లెలితో కానీ దుష్ట కామేచ్ఛ ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది కదా అందుకే భగవంతుడు కామము క్రోధము లోభము మూడింటినీ చంపడానికి అవతారం తీసుకోవలసి వచ్చింది కామము యొక్క స్వరూపము రావణ కుంభకర్ణులు వారిని రామచంద్రుడు ఒక్కడే సంహరించాడు క్రోధము యొక్క స్వరూపము శిశుపాల దంతవక్త్రుడు వారిని ఇద్దరినీ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే సంహరించాడు లోభం యొక్క స్వరూపం హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు వారిని ఇద్దరినీ సంహరించడానికి స్వామి రెండవతారాలు ధరించవలసి వచ్చింది హిరణ్యాక్షుణ్ణి ఆదివరాహ రూపంలో హిరణ్యకశిపుణ్ణి నారసింహ రూపంలో ఇలా అవతరించి సంహరించారు కామక్రోధముల కంటే కూడా బలమైంది లోభం సుమా లోభం అంటే దురాశ ఆ ఆశ ఈమెను పీడిస్తున్నది ఈమె ఎప్పుడైతే రావణాసురుడు సంహరిస్తానన్నాడో అలా కాదనుకున్నది అయ్యయ్యో మా అన్న మహావీరుడు కదా దేవేంద్రాదులను సంహరించిన బలశాలి కదా నిజంగానే సంహరిస్తాడేమో రాముడు నా సోదరుని చేత సంహరింపబడడానికి వీరలేదు ఎలాగైనా జీవించి ఉండాలి అతడు నా పాణిగ్రహణం చేయాలి అనుకున్నదాన్ని తన కరగ్రహణం చేయడం కోసం రాముడు బ్రతికుండాలి అనుకున్నదండి సుప్పనాతి అందుకే ఆ నాతి మామూలు నాతి కాదు సుప్పనాతి లోకరక్షణ దీక్షా దక్షుడైన భగవంతుణ్ణి భగవంతుడుగా గుర్తించలేదు సామాన్యుడుగా గుర్తించింది ఆమె రావణుని యొక్క సంకల్పాన్ని మరల్చాలనుకున్నది చుప్పనాతి అన్నా నీవు సంహరించడం ఒక లెక్కనా ఇప్పుడే వెళ్ళి వాణ్ణి సంహరించగలవు నాకు తెలుసు కానీ ఒక్క మాట నీకు చెబుదామనుకున్నాను జ్ఞాపకం చేస్తున్నాను ఏమమ్మా అన్నాడు ఆ రాముని ఇల్లాలున్నదన్నయ్యా అబ్బా ఏమి సౌందర్య రాశి రావణుని బలహీనత ఆమెకు తెలుసు అందుకని సీత సౌందర్య వర్ణన చేసింది చుప్ప

అన్నా, అంత సౌందర్య రాశిని నేను చూడలేదన్నది సుప్పనాథు. ఆ మాట నిజమే, కాని ఆ సౌందర్యం జగన్మాతృ సౌందర్యంగా గుర్తించలేకపోయింది. సౌందర్యం ఎక్కడ ఎక్కడ సౌందర్యం ఉంటుందో అదంతా భగవత్ స్వరూపమని గుర్తిస్తే మానవ జీవితం సార్థకం. అది రాక్షసి అయి సీతా దివ్య సౌందర్య వర్ణనం చేసి, నా ఎంత సౌందర్య రాశి అనుకున్నావు, ఒక్కసారి వినవలసింది ఆమె సౌందర్యం.

జల ముత్యములు కుతుంబు పలికిన కోయిల గోరు వంకలు భ్రమశీము రోగుతూ చెరబరుతు అన్నా బళిర అద్దాని చెలువు చూచి.

అంతటి దివ్య సౌందర్య రాశి సుమాతని ఇల్లాలు అని ఎప్పుడైతే జ్ఞాపకం చేసిందో. రావణునికి చెల్లెలికి జరిగిన పరాభవాన్ని మరిచిపోయాడతను. ఈ సౌందర్యం మాట వినేటప్పటికీ భ్రష్టచిత్తుడయ్యాడు. వికలచిత్తం కలిగిన వాడై వెంటనే, అమ్మాయి ఏమేమి, అలాగైతే బయలుదేరి పెడుతున్నాను, ఇప్పుడే ప్రయత్నిస్తాను, ఆపని కరుగు తీసుకువస్తానన్నాడు. చెల్లెలిపై చెల్లెలి ముక్కు చెవులు కోసిన వారిపై పగదీర్చుకునే అభిప్రాయాన్ని విరమించుకుని విన్న సౌందర్యాన్ని ఒక్కసారి కనుడారా చూడాలనే సంకల్పంతో బయలుదేరాడు దుష్ట రావణుడు. వేద వేదాంగ విధుడు, వేదమునకు క్రమం చెప్పినవాడు, ఎంత గొప్పవాడైనా ఎంత చదివినా

కేవలంగా జగత్తులన్నిటికీ తల్లి అయిన సీతమ్మ యొక్క దివ్య సౌందర్యం వినేటప్పటికీ మాతృత్వం గుర్తురాలేదు ఆయనకి. అందుచేత తనకై వెంటనే బయలుదేరి ఏం చెయ్యాలనుకున్నాడు రావణుడు. మీనమామ అయిన మారీచుని దగ్గరికి వెళ్ళాడు. మారీచుడు మహామాయాది. మామా, ఏం రావణ ఇలా వచ్చావు? ఏం లేదు, జనస్థానంలో దశరథుని కుమారులట, రామలక్ష్మణుడనే అన్నదమ్ములున్నారట, అందులో రాముని ఇల్లాలు చాలా సౌందర్య రాశియట, ఆమెను పట్టుకురాదలుచుకున్నాను, నీ ఒక ఉపకారం చెయ్యాలి అన్నాడు మారీచుడితో. ఏం ఉపకారమయ్యా? ఏం లేదు, రామలక్ష్మణులను అక్కడ నుండి పర్ణశాల నుండి దూరంగా తీసుకెళ్ళాలి. ఏ ఒంటరిగా ఉన్న సీతను నేను ఎత్తుకు వస్తాను అన్నాడు. రామలక్ష్మణులను దూరంగా తీసుకెళ్ళమని చెప్పేటప్పుడే ఈతనికి వారి వల్ల భయం ఉన్నది అని మనకు అర్థమవుతున్నది. లేక మహావీరుడై కైలాసాన్ని కూడా చేత్తో ఎత్తేసిన రావణాసురుడు, ఇద్దరు మానవులుంటే భయపడవలసిన అవసరం ఉన్నదా? ఎందుకు తీసుకువెళ్ళమన్నాడంటే, వాళ్ళు సామాన్యులు కాదనే ఏదో ఒక అనుమానం ఇతనికి లోపల నుంచి చెబుతూనే ఉన్నది. వారిద్దరిని అవతలికి తీసుకెళ్ళవలసిందంటే, మారీచుడు అన్నాడు, ఔరా శ్రీరాముడన ఎవరనుకుంటివి?

ಶ್ರೀರಾಮುಡನ ಎವರನ್ನು ಕೊಳ್ತೀವಿ

రావణ, నాకిప్పటికీ జ్ఞాపకం ఉన్నదన్నాడు మారీచుడు. ఏమది? రకారాధీని నామాని రా అని వినిపించేటప్పటికి రాముడేమో అన్న భయం కలుగుతున్నది. ఆ జగజట్టి అస్త్రమిటు లబ్ధిపడున్నట్టు నన్ను నుర్యోజనములు రువ్వే. నువ్వే ఒకప్పుడు వానిచంత నీ రక్షోజనమాయ చెల్లదు. రక్షోజనమాయ చెల్లదు. రాక్షసమాయలు రాముని దగ్గర చల్లవు సుమా. సాక్షాత్తు దైవమునకు మాయ లోకువ. మాయ అతనికి అధీనంలో ఉంటుంది. ఆ మాయ యొక్క అధీనంలో సర్వ జగత్తులు ఉంటాయి. 14 జగత్తులు మాయ యొక్క అధీనమే. ఆ మాయ సర్వేశ్వరునికి లోకువ, ఆయన అధీనంలో ఉంటుంది. అందుచేత రక్షోజన మాయ చల్లదు, రాక్షసమాయ అక్కడ చెల్లదు. రావణ, నా మాట విని పండు వంటి లంక ప్రాణ పాడు చెయ్యవద్దు అన్నాడు మారీచుడు. వెంటనే చంద్రహాసం తీశాడు దుష్ట రావణాసు. మరీచా, మేం చెప్పిన పనిని నిర్వహిస్తా.

బలి అవుతావా అన్నాడు. మారీచుడు ఆలోచించుకున్నాడు, ఓహో మనకు సమయం సమీపించింది, వెడితే రాముడు చంపేస్తాడు, వెళ్ళకపోతే రావణుడు చంపేస్తాడు, కనుక చావు నిశ్చయము, అయినప్పుడు ఎలా చస్తే మంచిది అని ఆలోచించాడు. సాక్షాత్ దైవమైన రామచంద్రుడి చేతిలో చచ్చిపోవడం మంచిది, మాట వినట్లు ఉంటుంది, మంచి గతి పొందవచ్చు, రాముని చేత రామబాణమునకు హతులైన రాక్షసులంతా స్వర్గాధిరోహణం చేశారు. రామరావణ యుద్ధంలో రామబాణము చేత హతులైన వారందరూ భగవత్ స్పర్శ చేత కేవల స్వర్గాధిరోహణం చేశారు. కనుక నేను ముందుగా వెళ్ళి రాముణ్ణి తప్పిద్దామని ప్రయత్నం చేద్దామనుకున్నాడు. అలాగే పెడతానన్నాడు మారీచుడు. రామచంద్ర ప్రభువు సీతమ్మ కూర్చుని మాట్లాడుకుంటున్నారు పర్ణశాలలో. లక్ష్మణుడు ఆకులలములు ఏరుకు రావడానికి ఎటో వెళ్ళాడు. ఈమె అంటుంది, ఎవరనమన్నారు ఈ మాట అంటే, రాబోయే సంగతులు కొన్ని కొన్ని ఈశ్వరుడు అప్రయత్నంగా మన నోటి వెంట వచ్చేట్టు చేస్తాడండి, మనం గమనించలేము, ఆ మాటలు పొరపాటున వచ్చినాయి అనుకుంటాం, జరగబోయే సంగతులు పలికిస్తాడు మన చేత కూడా. అమ్మ సీతమ్మ అంటుంది కదా జగదా, రామప్రభు ఎదురుకుండా కూర్చుని, ప్రాణేశ నాకికే కొరము.

వేరుగా ఉండలేను అన్నదండి ఆమె. రామచంద్ర, ఏదైనా పని మీద మీరు వెళ్ళినా నేను విడిగా ఉండలేనన్నది. అందుకే కాత్యాయని మాత పరమశివునిలో సగం శరీరం పంచుకుని ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది. విడిగా ఉండడం అనేది లేదు, వారే వీరు కదా. ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ సీతారాములు. నేను విడిగా ఉండలేను రామా, నీలో కలుపుకోవలసింది అన్నదండి. ఇలా అంటుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మనకు ఎప్పుడూ వేరు లేదు కదా అన్నారు రామచంద్రమూర్తి. ఎందుకోలా అనిపిస్తోంది, మునులైన నిన్ను చూచి మోగము భుచందంగా అతి

నీవే భర్తవు కావాలని అది అదృష్టమని కోరుకుంటున్నాను. రామా, విడిచి ఉండలేను అంది ఆమె. అంటే విడవవలసిన సంబంధం ఏదో ఏర్పడుతున్నది కనుక ముందుగా ఈశ్వరుడు ఆ నోట ఆ మాట అనిపించాడు. జనకజ ఎట్టుల

ఎన్నడూ ప్రకృతిలో మృగము లేడి బంగారు రంగులో కనిపించలేదు. కానీ ఆ పర్ణశాల ప్రాంతంలో విచిత్ర చిత్ర వర్ణాలతో కూడిన ఒక లేడి తిరుగుతున్నది. చూచింది సీతమ్మ తల్లి. ఆ లేడిని చూచి సహజమైన ఆనందాన్ని పొందింది. రామా, అటు చూడవలసింది ఒకసారి ఆ లేడి చూచారా? ఎంత

ఎంత చక్కని లేడీ రామచంద్ర, ఒక్కసారి ఆ లేడీని నేను ఆడుకుంటాను. ఇంతకు ముందే అన్నాను కదా ఏకాంతం అనుభవించలేకుండా ఉన్నానని. ఒక్కవేళ నేను ఒక్కతేనే ఉన్నప్పుడు ఆడుకోవడానికి పనికి వస్తుంది. తప్పనిసరిగా ఆ లేడీని తీసుకురండి. ఒక్కవేళ కుదరకపోతే ఈ సమీపంలోనే ఆ లేడీ ఉండేట్టు చూడండి. నేనెప్పుడూ ఆ లేడీని చూస్తాను అన్నదండి సీతమ్మ. అదే ప్రారంభం కదా. ఎందుకంటే రాముని కంటే ఆనందం ఇవ్వగలిగిన వస్తువు ప్రపంచంలో ఉందా? ఉండదు కదా. రమయతీతి రామః, రమించు వారెవరురా రఘుద్వహ నిన్ను వినా అన్నారు త్యాగరాజస్వామి. ఆనందం అంటే అతడు, ఆనందింపజేయువాడతడు. అందుచేత రాముడు తనకు భర్త అయి ఉండగా రామప్రభువు కంటే ఆనందాన్ని కలగజేసే వస్తువు ఇతరంగా ఉన్నది అనుకోవడం చేత బాధలు తప్పలేదు అంతటి తల్లికి కూడా. వెంటనే వెళ్ళి రావలసింది, ఆ దాన్ని పట్టుకోవలసింది అన్నదండి ఆ లేడిని. స్వామి మారు మాట్లాడకుండా బయలుదేరారు. అలా బయలుదేరి వెడితే ఒక్క మాట అంటారండి నారాయణదాసు గారు అన్నారు. ఈ మాట చచ్చర జానకి కోరిక తీర్చు.

అత్సవేల్పైన గాని ఆలి మాటకి దురడగ వశమౌని వెంటనే బయలుదేరారు కాదని కూడా అనలేదు రామచంద్రమూర్తి. బాణం తీసుకుని వెంటబడితే దొరికినట్లుగా దొరికింది, ఇంతలో చేజారిపోయింది, అందినట్లే ఆగపడింది, అందకుండా పోయింది. రామప్రభువును 14 క్రోసుల దూరం పరిగెత్తించింది. రామునకు ఆ మాత్రం తెలియదా? అది మాయలేడి అని రాముడు గుర్తించలేడా? కేవల జగన్నాథుడు కదా, సకల జన రక్షణ దీక్షాధ్యక్షుడు కదా. జరగవలసిన విషయమంతా రామునకు తెలుసు. రావణుణ్ణి శిక్షించాలి అంటే తగినంత చెప్పు తప్పు చేయించాలి వాని చేత. ఎవరైనా లోక కంటకుడుగా ఉంటే వాణ్ణి సంహరించాలి అనుకోండి, మరణదండన విధించడానికి తగినంత తప్పు చెయ్యాలి కదా వాడు. ఆ తప్పును అనుసరించి శిక్ష ఉంటుంది, కానీ తక్కువ తప్పునకు ఎక్కువ శిక్ష వేయరాదు. అలాగా ఈతని చేత మరణదండనకు తగినంత తప్పు చేయించడం కోసం రామచంద్ర ప్రభువు కావలనని తప్పుకున్నారు అక్కడి నుంచి. 14 క్రోసుల దూరం పరిగెత్తిన తర్వాత పాలమున శరము నాటగా వైలముగ పర్ణశాల పద్

చాల త్వణాయంతు అసురుడు సురులు విడిజాయ వైలోవ పర్ణశాల పద్దయ్యేతటను.

ఆ పర్ణశాల సమీప ప్రాంతంలోనే రామబాణము ఒక్కసారిగా దాని ఆ లేడీ యొక్క ఫాల భాగమందు తగిలి ముఖాన తగిలింది. రాముడి చేత శిక్షింపబడిన మారీచుడు పడిపోతూనే హా లక్ష్మణ హా సీత అని ఆక్రందన చేస్తూ పడిపోయినాడండి. రాముని యొక్క గొంతును అభినయించాడు. ఈ ధ్వని అనుకరణ రావణుని ఆ రామాయణ కాలంలో మారీచుడే ప్రారంభం చేశాడు. ధ్వని అనుకరణ చేశాడు. అనుకరణ చేసి రాముని వలె అరిస్తే పర్ణశాలలో ఉన్న సీతమ్మ తల్లి లక్ష్మణుణ్ణి పిలిచింది. లక్ష్మణ, నీ అన్న సౌవడిగా తోచును అన్నన్నా, ఎదియు తోచకుండే. ఏమీ తోచట్లేదు లక్ష్మణ. ఈ లక్ష్మణ సీత అని వినిపించిందే, అది మీ అన్నగారి గొంతేను అన్నదండి. ఈ పక్క నుంచి వినిపించింది, వెళ్ళి రావలసింది. రాముడు ఎంత బాధలో ఉన్నారో ఒక్కసారి సహాయంగా వెళ్ళబోయా లక్ష్మణ అంటే లక్ష్మణుడు మాట్లాడటం లేదు, కదలడం లేదు. కారణమేమంటే రామునకు ప్రమాదం రాదన్న సంగతి లక్ష్మణునకు తెలుసు. సీతమ్మ ప్రకృతి అయిన కారణం చేత తనకు ప్రియమైన వస్తువునకు ప్రమాదం జరుగుతుందేమో అన్న అనుమానం లోకంలో సహజమైన సంగతి. తను తల్లిదండ్రులకు సంతానమునందు కానీ మరి ఎవరికైనా తనకు ప్రేమాస్పదమైన వస్తువు కంటి ఎదుట లేనప్పుడు ఒకవేళ ప్రమాదం జరుగుతుందేమో అనిపిస్తుంది, అది న్యాయం కదా. అందులో సీతమ్మ రామునకు కేవల బహిప్రాణం కదా, అందుచేత రాముడు ఎక్కడో అవస్థపడుతున్నారు వెళ్ళమంటుంది. ఎన్ను లక్ష్మణుడు అంటాడు, అమ్మా వదినమ్మా, నీవు అలా పొరబడరాదమ్మా అన్న పిల్పుక.

నీ మా అన్న పిలుపు కాదమ్మా అది. ఎందుకుని అంత గట్టిగా చెబుతున్నానంటే, ఇమ్మాట్కిన్ వీరమౌళి ఏల పలుపు దైన్యపునుడి, మహావీరుడైన మా అన్న దీనుడై రక్షించవలసింది అని అంటారా? సర్వలోకములకు ఆయన రక్ష, ఆయన్ను రక్షించగలిగినది మరొక శక్తి ఉన్నదా? లేదు కదా. అందుచేత రాముడు కాదన్నాడు ఈయన. ఎంతకు బయలుదేరడం లేదు ఈయన. ఈయన బయలుదేరకపోయేటప్పటికి కోపం వచ్చిందండి సీతమ్మకు. లక్ష్మణ, మరదివని బిడ్డ వంటివాడివని భావించాను, నీవు ఇంత దుర్మార్గం దాచుకు తిరుగుతున్నావా అన్నది. మమ్మల్ని వెంబడించింది కేవలం తల్లిదండ్రులనే అభిప్రాయంతో వచ్చావు. తండ్రి మీద కంటే అన్న పైన ఎక్కువ అభిమానమని నీవు ఊహించాం మేము, కానీ నీకేదో దురుద్దేశం ఉన్నది అన్నదండి. కథమింది వరశ్యామం పద్మపత్ర నిభేక్షణం, కథం జింగీవరశ్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. ఆ మాత్రం ఆలోచన లేదా లక్ష్మణ? ప్రమాదంలో కూడా రాముని ఎందు ఆమెకెంత అచంచలమైన అభిప్రాయం ఉన్నదో మనం ఆలోచించాలి కదా. ఇందీవరశ్యాముడైన రాముడు, పద్మపత్ర నిభేక్షణుడైన రాముడు, కోమల శ్యామలాకారుడైన రాముడు, జగదనంత కళ్యాణుగణ వైభవుడు రాముడు, అట్టి రాముని ఇల్లాలని మరి ఒక్కరి వైపు చూస్తానా అందాను. అట్టి రాముణ్ణి చెట్టబట్టిన నేను, లక్ష్మణ నీకు దురుద్దేశం ఉన్నది అనేటప్పటికీ, అమ్మా అమ్మా అంత మాట అనకండి అన్నారాయన. తల్లి, తల్లిదండ్రులని వెంబడించి మీ సేవ చేస్తున్నానే, ఇంత మాట అంటావా? నేనిప్పుడే బయలుదేరుతున్నాను అన్నారు. అయితే అధ్యాత్మ రామాయణంలో చెప్పారు, అక్కడ ఆయన ఏదో బాణంతో మూడు గీతలు గీశాడని. వాల్మీకి ఆ మాట చెప్పలేదు గీతలు గీసినట్టుగా. లక్ష్మణుడు రాముని యొక్క సవ్వడి వచ్చినటువంటి వైపునకు బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన మరుక్షణంలోనే ఆ పొంతనే పొంచి చూస్తున్న రావణాధముడు దుర్మార్గుడు సన్యాసి వేషధారణం చేశాడు. సన్యాసి వేషధారణం చేసి కమండలు జటాధారణము, కమండలు చేతబట్టి కేవల సాత్విక మూర్తి వలె అక్కడికి చేరాడు. చేరి భగవన్నామం చేస్తుంటే ఆ తల్లి చూచింది. అడవుల్లోకి వెళ్ళినా, ఇంకా అంతకంటే కఠినమైన ప్రాంతాలకు వెళ్ళినా, గృహస్థ సాంప్రదాయం ఏమంటే వాకిటిలోకి ఎవరైనా యాచకుడు వస్తే లేదు పో అనడం ఆర్షధర్మం కాదు, భారతీయ ధర్మం కాదు.

వెంటనే ఈనాడు అంతో ఇంతో వాకిట్లోనే ఇచ్చి పంపిస్తారు. సన్యాసి గనుక కాషాయం కట్టినవాడు గనక కాషాయ దండమాత్రిన ఎతి పూజ్యోన సంశయేత్ అన్నారు గనుక ఆయన్ని పూజించాలి అనే ఉద్దేశ్యంతో అయ్యా దయచేయండి, కూర్చోండి స్వామి, ఇక్కడ కూర్చోండి, నేను భిక్ష తీసుకుని వస్తాను. నా రాముడు ఇప్పుడే అడవిలోకి వెళ్ళారు, మా మరిది కూడా అటు వెళ్ళాడు, ఇప్పుడే వస్తున్నారు, వారు వచ్చే వరకు కూర్చోండి, మీకు వారితో పాటుగా భోజనం పెడతానన్నది ఆమె. కాదు, మేము వెళ్ళవలసిన పనులున్నాయన్నాడు. అయితే భిక్ష తీసుకుందరు కానీ ఒకసారి దయచేసి కూర్చోండి అందండి ఆమె. ఈతడు అంటాడు కదా, పిలిచేటప్పుడే అతని అభిప్రాయం మనకు తెలుస్తుంది. సుందరీ అని సంబోధించాడు. ఆ సంబోధన ఎప్పుడూ ఇతరుడు పరపురుషుడు పరస్త్రీని సుందరి అని సంబోధించరాదు. సౌందర్యం ఉండవచ్చుగాక, అమ్మా అనే సంబోధించాలి. ఈ సన్యాసి ఇలా

ఈ ఉపచారాల కోసం మేము ఇక్కడికి రాలేదు అన్నాడు. ఏం స్వామి, ఈ ఉపచారములతో పనికి మాకు లేదు. నా సోదరి సుప్రణాతి నాకు చెప్పింది, అందరినీ సొమ్మని చెప్పింది. అందుచేత ఆ సౌందర్య ఉపాసన చేయడానికి వచ్చాను. నేనెవరినో తెలుసా అన్నాడు. ఎవరు మీరందామే?

రథముల నేను రావణుడు, ఈరేడు లోకముల నేడు రావణుడనే, జగములో గల ఎల్ల సొగసు కత్తెల ఎంచి ఎంచి కుంపోయి సుఖించువాడ నీకెందుకే. ఒట్టి నిర్భాగ్యుడవు భర్త రామచంద్రుణ్ణి నిర్భాగ్యుడు అన్నాడండి ఈ దౌర్భాగ్యుడు. రామప్రభువు నిర్భాగ్యుడవుతాడా? నీకెందుకే వట్టి నిర్భాగ్యుడవు భర్త, రమ్ము నాతో మేటి రాణి వగుజు. స్వర్గ పట్టణ వైభవమున్ మించినట్టి నా లంక పాలింపుము, నా లంకను పరిపాలించు నీవు. నా రాణులందరినీ నీకు దాసీలుగా చేస్తాను. నీవు నన్ను అంగీకరిస్తే వేల కొలది రాణులున్నారు, వారంతా నీకు దాస్యం చేస్తారు అని ఒడలు తెలియని ప్రేలాపన పేలుతున్నాడు రావణాసురుడు. అమ్మ భయకంపిత అయిపోయింది. వడగాట్పునకు ఒడిలిపోయిన లేతలి లేత తీగవలే ఆ తల్లి కందిపోయింది, కమిలిపోయింది, విచలిత మనస్కై అయింది. దిక్కు తోచలేదు ఆమెకు. ఇంకా ఏం చేసేది లేక ఒక్కసారి నేను దశాస్యుణ్ణి సుమా అని 10 తలలు చూపించినాడండి ఆమెకు. 10 తలల రూపం చూచేటప్పుడు ఈ దుష్ట రావణుడు ఆపెను.

వాల్మీకి చెప్పారు జగ్రాహ రావణ సీత బుధక్కే రోహిణీమివా. ఆకాశమున బుధుడు రోహిణి ఈ సంబంధం చెప్పడం చేత కేవలంగా తల్లి కొడుకుల సంబంధమే అయిందని మహర్షి నోట ఆ మాటే వచ్చింది. మూడు భాగముల దగ్గర ఒక చేయి, మెడ దగ్గర ఒక చెయ్యి వేసి అలా పైకి తీశాడు అని వాల్మీకి చెప్పారు. అధ్యాత్మ రామాయణంలో ఆ మాట అనలేదు. ఆ తల్లిని స్పృశించిన వాడు భగ్గున మండుతాడు గనుక భూమితో సహా పెళ్ళగించి ఆ భూభాగాన్ని చేత్తో పుచ్చుకుని బయలుదేరాడు అని. రామలక్ష్మణుడు ఇరువులు లేని సమయంలో భీరువై ఆమెను తీసుకొని బయలుదేరాడండి. ఆకాశాన్ని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే తల్లి కొంతవడికి మెలకువ కలిగింది. కలిగేటప్పటికీ ఆకాశ వీధిలో వెడుతున్న తన స్థితిని గమనించింది. ఎవ్వరూ కనిపించలేదు, దిక్కు తోచలేదు ఆ తల్లికి.

ఇంతేకాదు, హరుదిల్లు విరచనయం మహాజగది వీర రాఘవునకు పెండ్లాములై కడకు నేనొక దుష్ట రాక్షసుని చేత ఒంటి గాజుకి తలది తడిలుతుంటిని వేల్పులారా పతికి నా

నా వార్త అందరూ చెప్పండి. ఓ దేవతలారా, మీరు వింటున్నారు కదా, మానవులకు వినపడకపోవచ్చు, విన్నా మాకు సహాయం చెయ్యలేని స్థితిలో వారు బలహీనులు కదా, దేవతలు కదా మీరు వింటున్నారు కదా అన్నదండి జగదంబ. ఆ తల్లిని బలాత్కరించి లాక్కుపోతున్నాడు దుష్ట రాక్షసుడు 10 తలలతో. అలా ఆకసాన వెళ్ళిపోతూ నేను దశరథుని కోడల్ని, దశరథ క్షోణీశునకు పెద్ద కోడలనై అనే మాట అక్కడే పర్వతాకారంగా ఉన్న ఒక పెద్ద పక్షికి వినిపించింది. అతడు జటాయువు, మహాభాగ్యశాలి, రామప్రభు యొక్క

సమకాలికుడు. శరథునకు 60,000 సంవత్సరముల తరువాత సంతానం. ఆ దశరథుని వివాహం జరిపించాడు ఈయన. కౌసల్యతోటి దశరథునకు వివాహం జరగకుండా చెయ్యడానికి ఈ రావణుడు

ప్రయత్నించాడు. వీడు అప్పటివాడే. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి జటాయువు జరిపించాడు. అందుకని

0: కనిపించే మహాసముద్రం ఏమిటి?
1: కౌరవ సైన్యం రాకుమార్.
0: అంత సైన్యమే? వారిలో వీరాధిపతులు ఎవరెవరో నీకు తెలుసా?
1: తెలుసు రాకుమార్. అదిగో
2: కాంచనమయ వేదిక కనచేతనోజ్వల వి

0: పితామహ అర్జునుడి శంఖారావు.
1: సింగం మాకటితో గుహాంతరమునంచేపాటుమై నుండి మాతంగ పూజిత యూధ దర్శన సముజ్జత్ క్రోధమై వచ్చునోజన్ కాంతార నివాస ఖిన్నమతిన్ అస్మ

0: నిలు దుర్యోధన నిలు, నీ దుర్నీతి నిష్ప్రయోజనమైపోయింది. నీతికే జయమని నిరూపిస్తాను. వీరుడవైతే విల్లు పట్టు.
1: నిలు కల్గుణ, రాధేయుణ్ణి జయించి గాని రారాజుని సమీపించలేవు. నీ విజయ బిరుదం వ్యర్థమని నిరూపిస్తాను.
0: నీ ప్రగల్భాలు కొత్తవి కావు కర్ణ.
2: ప్రేలితి వెన్నో మార్లు కురు వృద్ధులము.

సంగర మందని నీదు శస్త్ర విద్యాలవ దుర్విదగ్ధత బయల్పడు కాలము దాపురించే నిన్ కాలుని ప్రోలికం పెదను కర్ణ నిన్ కాలుని ప్రోలికం పెదను కర్ణ.

0: ఊరేగి పందల కొందర గెలిచితంట. ఈనాటికి నీదు నేర్పు కథనమ్మున గాంచుది నంబు వచ్చే.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ కరుణామృతం మొదటి భాగం వింటారు. 6:30 వినదగు మాట వినిపించేవారు శ్రీమతి గొల్లాపిని విమలాదేవి. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వేసవిలో పట్టుపురుగుల పెంపకంలో మెళకవల గురించి హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీ ఎం గోవిందరాజులు గారు అందించే వివరాలు. ఇక